శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.8 మెగాహెర్జ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 20 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 12 తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 54 సెకండ్లు. శుభోదయం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఈనాటి భక్తులందరి కార్యక్రమంలో ఉమాశంకర స్తుతిమాలు వింటారు.

ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు, మీ పేరు, ఊరు, చిత్రం పేరు టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 8332905037. మా వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:30 ప్రసారమవుతుంది. కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సాప్ చేయగలరు.

ఈ ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయకిరణాల కార్యక్రమంలో దేవీ శరణ నవరాత్రుల సందర్భంగా 2వ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారం మరియు విశిష్టత గురించి

మనం మన అస్తిత్వం లోతుల్లోకి చూడకుండా కేవలం అస్తిత్వం బాహ్యతలంలోనే పరిభ్రమిస్తుంటాం. ఇలా చేస్తూ ప్రశాంతమైన నిశ్చలమైన జీవితాన్ని కోరుకుంటాం. మన ఆత్మ అనంతమైన సుఖాన్ని, ప్రేమను, ఆనందాన్ని కోరుతుంది. కానీ వచ్చిన చిక్కేమిటంటే, మనం దాన్ని అనిత్యమైన విషయాల్లో పొందటానికి ప్రయత్నిస్తాం. వాటిలో అది మనకు దొరకనప్పుడు నిరాశ చెందుతాం. నిజానికి ఆనందం ఎక్కడో లేదు, మన అస్తిత్వపు అంతరంగంలో నిండుగా ఉంది. మనం అంతరంగం లోతుల్లోకి, ఎంత లోతుల్లోకి వెళ్ళగలిగితే అంతగా వెళ్ళాలి. అప్పుడే ప్రశాంతంగా, నిశ్చలంగా జీవించగలుగుతాం. దైవానికి అంతకంతకు సన్నిహితం కాగలుగుతాం. జీవన సంవృద్ధిని పొందగలుగుతాం. ఈ ప్రపంచం మన కోసం మారదు, మనమే ఆధ్యాత్మిక పురోగతి కోసం మారాలి. మన వ్యక్తిగతమైన స్వభావాన్ని పరమసత్యంతో అనుసంధానం చేసి సామరస్యాన్ని సాధించాలి. మన చైతన్యపు కేంద్రాన్ని అహంకారం నుంచి దివ్యత్వంలోకి మళ్లించగలిగితే, అంటే మన అంతర్గత జీవితాన్ని దివ్య చైతన్యంతో నింపగలిగితే ఆంతరిక స్వాంతన లభిస్తుంది. జీవిత ప్రయాణంలో ఎత్తుపల్లాలు సహజం. అయితే మన మనస్సులో ఆనందం ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోవాలి. మన మనస్సులో ప్రేమ, విశ్వాసం, నమ్మకం దృఢంగా వేళ్లూనుకొని ఉన్నప్పుడే అవధులు లేని ఆనందం ఉదయిస్తుంది. పరిపూర్ణత అనేది మనుషుల సహజ ప్రవృత్తి, కానీ అది సరియైన రీతిలో వికసించకుండా అడ్డగింపబడుతోంది. ఈ అడ్డంకులను తొలగించగలిగితే పరిపూర్ణత సిద్ధిస్తుంది. మనం సహజమైన జీవితాన్ని గడపడానికే ప్రయత్నించాలి. సరళత్వం అంటే మనలో ఉన్న మహోన్నతమైన దైవత్వమే. ఈ ప్రాపంచికం నుంచి ఎప్పుడు విముక్తి పొందగలం? ఎప్పుడు కావాలంటే అప్పుడే పొందగలం. మానసికంగా అన్నీ వదులుకొని నీవు నీవుగా మిగిలిన ఆ క్షణమే దృష్టి మారిపోతుంది, సమదృష్టి కలుగుతుంది. ప్రియురాలు తలుపు తట్టే ప్రియుని గురించి ఓ గొప్ప సూఫీయోగి అయిన జలాలుద్దీన్ రూమి చెప్పే దృష్టాంతం చాలా ప్రఖ్యాతి పొందింది. లోపల ఉన్న ప్రియురాలు ఎవరు బయట అని అడుగుతుంది. నేను అని బయట ఉన్న ప్రియుడు జవాబిస్తాడు. తలుపు తెరుచుకోదు. ప్రియుడు మళ్లీ తలుపు తట్టినప్పుడు అదే ప్రశ్న పునరావృతం అవుతుంది. ఈసారి నీవే అని సమాధానం.

చెబుతాడు. వెంటనే తలుపు తెరుచుకుంటుంది. ఈ దృష్టాంతం మనకు బోధించే విషయం ఏమిటంటే, నేను అన్న అహంకారం ఉన్నంత వరకు జీవాత్మ పరమాత్మలో ఐక్యం కానేరదని, పరీక్షా సమయాల్లో కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. సంతోషంగా ఉన్నట్టు కనపడటం దైవీయమైన కళ, అది ఇతరులకు సహాయం చేస్తుంది. అందుకే ప్రేమ యొక్క సత్యత్వంలో దృఢంగా ఉండండి. ఎందుకంటే సమస్తమైన చికాకులు నిస్పృహలు మీ నీడ మాత్రమే. పరిమితమైన శరీరం మనస్సుల స్థాయిని దాటి అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే అనంతమైన దాని దివ్యత్వపు సారం అవగాహన అవుతుంది. శ్రీరామకృష్ణులు ఓ కథ చెప్పేవారు. ఓ చిన్నపిల్లాడు నిద్రకు ఉపక్రమిస్తూ, అమ్మా నాకు ఆకలి వేస్తే నిద్రలేపు అని తన తల్లిని అడుగుతాడు. తల్లి చిరునవ్వుతో, నాయనా ఆ పని నేను చెయ్యాల్సిన పనిలేదు, ఆకలే నిన్ను నిద్రలేపుతుంది అని బదులిస్తుంది. మన ఆధ్యాత్మిక వికాస మార్గంలో పారమార్థిక పిపాస మనల్ని తప్పకుండా నిద్రలేపుతుంది. కాని మేల్కొన్నంత మాత్రాన సరిపోదు, లేచి పనిచేయాలి. మనలో నిద్రాణంగా ఉన్న దివ్యత్వాన్ని జాగృతం చేసి జీవన పరమగమ్యమైన ఆత్మజ్ఞానానికి చేర్చే మార్గాన్ని బోధించే ఈ చింతనామృతాన్ని ఆస్వాదించండి.

0: రైతుకు సందేశం మీ శ్రేయస్సే మా ధ్యేయం.
1: ఇవాళ కార్యక్రమంలో బాయిలర్ కోళ్ల యాజమాన్యం గురించి, అంటే మాంసపు కోళ్ల గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి కొనుజేడు పశు వైద్య సహాయ శస్త్రచికిత్సకులు డాక్టర్ కె సాహితి గారు మన ముందున్నారు. నమస్తే మేడం.
2: నమస్తే అండి.
1: మేడం గారు, ముఖ్యంగా బాయిలర్ కోళ్ల యాజమాన్యం అంటే మాంసపు కోళ్ల గురించి తెలియజేయండి మేడం.
2: ముందుగా మనకి రోజు రోజుకి మాంసాకృతుల వినియోగం ఎక్కువ అవుతుంది, కనుక దానికి తగ్గట్టుగా ఈ యజమానులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము ఈ బ్రాయిలర్లు వాటిల్లో లాభాలు అర్జించవచ్చు. బ్రాయిలర్ల గురించి చూసుకున్నట్లయితే మాంసం కోసం పెంచే కోళ్లను బ్రాయిలర్స్ అంటారు. బ్రాయిలర్ కోళ్లను ముఖ్యంగా నేల మీద వరి పొట్టు మీద, అంటే మనం డీప్ లిట్టర్ సిస్టమ్ అంటారు, లిట్టర్ అనేది పరిచి పెంపకం చేస్తారు. ఈ బ్రాయిలర్ కోళ్లను శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించి పోషిస్తే 42 రోజుల్లో సుమారు 3.5 కిలోల దానా తిని 2 కేజీల బరువు పెరుగుతాయి. అయితే ప్రస్తుతం లభిస్తున్న మాంసపు కోళ్ల జాతి మరింత అభివృద్ది పరచడంతో దానా వినిమయ సామర్థ్యం మరింతగా పెరిగింది. కనుక నిపుణులు సూచించిన శాస్త్రీయ పద్ధతులు గనక మనం పాటిస్తే అధిక ఫలితాలు సాధించవచ్చు. ముఖ్యంగా దానా చూసుకున్నట్లయితే మనం 3 రకాలుగా విభజించవచ్చు. ప్రీ స్టార్టర్ దానా, స్టార్టర్ దానా, అలానే ఫినిషర్ దానా. ప్రీ స్టార్టర్ దానా, ఈ దానా వచ్చేసరికి 10 నుంచి 12 రోజుల పిల్లలకు మధ్య వయసులో ఇవ్వాలి. ఒక్కో కోడికి 400 నుంచి 500 గ్రాముల దానా అవసరం అవుతుంది. తర్వాత స్టార్టర్ దానా, ఈ దానా ప్రీ స్టార్టర్ దానా వాడిన తరువాత 13 రోజుల నుండి 27 రోజుల వరకు ఇవ్వాలి. ఈ దానా ఒక్కో కోడికి 1.5 కిలోల అవసరం అవుతుంది. మాంసపు కోడి దానాలో ముడి మాంసాకృతులు 23% ఉండాలి. అదేవిధంగా శక్తి విలువలు 2800 కిలో క్యాలరీలు ఉండేటట్టు మనం చూసుకోవాలి. అలానే ఫినిషర్ దానా 28 రోజుల నుండి విక్రయించే వరకు, అంటే మనం ఈ కోళ్లని 42 రోజులకి మార్కెట్ వాల్యూ వచ్చాక విక్రయించవచ్చు. బ్రాయిలర్ ఫినిషర్ దానాలో మనకి క్రూడ్ ప్రోటీన్ 20% ఉంటుంది, అలానే శక్తి విలువలు 2900 కిలో క్యాలరీలు ఉంటుంది. ఈ దానా ఒక్కో కోడికి 1.6 నుంచి 1.8 కిలోల అవసరం అవుతుంది. ఈ విధంగా పైన సూచించినట్లుగా నాణ్యమైన సమీకృత దానా ఇచ్చినట్లయితే ఒక్కొక్క కోడి 3 కిలోల దానా తినడం వల్ల 42 రోజుల్లోనే మనకి మార్కెట్ బరువు, అంటే 2 నుంచి 2.5 కేజీలు బరువు పెరుగుతుంది. మనం ప్రతి

0: వారం కూడా ఈ కోడి పిల్లల శరీర బరువు తూకం వేసుకుంటూ ఉండాలి. తూకం వేసుకుని మనకి ఫారంలో గల కోళ్లు నిర్దేశించిన శరీర బరువు ఉన్నాయా లేదా గమనించాలి. మనం గనక చూసుకున్నట్లయితే బ్రాయిలర్ కోళ్లు వాటి వయసుకు తగ్గట్టు కరెక్ట్ గా దానా ఇస్తే ఎంత బరువు ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఒకటవ రోజు దాని శరీర బరువు పుట్టిన వెంటనే 42 గ్రాములు ఉంటుంది. రెండో వారం 170 గ్రాములు దాకా ఎదగవచ్చు. మూడో వారం 380 గ్రాములు, నాలుగో వారం 720 గ్రాములు, అలా ఆరో వారం చేరుకునేసరికి 2 కేజీల బరువు రావచ్చు. మనం కనుక దానా 3 కేజీలు కనుక ఇవ్వగలిగినట్లయితే ఇప్పుడు మనకి మెయిన్ 70% కాస్ట్ అంతా కూడా మనకి దానా వల్లే అవుతుంది. కాబట్టి దానా మనకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ముడి సరుకులు ఎక్కడైతే చౌకగా దొరుకుతాయో అవి సేకరించి మనం దానాన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా దానాలో కావలసిన ముడి దినుసులు గనక చూసుకున్నట్లయితే మొక్కజొన్న గింజలు, జొన్నలు లేదా సజ్జలు, నూనె తీసిన సోయా పిండి లేదా సోయా చెక్క, నూనె తీసిన వేరుశనగ పిండి లేదా వేరుశనగ చెక్క, నూనె తీసిన ప్రొద్దుటిరుగుడు పువ్వు పిండి, అలానే ఫిష్ మీల్, చేప, డై కాల్షియం ఫాస్ఫేట్, సున్నపు రాయి పొడి, అలానే గవ్వల పొడి, సూక్ష్మ లవణాల మిశ్రమం, మిథియోనిన్, నేను సూచించిన వంటి వాటిల్లో మనకి ఏదైతే చవకగా దొరుకుతాయో వాటితో కోళ్ల దానా తయారు చేసుకుని మనం కోళ్లకి మేపవచ్చు. అదే విధంగా ఇలా తయారు చేసుకున్న ప్రతి 100 కిలో దానాలలో మనకి విటమిన్లు అంటే విటమిన్ ఏ, B2, D3, విటమిన్ కే 10 గ్రాములు ఉండేటట్టు చూసుకోవలను. అలానే బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా 10 గ్రాములు, విటమిన్ ఈ 2 గ్రాములు, కోలైన్ క్లోరైడ్ 100 గ్రాములు, కాక్సిడియో స్టార్ట్ 50 గ్రాములు, ఇవి దానాలో కలిపి ఇవ్వడం వలన మనకి చక్కటి గ్రోత్ మనం చూడవచ్చు. ఇవి 42 రోజులే పెంచుకుంటాం కనుక ఈ 42 రోజుల్లో 2 కేజీలు బరువు పెరిగేదాకా మనం చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటిస్తే మంచి ఎదుగుదల మనం చూడవచ్చు. అది మొదటిగా కోడి పిల్లల ఫారానికి వచ్చే ముందే మన పాకలను సిద్ధం చేసుకోవాలి. పాకలు కనీసం 7 నుంచి 10 రోజులైనా ఖాళీగా ఉంచాలి. ఇలా ఖాళీగా ఉంచడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్రిములు అన్ని కూడా మృతి చెందుతాయి. అలానే తర్వాత బ్రూడింగ్, ప్రతి 100 కోడి పిల్లలకి 2 దానా తొట్లు అలానే 2 నీటి తొట్లు సరిపోతాయి. కోడి పిల్లల వయసు బట్టి యాంటీబయాటిక్ మందులు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే వాటిని నీటి ద్వారా అందించవచ్చు. ఏది ఏమైనప్పటికీ మాంసపు కోళ్లు 2 మీటర్ల కన్నా ఎక్కువ దూరం నడవకుండా చూడాలి. వేసవి సమయంలో దానాను నియంత్రించాలి. అలానే చల్లటి సమయాల్లో దానాను పలు దఫాలుగా అందించాలి. ఎదుగుదల ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యం. బ్రూడర్ ఉష్ణోగ్రత 90 నుంచి 95 డిగ్రీల వరకు ఉండవచ్చు. క్రమేణా ప్రతి వారానికి 5 డిగ్రీ ఫారెన్హీట్ చొప్పున తగ్గించుకుంటూ 75 ఫారెన్హీట్ వరకు తీసుకురావాలి. సాధారణంగా మొదటి 7 రోజులు నిరంతరంగా వెలుతురు సదుపాయం కల్పించాలి. ఆ తరువాత రాత్రిపూట మాత్రమే వెలుతురు ఉంటే సరిపోతుంది. కావాల్సిన స్థల ప్రదేశం, మాంసపు కోళ్లకు మొదటి 18 రోజులు 450 సెంటీమీటర్ల అడుగుల స్థల ప్రదేశం అవసరమవుతుంది. 42 రోజుల వరకు కోడి పిల్లలకు కావలసిన స్థలం 1 చదరపు అడుగు అవసరమవుతుంది. అలానే నీరు కూడా కోళ్ల సంఖ్యను బట్టి దానా తొట్లు, నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే పెరుగుదల దశ తగ్గుతుంది. మొదటి 2 వారాలు చిన్న చిన్న నీటి తొట్లు సరిపోతాయి. ఆ తరువాత మాంసపు కోళ్ల పెరుగుదలకు తగిన పెద్ద దానా, నీటి తొట్లను మార్పిడి చేయాలి. మాంసపు కోళ్లు దానాకు మరియు నీటిని 1:2 పరిమాణంలో తీసుకుంటాయి. అనగా 1 గ్రాము దానా తీసుకుంటే 2 గ్రాముల నీరు తీసుకునుట జరుగును.
1: ఓకే మేడం గారు, బాయిలరు కోళ్ల యజమాని అంటే మాంసపు కోళ్ల గురించి కొనుజేడు పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు డాక్టర్ కె సాహితి గారు చాలా మంచి సమాచారము అందించారు. ధన్యవాదాలు మేడం. నమస్తే.
0: నమస్తే.
2: మీరింతవరకు రైతుకు సందేశం కార్యక్రమం విన్నారు.

0: వినే కొద్ది వినాలపించే మీ ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తుంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్

0: పని వెళ్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా,
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ఉంటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: ఈ ఉదయం 9:30 ప్రసారమయ్యే అతివలు అభిప్రాయాలు కార్యక్రమానికి, మరి దసరా పండుగను ఎలా జరుపుకుంటున్నారు, ఈ అంశం మీద మరి మహిళలు తమ అభిప్రాయాన్ని మాకు తెలియచేయచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్ సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్బంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.0 పున్నమి ఘాట్లో రేపటి నుంచి జరిగే జాతీయ సరస్మేళను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపదీ ముర్ము రాష్ట పర్యటన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. కాగా సమీక్షలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సరస్మేళపై పాత్రికేయులతో మాట్లాడుతూ
1: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా చేపోతా ఉన్నాం. సరస్మేళకు వచ్చి ఆ మహిళలు చేసే వాటన్నింటినీ మీరు ప్రోత్సహించి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని టేస్ట్ చేసి గ్రామీణ మహిళలకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు అందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ
2: నెల్లూరులో పేదలకు పట్టాభిషేకం కింద సర్వేపల్లి కట్టలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. దగ్గర దగ్గర 939 మందికి 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 22 ఎకరాల 31 సెంట్లు పట్టాలు ఇవ్వడం నేను చాలా ఆనందపడుతున్నా. బెనిఫిట్ పొందుతున్నటువంటి 923 మందికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే రోజుల్లో మా అందరి ఆలోచన ఒకటే, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ.
0: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశాన్ని ఇప్పటికే సందర్శించామని భావించేవారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ విద్య సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని మాకినేని బస ఉపనయ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యమిచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ
3: కళాకారులకు కూడా మనం ఒక వేదిక క్రియేట్ చేశాం. 9 రోజుల్లో లోకల్ టాలెంట్, రాష్ట్రంలో ఉన్న టాలెంట్, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఒక కంప్లీట్ ఫెస్టివల్ లాగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ప్రైడ్ లాగా ఉండాలి. విజయవాడ ఉత్సవ్ చూడడానికి రండి, ప్రతి ఒక్కరు కూడా గర్వంగా రేపటి నుంచి మీరు చెప్పుకుంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
4: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న యనమదుర్రు కాలువ పైవంతెనలకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో యనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా జుజ్జురాలరావుపేటలో సాగునీటి పథకం ట్యాంకు నిర్మాణానికి మంగళితండాలో పంచాయతీ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్, తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్బంగా రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రులు ఈ సందర్బంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాములపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాములలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం ఎడవకాల్మ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామాల్లో 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తేలకంటిగూడెం నుంచి తొరగల్, జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు, అలాగే చెట్ల చెన్నారం నుంచి చిన్న మాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా జాటిలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నిన్నో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు ఆహారం ఆరోగ్యం, అనంతరం 7:05 మధ్యాహ్నం 12:30 రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక ఈ మధ్యాహ్నం 1:20 సాయంత్రం 6:10 రాత్రి 8:30 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక ఈ పగలు 8:15 సాయంత్రం 6:05 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ ఉదయం 7:00 ఉదయ కిరణాలు కార్యక్రమంలో శ్రీ ఆత్మానందం కథానికి వింటారు పట్టణం శ్రీ మంచికంటి వెంకటేశ్వర్లు. అనంతరం దేవీ శరణ నవరాత్రుల సందర్భంగా 2వ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారము మరియు విశిష్టత గురించి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. ఇక 7:40 హిట్ మీద హిట్ సూపర్ హిట్ బిట్ సాంగ్స్ మీకోసం. 8:30 కృష్ణా జిల్లా సమాచారం లెక్క వింటారు రచన శ్రీ సామా సునీల్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 మనసు పలికే వాట్సప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. 9:30 అతివలు అభిప్రాయాల శీర్షికన ఈరోజు దసరా పండుగను ఎలా జరుపుకుంటున్నారు ఈ అంశం మీద మహిళలు తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఇక 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ఇక ఈ సాయంత్రం 4:50 పాటల పరవళ్ళు సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి యూత్ ప్రోగ్రామ్స్ ప్రసారమవుతాయి. ఇందులో విద్యా ఉద్యోగ

సమాచారం క్రీడావలోకనం. ఈ వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. ఇక ఈ సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం.

ఏడుంబాకు వ్యవసాయ పాఠశాల. ఈనాటి కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో జొన్న సాగు ప్రాముఖ్యత మరియు సాగు సూచనల గురించి నంద్యాల రార్స్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ ఇషా పర్విన్ గారితో పరిచయం వింటారు. ఇక 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక ఈ రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద శేష వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం శ్రీవింటారు. ఇక ఈ రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 ఓల్డ్ మెలోడీస్ అలనాటి మధురాలు వింటారు. ఇక 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వీణావాద్యం వింటారు శ్రీమతి మండపాక శ్రీదేవి, మృదంగం శ్రీ మండపాక రవి. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఆహారం ఆరోగ్యం మన ఈనాటి కార్యక్రమంలో మన ఆరోగ్యానికి మనం తీసుకునే ఆహారంలో క్యారెట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కూరగాయలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కూరగాయ క్యారెట్. చూడగానే ఆకర్షించే రంగు, తీయటి రుచి, శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు క్యారెట్ ప్రత్యేకతలు. అందుకే క్యారెట్ని కేవలం కూరగాయనే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారంగా కూడా పరిగణిస్తారు. క్యారెట్లో బీటా కెరోటిన్, ఫైబర్, పొటాషియం, విటమిన్ K1, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్ మన శరీర అవసరాన్ని బట్టి విటమిన్ A గా మారుస్తుంది. విటమిన్ A మన కంటి చూపు, చర్మ ఆరోగ్యము, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. అంతేకాదు, క్యారెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అలాగే క్యారెట్ తింటే కంటి చూపు మెరుగుపడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందులో కొంత వాస్తవం ఉందండి. క్యారెట్లోని బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ A గా మారుతుంది. ఈ విటమిన్ సాధారణ కంటి చూపును, ముఖ్యంగా తక్కువ వెలుతురులో చూడటానికి అవసరమైన దృష్టి ప్రక్రియను కాపాడుతుందట. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి వంటి సమస్యలు రావచ్చు. అలాంటి లోపాన్ని నివారించడంలో క్యారెట్ ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికే కంటి చూపు తగ్గిన వారు క్యారెట్ తినడం వల్ల అద్దాలు అవసరం లేకుండా పోతాయనని కూడా మాత్రం సరికాదు. మరి మనం ఇందా చెప్పుకున్నాం, క్యారెట్లోని బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏగా మారి చర్మం సాధారణంగా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కూడా కణాల రక్షణకు తోడ్పడతాయి. అయితే క్యారెట్ తింటే చర్మం వెంటనే తెల్లగా మారుతుందని, ముడతలు పూర్తిగా తొలగిపోతాయని మాత్రం భావించొద్దు. సమతుల్య ఆహారంలో క్యారెట్ను చేర్చుకోవడం చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుందంటారు డైటీషియన్లు. మన ఆహారంలో పీచు పదార్థాలు ఉండటం చాలా ముఖ్యం. క్యారెట్లో ఉండే ఫైబర్ పేగుల పనితీరుకు తోడ్పడుతుంది. తగినంత నీరు తాగుతూ పీచు పదార్థాలు కరిగిన కూరగాయలు తీసుకుంటే మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. క్యారెట్ను పచ్చిగా నమిలి తినొచ్చు, ఉడికించి కూరగాయలుగా తీసుకోవచ్చు. అయితే జీర్ణ సమస్యలు ఉన్న వారు తమకు అనుకూలమైన విధంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, తగిన ప్రోటీన్లు కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

0: మరి క్యారెట్లోని ఫైబరు, పొటాషియం సమతుల్య ఆహారంలో భాగంగా గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందట. పొటాషియం శరీరంలో ద్రవాల సమతుల్యతకు, సాధారణ కండరాలు మరియు నరాల పనితీరుకు అవసరమవుతుంది. మరి అలాగే పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలను తరచుగా తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లలో ఒకటి. మరి చూశారు కదా క్యారెట్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో. ఇలాంటి కూరగాయలు ప్రతిరోజు మనం ఆహారంలో, నిత్య జీవితంలో తీసుకున్నట్లయితే రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించుకొని వ్యాధులకు దూరం కావచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా, ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50% పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11% పెరిగినట్టు తెలియజేశారు.
2: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, జో నయే సొల్యూషన్స్ చాహియే, ఉన్సే భారత్ హి నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యు హావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దిస్ దోస్ సొల్యూషన్స్.
1: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వశాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని, దానిలో 11 భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 భారతీయ నావికులతో ప్రయాణం

ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని, ఇద్దరు మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రష్యా ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యాగాని ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి సిరీస్ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు IMD తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ IOM తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు IOM తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్లోని

0: ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఆత్మానందం. 15 గంటల పాటు ప్రయాణం సాగిన తర్వాత, గమ్యం చేరిన తర్వాత, అంత పెద్ద విమానాన్ని నేల నుండి ఆకాశానికి పరిగెత్తించిన అద్భుతమైన మనుషులు అందరూ ఎదురొచ్చి నమస్కరించి వీడ్కోలు చెబుతున్నారు. 100 మంది ప్రాణాలను పదిలంగా గమ్యం చేర్చిన మనుషులకు మర్యాద తెలియని లోకం నుండి, మనుషుల ప్రాణాలకు విలువనివ్వని లోకం నుండి ఎగురొచ్చిన అతనికి ఆ లోకం వింత వింతగా అనిపించసాగింది. ఆకాశం నిండా వేలాడదీసిన దూది పింజలను విమానం కళ్లగుండా చూసి నేల నుండి నింగికి చూసిన అతను నింగి నుండి నేలను కూడా చూస్తూ చూస్తూ మైమరచిపోతున్నాడు. చిన్నతనం నుండి ఆకాశంలో ఎగిరే విమానాలను చూస్తూ ఎగిరి గంతులు వేస్తూ టాటా బైబై చెప్తూ ఊహల్లోనే విమానంలా ఎగిరిన అతను ఆకాశం నుండి నేలను, నేలపైనే ప్రకృతిని, విమానం కన్నుల నుండి తేలిపోయే మబ్బులను చూస్తూ చూస్తూ మరో లోకంలో కాలు పెట్టాడు. విమానాశ్రయం నుండా వింత వింత మనుషులు, ఎక్కడో ఊహల్లో తేలియాడిన మనుషులు, కళ్ల ముందు ప్రత్యక్షం. భూగోళమంతా ఒకే చోట దర్శనమిస్తుంది. ఎత్తైన తెల్లటి వెన్నెల లాంటి మనుషులు, కారు చీకటి లాంటి నల్లటి మనుషులు, తలల నిండా ప్రకృతిని మొలిపించుకొని రకరకాల ఆకారాలను

శరీరాలపై చిత్రించుకున్న మనుషులు, మనుషుల్ని చూస్తూ చూస్తూ బయటి ప్రపంచానికి అడుగుపెట్టాడు. అందమైన రోడ్లు, స్వచ్ఛమైన నీలాకాశం, వరుసగా బారులు తీరిన వాహనాలు, తెల్లని ఎర్రని వరుసల్లో లైట్లు. కళ్ళు ఆర్పకుండా చూస్తూ చూస్తూ మైమరచిపోతూ ఆకుపచ్చని లోకంలోకి ప్రవాసం పోయాడతను. ఎండి బీటలు వారిన నేల నుండి స్వచ్ఛమైన ప్రకృతిని ఆనందిస్తున్న మనుషుల్ని చూస్తూ చూస్తూ పరవశించిపోసాగాడు. వింతైన లోకాన్ని ఆశ్చర్యం, ఆనందానుభూతులతో నిండిపోతున్నాడు. కళ్లల్లో ఒత్తులు వేసుకుని నేలపైన ఈతి బాధల్ని మర్చిపోతున్నాడు. నిజం నుండి కలలు, నేలపై నుండి కలలు కంటూ కంటూ కలగా మారిపోయాడు. కలలోకి జారిపోయాడు. కలల ప్రపంచం నిండా ఎన్నో దృశ్యాలు కలలోని ప్రపంచాన్ని దర్శింపజేయడానికి బయలుదేరాడు. చల్లని గాలుల్ని, గడ్డకట్టించే శరీరాన్ని గాలి చొరబడని దుస్తులతో కప్పుకున్నాడు. కాళ్లకు గాలిలోకి ఎగిరిపోయే నేల మీద జారిపోయే పాదరక్షల చక్రాలను ధరించాడు. చేతులకు రక్షణ కవచాలను తొడుక్కున్నాడు. తలను రక్షణ కవచంలోనికి పోనిచ్చాడు. కళ్లకు నల్లని జోళ్లను తగిలించి తలను పైకెత్తి ఆకాశం వంక చూస్తూ చేతులను రెండు చేతులు చాచి గాలిని చీల్చుకుంటూ నడవసాగాడు. రోడ్లకు విశాలంగా ఇరువైపులా ఉన్న ఫుట్పాత్ల మీదుగా నడవసాగాడు. ఎటు చూసిన ఆకాశ హర్మ్యాలు, నిర్మించుకున్న మనుషులు కుప్పలు కుప్పలుగా చెత్తలు వేసుకుని ముక్కు మూసుకుని నడుస్తున్న మనుషులు, కుప్పలపై నుండి కాట్లాడుకుంటున్న కుక్కలు, రోడ్లపైకి వస్తే అడ్డదిడ్డంగా తిరిగే వాహనాలు, పొగ దుమ్ము ధూళితో కలగలిసిపోయిన గాలి, చెమటలు కారిపోయే దేహాలు చూసి చూసి విసిగిపోయిన అతనికి కళ్ల ముందు మిలటరీ క్రమశిక్షణతో వరుసలుగా నడుస్తున్న వాహనాలు, రోడ్లపై ఎక్కడ చెత్త కాగితాలు కనిపించని రోడ్లపై నడుస్తూ నడుస్తూ ఉన్నాడు. పాఠశాలలు, కళాశాలలు, పరిశుభ్రత కోసం దత్తత తీసుకున్న రోడ్లపైన నడుస్తున్నాడు. ఆనంద లోకంలోకి నడుస్తూ ఉన్నాడు. చుట్టూ పచ్చపచ్చని ప్రకృతి హాయిగా ఆనందంగా నడుస్తూ నడుస్తూనే ఉన్నాడు. నడక వేగం పెరిగింది. ఆకాశానికి నిచ్చెనలు వేసి అందుకునే అంత ఎత్తులో పచ్చపచ్చని చెట్లు దర్జాగా, నింగికి నేలను కలిపే ఎత్తైన చెట్లు, పచ్చని చెట్లు. ఎటు చూసినా పసుపు పచ్చని ప్రకృతి. నేల మీద పచ్చని తివాచీలు పరిచినట్లు మెత్తని గడ్డి తివాచీలు. అడవులు, కొండల చుట్టూ మనుషుల చుట్టూ అడవులు, ఇళ్లల్లో అడవులు, అడవుల్లో ఇళ్ళు. ప్రకృతిని రక్షించండి. వృక్షో రక్షతి రక్షితః. గోడలపై రాసుకొని, పుస్తకాలలో రాసుకొని, మనసులోకి తీసుకొని మనుషులు, పట్టించుకొని మనుషులు, ఆచరించని మనుషులు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే మనుషులు, ఆరోగ్య కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసే మనుషులు. నాది కానిది ఏదైనా సరే, ఎలా ఉంటే నాకేంటి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా పర్వాలేదనుకునే ఊబిలో దిగబడిపోతున్న మనుషులు, గాలి నిండా పరుచుకునే దట్టమైన పొగమేఘం కాదు చెత్త కుప్పలను తగలబెడుతున్న దృశ్యాలు, వాటిలో మాడి మసైపోయి ఊపిరితిత్తుల నిండా పీల్చుకుంటున్న పొగమేఘాలలో తిరిగి తిరిగి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన అతను నిర్మలమైన ఆకాశాన్ని చూస్తూ, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ కనుచూపు మేర ఆనందభరితమైన లోకంలో రోగగ్రస్తుడైన అతనికి అనారోగ్యం కూడా మటుమాయమైపోతున్న భావన కలుగుతూ ఉంది. ఎక్కడ నిప్పు కనిపించని లోకం, మంటలను నిషేధించిన లోకం, గాలిని స్వచ్ఛంగా కడుగుతున్న నేల, ఊపిరితిత్తులు హాయిగా నవ్వుతూ గాలిని ఆస్వాదిస్తున్న నేల, ఆహాహా అనుకుంటూ చేతులను రెక్కలుగా సాచి నడుస్తూనే ఉన్నాడు. స్కాటిహాలో కాలనీలో తెల్లని మనుషులను చూస్తూ, రెపరెపలాడుతున్న జాతీయ జెండాలను చూస్తూ నడుస్తున్నాడు. తనకు తెలియకుండానే నడక వేగం పెరిగింది. పరుగులాంటి నడకతో నవ్వుతూ పరుగులు తీస్తున్నాడు. ఎదురొచ్చిన వాళ్లను పలకరిస్తున్నాడు, నవ్వుతున్నారు. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు హాయిగా హాయ్ హాయ్ అనుకుంటూ నవ్వుకుంటూ పలకరిస్తున్నారు. స్వచ్ఛంగా తేటనీటిలాంటి నిర్మలమైన మనసుతో నవ్వుతున్నారు. నవ్వితే ఏం పోయింది? ఎదుటి మనిషి చిన్నవాడైనా పెద్దవాడైనా నవ్వితే ఏం పోతుంది? హోదా తలకెక్కినప్పుడు, డబ్బు పిచ్చిగా మారినప్పుడు, అంతస్తులు పెరిగినప్పుడు, మనవాళ్లు, బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే దూరం దూరం అపరిచయస్తులుగా మారిపోతారు. ఎదురొచ్చినా కళ్లకు కనపడరు, మాటలు ఉండవు, నవ్వులుండవు, సంతోషాలుండవు. తల ఆకాశానికి ఎదురుగా వచ్చిన మనుషుల్ని కూడా పట్టించుకొని అహంకారం నుండి వనంలోకి, ఉద్యానవనంలోకి నడక నడుస్తూ

నడుస్తూ ఉన్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు, ఎగురుతూ ఉన్నాడు. ఎదురుగా చిన్న చిన్న పిల్లలు, నల్లని కిరీటాలని తలపించే కురులు, నల్లని కురులు, తెల్లని భార్య, నల్లని పాప, తెల్లని బాబు ఎదురుగా ఆనందంగా నవ్వుతూ అందరూ కలిసి ఆడుతూ పాడుతూ లోకాన్ని మరిచిపోయి లోకంలో వాళ్లే ఉన్నట్లు, జీవితంలో ఆనందం తప్ప మరేమీ లేనట్లు, వీళ్ళురా నిజమైన మనుషులు, నిక్కమైన మనుషుల్లాంటి మనుషులు అనుకుంటూ పిల్లలతో తండ్రులు తల్లులు పార్కుల నిండా అందరూ కలిసిపోయి ఆనందం, ఆనందం ఎక్కడుంది? పిల్లలతో ఉంది ఆనందం, స్వచ్ఛమైన ప్రకృతిలో ఉంది ఆనందం, నేలలో ఉంది, నీటిలో ఉంది, గాలిలో ఉంది, చూసే కన్నుల్లో ఉంది, పిల్లల్ని ప్రేమించే లోకంలో ఉంది, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచే బడుల్లో ఉంది. బడి చుట్టూ తిరుగుతున్నాడు, బడి దగ్గరకు వచ్చాడు, పిల్లల చుట్టూ తిరుగుతున్నాడు, పిల్లల్ని ప్రేమించే ఉపాధ్యాయుల చుట్టూ తిరుగుతున్నాడు, పిల్లలతోనే నడుస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నాడు. విశాలమైన ఆట స్థలాలు, పెద్ద పెద్ద గ్రంథాలయాలు, విశాలమైన తరగతి గదులు, నూతన సృష్టికి ప్రతి సృష్టిని చేసే పరిశోధకులు పిల్లలు. రేపటి ప్రపంచంలోనికి తీర్చిదిద్దే చదువులు, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించే చదువులు, సంగీతం, చిత్రలేఖనం, వంట, వార్పు, ఆట పాట, ప్రయోగాలు, పరిశీలనలు, విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలు, నిజమైన విద్య, గురుకులాలను తలపించే విద్య. విద్యాలయాల చుట్టూ తిరుగుతూ తిరుగుతూ పరిగెత్తుతూ నిండుగా మనసు నిండా హాయిగా తాను కన్న కలల ప్రపంచంలోనికి ఆనందమయ లోకాన్ని చూస్తూ మైమరిచిపోతూ పరుగెత్తుతున్నాడు, పరుగులు తీస్తూనే ఉన్నాడు. పిల్లల్ని సైతం, చంటి పిల్లల్ని సైతం గ్రంథాలయాలకు ఆనందంగా తీసుకొచ్చే తల్లిదండ్రులను చూస్తున్నాడు. సంచులు సంచులు పుస్తకాలు పిల్లల కోసం తీసుకెళ్తున్న తల్లిదండ్రులను చూసి అవాక్కై చూస్తున్నాడు. వ్యాపార కేంద్రాలు, పెద్ద పెద్ద విహార కేంద్రాల చుట్టూ నడక, పరుగు, పరుగులాంటి నడక, నడకలాంటి పరుగు గాలిలో ఎగురుతున్న భావనతో ఆకాశంలో ఆనందంగా ఎగురుతూ ఎగురుతూ లోకాన్ని, లోకంలోని ప్రకృతిని తనలోకి, మనసులోకి, లోతుల్లోకి అవాహన చేస్తూ పరుగులు తీస్తున్నాడు. ఇళ్ల చుట్టూ చిత్రాలు, మొక్కలు, జంతువులై, పక్షులై చుట్టూ కాపలా కూర్చున్న వరుసలుగా, గుబుర్లుగా, ప్రహరీలుగా ఇళ్ల చుట్టూ జింకలు, హంసలు, ఏనుగులు, పరుగెత్తే గుర్రాలు, మొక్కలే జంతువులుగా తీర్చిదిద్దిన రోడ్లన్నీ చుట్టేస్తున్నాడు. కమ్యూనిటీల చుట్టూ తిరుగుతూ ఇళ్ల అందాలను తనివి తీరా ఆస్వాదిస్తున్నాడు. తన డైరీలోని పేజీలన్నీ నింపుకుంటున్నాడు. కొండలపై, ఎత్తైన కొండలపైకి పాకుతున్నాడు. అక్కడ చుట్టూ సుందరమైన నందన వనాలపై నుండి కిందకు చూస్తూ లోయలు, లోయల్లో లోతుల్లో బార్లు తీరి నడుస్తున్న వాహనాలు, ఒకవైపు తెల్లని లైట్లు బారులు తీరి పరుగులు తీస్తుంటే మరోవైపు ఎర్రని లైట్లు, చుట్టూ అడవి, ఎడతెరపు లేని వర్షం, మాయమైపోతున్న సూర్యుడు, కొండలపై నుండి కిందకు జారుతూ నెమ్మది నెమ్మదిగా లోయలోకి, ఆకుపచ్చిన లోయలోకి మాయం అయ్యేంత వరకు దిగుతున్నాడు, జారుతున్నాడు, నీళ్లలో ఈదుతున్నాడు. చుట్టూ నీరే, ఎటు చూసినా నీరే, గుంటలు, సరస్సులు, కాలువలు, నదులు, నీరు, నీరు, నీరు, నీటిలో ఈదుతున్నాడు. చుట్టూ నీరే, నీటిలో మునకలు వేస్తున్నాడు. తోడుగా బాతులు నీటి పెట్టెలతో ఆడుతున్నాడు, జలకాలాడుతున్నాడు. లోయల నుండి సరస్సుల్లోకి, సరస్సుల నుండి జలపాతాలలోకి, జలపాతాల నుండి అడవుల్లోకి, పిల్లలు, పెద్దలు, కుక్కలు, పిల్లలతోటి ఎందరో మనుషులు ఎదురు వస్తూ నవ్వుతూ తూలుతూ తుళ్ళుతూ హాయి హాయలతో పలకరిస్తూ ప్రకృతిలో మనుషులు, మనుషుల్లోనే ప్రకృతి, మంచిని పెంచే ప్రవృత్తి అడవుల నుండి ఆకాశంలోకి వ్యాపిస్తున్నాడు. నడక, పరుగు, ఇంట్లో కాలు నిలవనేని పరుగు, ప్రకృతిలోకి, బయట ప్రపంచంలోకి ఆగని పరుగు, పరుగు ఆనందం, ఆరోగ్యం, మనసులో ఉల్లాసం, పరుగుతో స్కాటీ హాలో, పంప్ హౌస్, ప్లేగ్రౌండ్, గడ్డ కట్టిన నీటి మడుగులు, నడకతో, పరుగుతో ఫెన్సింగ్ చుట్టూ తాను గీసిన దారులు, తాను నడిచిన దారులు, హలో హలో హలో అనుకుంటూ ప్రకృతి ఎంత అందంగా ఉంది, సో బ్యూటిఫుల్, హౌ బ్యూటిఫుల్, రెండు చేతులు పైకెత్తి ఆకాశంలోకి చూస్తూ ఎదురొచ్చిన ఆమె, వాకింగ్లో రోజూ ఎదురొచ్చి ఆమె ఎంతో వృద్ధురాలు, ఎక్కడా పిసరంత నిరాశ లేని నగుమోము, ఆశాజనకంగా ఆనందంగా పరుగులు తీస్తున్న ఆమె, కరెంటు స్తంభాలకు అడ్డొచ్చిన చెట్లను నరికి, ఇళ్ళు, బహుళంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు, కట్టడాలకు అడ్డొచ్చిన చెట్లను నరికేసి రోడ్లను వెడల్పు చేయడానికి, చెట్లను పెకలించి పోగులు పెట్టి చోట నుండి, ఇళ్ళు కోసం వనాలను కూల్చే లోకం నుండి, ఒక చెట్టు కొడితే 10 చెట్లు నాటి చూయించాలని చెప్పే ప్రాథమిక ప్రవృత్తిలో అతను

ఆశ్చర్యంతో మునకలవుతూ పరుగులెత్తుతున్నాడు. తల పైకెత్తి కరెంటు స్తంభాలకు తొడిగిన రబ్బరు తొడుగులను ఆశ్చర్యంతో చూస్తున్నాడు. మనిషి ఆలోచనలోనే మంచి ఆలోచిస్తే ప్రకృతిని గురించి, మంచి గాలిని, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే చెట్లు గురించి ఆలోచిస్తే, ప్రకృతి గురించి ఆలోచిస్తే అది నిన్ను, నన్ను, అందరినీ ఆనంద సాగరంలో ముంచెత్తుతుంది. ఆకాశానికి రహదారులు గీస్తుంది. చిన్న పెద్ద తారతమ్యం లేని, అందరికీ ఒకటే చట్టం, అందరికీ ఒకటే న్యాయం. అన్యాయం చేసిన వాడు ఎవరైనా సరే, ఎవరైనా ఎంతటి వాడైనా సరే, పేదవాడికి, పెద్దవాడికి, అందరికీ ఒకే న్యాయం. ఎన్ని రకాలుగా ఉంటుందో, న్యాయం ఎన్ని రకాలుగా ఉంటుందో చూసిన ఆకంటితోనే ఇక్కడ సమన్యాయం గురించి వింటున్నాడు, చూస్తున్నాడు. ఇంకా ఎన్నో వింతలు, విడ్డూరాలు వైపుకు పరుగులు తీస్తున్నాడు. పసిబిడ్డల్ని చంకనేసుకుని గ్రంథాలయాలకు తీసుకొచ్చే తల్లిదండ్రులు, తాత, అవ్వలు ఎంత ఆనందం, ఎంత ఆనందం! కలిసి పంచుకునే జ్ఞానంలో ఎంత ఆనందం, విజ్ఞాన సాగరంలో ఎంత ఆనందం! పిల్లలతో పాడుతూ కులుకుతూ పెద్దలు, ముసలివాళ్లు, ఆటలు, పాటలు, ఆహా ఆనందం, మనిషికి ఆనందం! రేపటి ప్రపంచానికి పిల్లల్ని తయారు చేస్తున్న తీరును చూసి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆనందం! పిల్లల కళ్లల్లో వేలాడుతున్న ఇంద్రధనస్సులను చూస్తున్నాడు. కేవలం ఉద్యోగుల కోసమే నడుస్తున్న తన దేశంలోని శిథిలాలయాలు గుర్తుకొచ్చి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇక్కడ గ్రంథాలయాలు, అధికారులు పిల్లలతో, పెద్దలతో కలిసిపోయి ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆహ్వానిస్తున్నట్టుగా, ఆతిథ్యమిస్తున్నట్టుగా, ఎంతటి ఆనంద మార్గం ఇది, ఎంతటి జ్ఞాన మార్గం ఇది! చేసే పనిని మనస్ఫూర్తిగా చేసినప్పుడు, కళ్లల్లో కనిపించే నిజాయితీతో చేసినప్పుడు, మనస, వాచ, కర్మణ, విధిని ఆచరించినప్పుడు ఆ మనుషుల్లోని తన్మయత్వం, ఆ కదలికల్లోని మెరుపు, మైమరుపు నిజంగా ఎంత గొప్ప అనుభవం! కళ నిజమా? భూమి మీదనా, మరో లోకంలోనా? పరుగు పరుగు, ఎంత దూరమైనా పరిగెత్తాలి. జీవితానికి కావలసినంత అనుభవాన్ని తన నిండా నింపుకోవాలి, తన మనసునంతా నింపుకోవాలి. కానీ ప్రకృతిగా మారిపోవాలి, తానే లోకానికి అతిథిగా మారిపోవాలి, పిల్లలకు తల్లి తండ్రి దైవంలా మారిపోవాలి. ఓల్డ్ నార్త్ ఫోర్డ్, గ్రానైట్ విల్లే రోడ్, పిల్గ్రిమ్ రోడ్, పరుగు పరుగు, జాగింగ్ జాగింగ్, రన్నింగ్, మంచులో నడక, మంచు సోనల్లో కూడా విహరిస్తూ, ఆహా, భూలోక స్వర్గం ఇలాగే ఉంటుందని. ఇళ్ళు, వాకిళ్ళు, రోడ్లు, అన్ని చోట్ల మంచు పరిచిన తెల్లని ఆహ్లాదం. మంచు చేసిన ప్రకృతిలోని అద్భుత విన్యాసాలలో అతడు తడిసి ముద్దైపోతున్నాడు, తరించిపోతున్నాడు. నడక, మంచుపై నడక, కరకరా పరపరా కాళ్ల కింద పడిన మంచు, పాదాలు లోతుగా ముంచివేసే మంచు, స్నో స్నో, ఎటు చూసినా తెల్లటి స్నో, చెట్లు తెల్లని మంచుతో సింగారించుకొని సూర్యుని కిరణాలకు మైమరిచిపోతున్నాయి. పరుగు పరుగు పరుగు, నార్త్ చెమ్స్ఫర్డ్ హై స్కూల్ బేస్బాల్ మైదానం, మైదానంలో ఎదిగిన క్రీడాకారులందరూ మైదానం చుట్టూత విజయ దుందుబులు మోగిస్తున్నారు. పార్కర్ మిడిల్ స్కూల్ చుట్టూ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, పరుగు పరుగు పరుగు, చేతులు రెండు రెక్కలుగా బార్లా సాపి ఆకాశంలోకి పరుగు, అందరాని లోకాన్ని అందుకుంటూ పరుగు పరుగు. ఫ్రెండ్షిప్ బార్, ఫీల్డ్ ట్రాక్లో నడక, ప్రకృతిని సంరక్షిస్తూ ప్రజలు చేస్తున్న హైక్, ప్రజల భాగస్వామ్యంతో అద్భుతంగా నడుస్తున్న పార్కులు, ఇటుకలపై కూడా ప్రేమ చిహ్నాలు, ఆనందం, సౌభ్రాతృత్వం గురించి రాసిన నినాదాలు, ఎలా ఉన్నారు మనుషులు! ఇక్కడ ఆనందాన్ని తమ నిండా ఆనందాన్ని నింపుకొని, సంతృప్తిని వంపుకొని తీసుకోవడమే కాకుండా ఇవ్వడం కూడా తెలిసిన వాళ్ళు, దాన ధర్మాలు చేయడం కూడా తెలిసిన వాళ్ళు, చిన్న చిన్న బుజ్జి బుజ్జి తాళ్లతో పట్టుకుని ఎంత ఆనందంగా, హాయిగా, ఆనందంగా ఆడుకోండి, కొత్త స్నేహితులను కలుసుకోండి, స్కేటింగ్ స్కేటింగ్, గడ్డకట్టిన మంచులో జారుతూ స్కేటింగ్, డాన్సింగ్, జాగింగ్, ఎలా జారిపోతున్నారు పిల్లలు, పెద్దలు వాళ్లను చూసి అతను అద్దంలో మెరిసే గడ్డకట్టిన స్నోలో దిగి జారుతూ వెళుతున్నాడు. స్కేటింగ్, నేలపైన స్కేటింగ్, ఆకాశంలో మబ్బులు చేసే విన్యాసాలు, మేఘాలు, సూర్యుడు కలిసిమెలిసి చేసే చిత్రాలు, ప్రకృతి, ప్రకృతి చుట్టూ పచ్చని ప్రకృతి, తెల్లని ప్రకృతి, పర్యావరణాన్ని తలకెత్తుకున్న మనిషి ప్రవృత్తి, పరుగు పరుగు మళ్లీ పరుగు, చుట్టూ ఇళ్ల చుట్టూ, రోడ్ల చుట్టూ, పాఠశాలల చుట్టూ, పార్కుల చుట్టూ వీరావేశంతో యుద్ధాలలో వీరమరణం పొందిన సైనికుల స్మారక మందిరాల వైపుకు పరుగు, అక్కడ కాసేపు ఆగి వాళ్ల చుట్టూ రెపరెపలాడుతున్న జాతీయ జెండాలకు వందనం చేస్తూ మళ్లీ పరుగు పరుగు,
పిల్లలు, చిన్న చిన్న పిల్లలు పాఠశాలల్లో చేస్తున్న సంగీత, సాహిత్య, నృత్యాలు చూస్తూ

పెద్ద పెద్ద గ్రామాలు చూస్తూ, విశాలమైన ప్లేగ్రౌండ్లు చూస్తూ, ఆడిటోరియాలు చూస్తూ, పరుగు వాళ్ల చుట్టూ చేసే ఆనందం చూస్తూ, పిల్లల గొప్పతనాన్ని చూస్తూ అభినందిస్తూ ఆనందిస్తూ పరుగు పరుగు జీవితానికి ఆనందం దొరికినట్టుగా, జీవించడానికి ఒక ఆధారం దొరికినట్టుగా పరుగుతో పరుగుతో ముందుకు ముందుకే వెళుతూనే ఉన్నాడు, వెళుతూనే ఉన్నాడు, పరుగెత్తుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు ఆకాశంలోకి రెక్కలు కట్టుకొని ఆకాశంలోనికి కూడా దారి వెతుక్కుంటూ ఎగురుతూ మైమరిచిపోతూ పరిగెత్తుతూనే ఉన్నాడు, ఎగురుతూనే ఉన్నాడు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: దేవీ శరణ నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారం మరియు విశిష్టత గురించి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం ఉంటారు పరిచయకర్త శ్రీమతి కే శ్రీలత.

0: నమస్కారం గురుగారు.
1: నమస్కారం అమ్మా.
0: దేవీశరణ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మనం రెండవ రోజు గాయత్రీదేవి అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాం. గాయత్రీదేవి అంటే ఎవరు స్వామి?
1: శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతీయ నమః. శ్రీ వేద గాయత్రీ దేవతాభ్యో నమః. గాయత్రీదేవి అంటే ఎవరు? మంచి చక్కని క్వశ్చన్ అడిగారు. మన సనాతన ధర్మంలో వేదాలకు అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నది. వేదాలు మనకు ధర్మాన్ని, జ్ఞానాన్ని, సత్యాన్ని, యజ్ఞయాగాదుల యొక్క ప్రాముఖ్యతను, జీవన విధానాన్ని బోధిస్తాయి. ఆ వేదాలకు తల్లిగా శ్రీ గాయత్రి వేదమాత అని పిలుస్తారు. ఈ వేదాలకి మొత్తానికి కూడా వేద గాయత్రి, అసలు పేరే వేద గాయత్రి. కాకపోతే మనం ఏమంటామంటే గాయత్రి అమ్మవారు, గాయత్రి అని పిలుచుకుంటాం. గాయత్రీదేవి కేవలం ఒక దేవత స్వరూపం కాదమ్మా. జ్ఞానానికి, పవిత్రమైనటువంటి ఆలోచనకు, వివేకానికి, సద్బుద్ధికి ప్రతీక ఆమెను ఆరాధిస్తాం. మనిషికి సంపద ఉన్నా జ్ఞానం లేకపోతే ఆ సంపదను సక్రమంగా ఉపయోగించుకోలేడు. శక్తి ఉన్నా వివేకం లేకపోతే ఆ శక్తి ఇతరులకు హాని కలిగించవచ్చు. విద్య ఉన్నా సంస్కారం లేకపోతే ఆ విద్యకు సంపూర్ణమైనటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే మన సాంప్రదాయంలో జ్ఞానానికి ప్రసాదించే దైవశక్తి ప్రత్యేకమైన స్థానం ఉన్నది, ఆమె గాయత్రీదేవి. గాయత్రీదేవి మన బుద్ధిని సన్మార్గంలో నడిపించాలని, మనలో ఉన్న అంధకారాన్ని తొలగించడానికి, జ్ఞాన ప్రకాశాన్ని కలిగించాలని చెప్పేసి ఆ అమ్మవారిని ఆరాధిస్తారు. గాయత్రీదేవి ఋగ్వేదంలో 3వ మండలంలో 6వ సూక్తంలో 10వ మంత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ మంత్రానికి విశ్వామిత్ర ఋషి సాంప్రదాయంగా పెట్టడం జరిగింది. ఈ విధంగా గాయత్రీదేవి సవితృ సూర్య తేజస్సు యొక్క ధ్యాన శక్తి. సవితృమండలం అంటే సూర్యమండలం అంటాం మనం. ఆ సూర్యమండలం యొక్క శక్తి మొత్తం గాయత్రి అమ్మవారిలో ఉంటుంది, తేజస్సు రూపంలో. ఆమెను ధ్యానిస్తూ మన సన్మార్గంలో ఉండేలాగా ప్రేరేపించే విధంగా అమ్మవారిని మనం ఆరాధిస్తాం. ఈ కారణంగా మీకు తెలుసు గాయత్రి అమ్మవారు అంటే ఎలా ఉంటుంది, ఏ రూపం ఏంటి అనేది సహజంగా చూస్తూ ఉంటాం.
0: స్వామి గారు, గాయత్రీదేవి యొక్క పురాణ నేపథ్యం ఏమిటి, ఆవిడ యొక్క చరిత్ర ఏమిటి?
1: అమ్మా, గాయత్రీదేవి యొక్క పురాణము నేపథ్యం అంటే ఆమె ఎలా ఉద్భవించింది ఏమిటి అనేది, వివిధ పురాణాల్లో ఆగమాలు, ఉపాసన సాంప్రదాయాలు వేరువేరు కథనాలు ఉన్నాయి. ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం గాయత్రీదేవి బ్రహ్మదేవునితో అనుసంధానమైనటువంటి దివ్యశక్తిగా వర్ణిస్తారు. ఆమెను వేదమాతగా, సృష్టికి జ్ఞానాన్ని ప్రతీక ఆరాధిస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో ఆమెను సరస్వదేవి స్వరూపంగా లేదా పరాశక్తి స్వరూపంగా, దివ్య స్వరూపంగా భావిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టికర్తగా ప్రసిద్ధి చెందాలని చెప్పేసి, సృష్టి జరగడం కోసం జ్ఞానము, సంకల్పం, సృజనాత్మక శక్తి అవసరమని చెప్పేసి, ఆ జ్ఞానశక్తి కావాలని చెప్పేసి గాయత్రీదేవిని ప్రత్యేకమైన

0: రూపంగా ఉద్భవించడం జరిగింది. ఆ గాయత్రి దేవి, సావిత్రి, సరస్వతి అనే నామాలతో ఆధ్యాత్మికంగా మన సాంప్రదాయాలు పరస్పరం వివరించబడుతుంది. అంటే గాయత్రి దేవి అంటే కేవలం గాయత్రిని కాదు, పేరు మొదటి మాత్రం గాయత్రి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ మూడు కాలాలు కలిపే గాయత్రి, సావిత్రి, సరస్వతి. జ్ఞానానికి, శక్తికి, జీవశక్తికి కూడా అమరూపం అన్నమాట. గాయత్రి దేవి జ్ఞానానికి, సావిత్రి దేవి జీవశక్తికి, సరస్వతి దేవి వాక్ శక్తికి విద్యకు సూచించే విధంగా అంతరార్థాన్ని వివరిస్తారు. ఈ మూడు భావాలు కలిపి జీవితంలో చాలా ముఖ్యమైనవి కనుక ఈ మూడు భావాలను కలిపే మనం గాయత్రి దేవ భావంగా మనం తీసుకుంటాం. మనకు మంచి ఆలోచన కలగాలి, ఉండాలి, మనలో జీవశక్తి ధైర్యం ఉండాలి కాబట్టి మాటలు ఇతరులకు మేలు కలిగించే విధంగా ఉండాలి, మంచి ఆలోచనలతో ఉండాలి, మనం చేసేటువంటి కార్యక్రమాలు పవిత్రత ఉండాలి, నిజమైన ఆధ్యాత్మిక సాధన ఒక భాగంగా ఉండాలి. కనుకనే గాయత్రి దేవి ఆరాధన వల్ల ఆ యొక్క ఆలోచనలు ఏర్పడతాయన్నమాట.
1: మరి స్వామి, గాయత్రి దేవి అంటే ఐదు ముఖాలు కలది అని అంటారు.
0: అవునమ్మా.
1: మరి ఈ ఐదు ముఖాలకి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుందా?
0: అవునమ్మా. గాయత్రి దేవి మీరు సహజంగా చూస్తూ ఉంటారు, గాయత్రి అందరి అమ్మవారు శిరస్సు ఉంటుంది. కొంతమందికి 9 శిరస్సులు ఉంటాయి, కొంతమందికి 5 శిరస్సులు ఉంటాయి. ఆ విధంగా గాయత్రి దేవికి 5 శిరస్సుతో కూడినటువంటి రూపం ఉంటుంది. గాయత్రి దేవి రూపాల్లో అత్యంత ప్రసిద్ధమైనది పంచముఖి గాయత్రి రూపం. ఈ ఐదు ముఖాలు కేవలం బాహ్య రూపంగా చూడడం మాత్రమే కనిపిస్తుంది, వాటికి ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలు చాలా ఉన్నాయి లోపల. ఉపాసన సాంప్రదాయ ప్రకారం ప్రసిద్ధ వివరణ ప్రకారం గాయత్రి మంత్రంలో 5 భాగాలను 5 ముఖాలతో అనుసంధానిస్తారు. మొదటి ముఖం ఓంకారం. ఓంకారం పరబ్రహ్మతత్వానికి, సృష్టి యొక్క మూలమైనటువంటి దివ్యశక్తికి సూచించే పవిత్రమైన ప్రవణ శక్తి, మనసుకు ఏకాగ్రతం చేసుకుని దైవాన్ని ధ్యానించాలనే సంకేతాన్ని అందిస్తుంది. మొదటి ముఖం అన్నమాట. ఇలా రెండవ ముఖం భూర్భవస్వస్వహ అనేటువంటి శక్తితో ఉంటుంది. ఈ పదాలు మూడు లోకాల భావనలతో అనుసంధానం కలిగింది. ఆ మూడు లోకాలు భూర్భవస్వహ అనేటువంటి మూడు లోకాలతో కలిగి ఉంటుంది. మనకు విశ్వము యొక్క విశాలతను, మనిషి యొక్క జీవితం విశ్వంతో కలిగినటువంటి సంబంధం, ప్రపంచమంతా విశ్వంతో కూడినటువంటి ప్రపంచము ఆ ముఖంతో అనుసంధానమై ఉంటుంది అన్నమాట. మూడవ ముఖం తచ్చవితరవరేణ్యం. సవిత్ర సూర్యు యొక్క అత్యుతమైనటువంటి దివ్యశక్తితో తేజస్సును ధ్యానించే విధంగా భావన ఇందులో ఉంటుంది. సూర్యుని యొక్క వెలుగు చీకటి తొలగించినట్టుగా అజ్ఞానాన్ని తొలగిస్తుందని మనకు అర్థం తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు సవిత్ర మండలం అంటే సూర్య మండలం అంటాం. సూర్యమండలంలో ఉండేటువంటిది మొత్తం తేజస్సు కూడా ఆ అమ్మవారిలో ఉంటుందండి. అజ్ఞానాన్ని పోగొట్టేటువంటిది శక్తి అన్నమాట. ఆ యొక్క శక్తి అంతా కూడా మూడవ శిరస్సులో కనిపిస్తుంది. మరి నాలుగవ ముఖం భర్గోదేవస్య ధీమహి. ఆ దివ్యమైనటువంటి శక్తి మనం ధ్యానిస్తూ ఉండగా ఆ భాగం తెలియజేస్తుంది. ధ్యానం అంటే మనస్సు పవిత్రమైన లక్ష్యం, ప్రశాంతత ఆలోచింపజేసేటువంటిది ఆమె శక్తి. ఆ నాలుగవ ముఖంలో ఏంటంటే ఆ శక్తి అంతా, ఈ మూడు ముఖాల గురించి చెప్పుకున్నాం కదా, ఆ మూడు ముఖాల శక్తి నాలుగో ముఖంలో ఉంటుంది అన్నమాట. ఆ శక్తిని ధ్యానించడం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఐదవ ముఖం ధియోయోన ప్రచోదయాదు. మన బుద్ధులు సన్మార్గంలో ప్రేరేపించాలని, జ్ఞానం కలగాలని ఆ శక్తిని మనకు రిసీవ్ చేసుకోవడానికి ఐదవ ముఖం ఉపయోగపడుతుంది. అంటే మొదటి రెండు మూడు ముఖాలు మొత్తం శక్తి నాలుగో ముఖంలో ఉంటుంది. ఆ నాలుగో ముఖాలను ధ్యానిస్తే ఐదో ముఖంలో నుంచి మనకు వచ్చేస్తుంది అన్నమాట. అవునమ్మా, ఐదో ముఖంలో నుంచి వస్తుంది. అయితే ఏది మనకు మంచో, ఏది చెడో తెలుసుకునేటువంటి వివేకం కలగాలి, ఆ కష్ట సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోగలగాలి, కోపం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనకు కలగాలంటే ఆమెను ఉపాసన అంటే ఆమెను ధ్యానించడం వల్లే కలుగుతుంది. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఈ ముఖాలను పంచప్రాణాలతో, పంచభూతాలతో అనుసంధానించి చెప్తారు. అందువల్ల ఈ ఐదు ముఖాలకు ఒకే వివరణ మాత్రమే ఉండదని అనుకోకుండా సాంప్రదాయాన్ని బట్టి ఆధ్యాత్మిక అర్థాలు కూడా మారిపోతుంటాయి. ఈ ఐదు ముఖాలు ఒకే రకంగా ఉంటాయని కానీ అర్థాలు వేరుగా ఉంటాయి, వాటి శక్తులు వేరుగా ఉంటాయి. కానీ మనకు తిరిగి వచ్చేటప్పుడు కూడా మొత్తం ఒకే విధంగా జీవితానికి ఉపయోగపడేంత శక్తి కూడా అమ్మవారి ముఖంలో ఉంటుంది. ఆమె వేద గాయత్రి లేదా పంచముఖ గాయత్రి.
1: అమ్మవారి ఐదు రూపాలను కలిపి ఈ గాయత్రి మంత్రం వచ్చిందంటారు.
0: అవునమ్మా.
1: మరి స్వామి, గాయత్రి దేవి గారి యొక్క రూపము, వస్త్రధారణ మరియు ఆమెకి ఎటువంటి ఆయుధాలు ధరించి ఉంటారు?
0: మంచి క్వశ్చన్ అడిగారు. పంచముఖ గాయత్రి దేవి అనేక చిత్రాల్లో మేము చూసే ఉంటారు సహజంగా. ఎలా ఒక్కొక్క రూపంలో ఒక రకంగా ఉంటారు. మీరు దేవుడి పటాలను మాత్రమే చూస్తూ మీరు ఈ ఆలోచన కలిగి ఉంటుంది. మీరు విగ్రహాలు మాత్రం కూడా గమనించాలి మీరు. అయితే గాయత్రి అమ్మవారి పటాలలో చూస్తే ఒక రకంగా పెయింట్ రూపంలో వేస్తారు, విగ్రహ రూపంలో ఒక రకంగా వేస్తారు. వేదంలో చెప్పబడింది, పురాణంలో చెప్పబడింది ఒక రకంగా ఉంటుంది. అంటే మనం అనుకూలంగా చూసుకోవడం అనేటువంటిది ఆ సాంప్రదాయంగా ఏర్పడింది. అంటే వాస్తవం చెప్పాలంటే అమ్మవారి

0: యొక్క చేతులలో కొన్ని చిహ్నాలుంటాయి, చిత్రాల్లో ఆయుధాలుంటాయి. ఆమె శంఖము, చక్రం, కపాలం, పాశం, అంకుశం, జపమాల, గ్రంథం వంటి చిహ్నాలు రూపాల్లో కనిపిస్తుంది. ఆ రూపాల్లో అభయముద్ర, వరద ముద్ర కూడా ఉంటుంది. ప్రతి చిహ్నం ఒక ఆధ్యాత్మిక సందేహాన్ని ఇస్తుంది. శంఖము అనేటువంటి చేతులు, శంఖం, చక్రం, గద, యగరం, హస్తైర్వహంతిం భజే. శంఖము శుభప్రదానికి, పవిత్రమైన నాదానికి, ధర్మాన్ని గుర్తు చేస్తూ దివ్యధ్వనిని ప్రతీకగా ఉంటుంది. శంఖం, మనం ఊదే శంఖం ఉంటుంది కదా, ఆ శంఖం ఉంటుంది అనమాట. తర్వాత చక్రం. చక్రం అనేటువంటిది ధర్మరక్షణకు, దుష్టత్వానికి ఎదుర్కొనే శక్తికి, కాలచక్ర భావానికి ప్రతీక ఉంటుంది. తర్వాత కమలం ఉంటుంది అమ్మవారి చేతి, పవిత్రతకు, సౌందర్యానికి, ప్రపంచంలో జీవిస్తూ ఉన్నటువంటి మనస్సు కోరికలు లేకుండా స్వచ్ఛంగా ఉండడం కోసం ప్రతీక అనమాట కమలం. తర్వాత జపమాల, ఏకాగ్రత నియమబద్ధకు, సాధనకు, భగవంతుని నామస్మరణకు, సంకల్ప సిద్ధికి ఈ జపమాల పట్టుకుని ఉంటుంది. తర్వాత పుస్తకం లేదా గ్రంథం, విద్యకు, జ్ఞానానికి, శాస్త్ర అధ్యయానికి ఈ ప్రతీకగా ఉంటాయి అనమాట. తర్వాత పాశం అనే అలాంటిది, దాన్ని అమ్మవారి చేతులు కూడా ఉంటుంది. ఆ పాశము అనుబంధాలను, మనిషిని బాధించే కోరికలను తీసేస్తుంది, విపరీతమైన కోరికలను పాశం ద్వారా తీసేస్తుంది. ధర్మబద్ధంగా ఉండాలని మనకు గుర్తు చేస్తుంది అనమాట. ఏ తప్పు చేస్తున్నా ఆ పాశం వేసి ఆ కర్మను తొలగించేసి ధర్మబద్ధంగా ఉండమని చెప్పేసి గుర్తుగా చెప్పడం. తర్వాత అంకుశము. అంకుశం అనేటువంటి ఒక ఆయుధం ఉంటుంది, నియంత్రణకు, దారి చూపడానికి ప్రతీక. మనసులో ఉన్నటువంటి కోరికలను అదుపులో పెట్టుకుని తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఈ యొక్క ఆయుధం సంబోధిస్తుంది. తర్వాత అభయ ముద్ర. అభయం, అభయ హస్తం చూసింటారు, వరద ముద్ర చూసింటారు. ఇది అభయ ముద్ర, భయాన్ని విడిచి ధైర్యంగా ఉండమనే సందేశాన్ని అమ్మవారికి అభయ ముద్ర ఉంటుంది అనమాట. భయాన్ని తొలగించి ధైర్యంగా ఉండమనే సందేశాన్ని ఇస్తుంది. తర్వాత వరద ముద్ర కూడా ఉంటుంది అమ్మవారికి, వరద ముద్ర అనుగ్రహం కోసం, కరుణ, శుభత్వాన్ని సూచికొస్తుంది. అంటే దాని ద్వారా అర్థం ఏంటంటే, వరద ముద్ర అంటే వరాలు ఇచ్చేటువంటిది అని అర్థం. చేయి కిందికా ఉంటుంది, వరద ముద్ర. ముద్ర అంటే ఆ రూపం, ముద్ర అంటే ఆకారం అన్నట్టు. వరాలు ఇచ్చేటువంటి విధంగా చేయి ఇలా విధంగా ఉంటుంది కనుక కరుణ, కటాక్ష, శుభత్వం, సూచిక, ఆరోగ్యం, ఆనందం ఆ చేతితో ద్వారా ఇస్తుంది అనమాట. ఇవన్నీ ఆయుధాలు ఉంటాయి. చెయ్యి మాత్రం చూపే చెయ్యి వరద ముద్ర ఉంటుంది. ఆ వరద ముద్ర ద్వారా అనుగ్రహిస్తుంది అనమాట, దాని ద్వారానే కోరికలు తీరుస్తుంది. గాయత్రి దేవి చేతులతో ప్రతి చిహ్నానికి మనం ఒకప్పుడు ఒక్కొక్కలాగా ఒక అలంకరణ చూసుకుంటూ ఒక్కొక్క చిహ్నాన్ని మనం సందేశంగా తీసుకుంటూ ఉంటాం. అమ్మవారి వస్త్రధానికి వచ్చేసరికి దేవత ఆరాధనలో అనేక రకమైనటువంటి అలంకారాలలో అమ్మవారికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. గాయత్రీదేవి సాంప్రదాయాన్ని బట్టి ఎరుపు, తెలుపు, పసుపు, బంగారు వర్ణంలో అలంకరిస్తారు అమ్మవారిని. ఎరుపు రంగు శక్తికి, చైతన్యానికి, మంగళ ప్రతీకగా భావిస్తుంది. తెలుపు రంగు పవిత్రతకు, ప్రశాంతతకు, తాత్విక భావాలు వచ్చే విధంగా ప్రతీకగా ఉంటుంది. పసుపు రంగు జ్ఞానానికి, శుభతత్వానికి, ఆధ్యాత్మిక వికాసానికి సంకేతంగా భావిస్తారు. ఇంకా బంగారు వర్ణం దివ్యకాంతి, మహిమ, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. గాయత్రీదేవి పంచముఖాలతో పాటు ఐదు రంగులు కూడా ఉంటుంది.
1: స్వామి, మరి గాయత్రి అమ్మవారు ఎలాంటి ఆసనం మీద కూర్చుంటారు, మరియు ఆమెకు సమర్పించే నైవేద్యం గురించి కూడా వివరించండి.
0: మంచి క్వశ్చన్ అమ్మా. గాయత్రీదేవి ప్రసిద్ధ పంచముఖాల రూపంలో కూర్చొని పద్మాసనంపై కూర్చొని ఉంటుందమ్మా. తామర పువ్వులో కూర్చొని హంసవాహనం ఎక్కుతుంది. అంటే కొన్ని చోట్ల నీటి మీద ఉండేటువంటి తామర పువ్వులో కూర్చోనున్నట్టుగా కనిపిస్తుంది, కొన్ని చోట్ల హంసం మీద కూర్చొని విధంగా కనిపిస్తుంది. ఎక్కువ శాతం హంస వాహనం అమ్మ. హంస ఏంటంటే మనసుకు సంబంధించింది, మనసు కంట్రోల్లో ఉంటేనే అన్ని కంట్రోల్లో ఉంటాయి కనుక హంసం మీదనే కూర్చొని ఉంటుంది. పద్మాసనం వేసి కూర్చుంటుంది అమ్మ. పవిత్రకు, మనవ నిగ్రహత, ఆధ్యాత్మికకు, వికాసానికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీకగా కూర్చొని ఉంటుంది. తర్వాత ఈ యొక్క ప్రసాదం అనేటువంటిది అమ్మవారికి, ఆ ప్రసాదం ఈ ప్రసాదం అనేటువంటిది ఏం లేదమ్మా. ఎక్కువగా సాత్వికమైనటువంటి ఆహారం, తీపి పదార్థం, కారము, ఎక్కువ ఉప్పు లేకుండా, ఎక్కువ చేదు లేకుండా, ఏ పదార్థాలు ఎక్కువగా లేకుండా సాత్వికమైనటువంటి ఆహారం అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది.
1: గాయత్రీదేవి అనగానే మనందరికీ గుర్తొచ్చేది గాయత్రి మంత్రం. మరి ఆ గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి చెప్పండి స్వామి.
0: ఖచ్చితంగా అమ్మా. గాయత్రి అమ్మవారి యొక్క మంత్రము, దానికి 24 అక్షరాలు ఉంటాయి. ఈ 24 అక్షరాలు 24 బీజ అక్షరాలతో నిక్షిప్తమై ఉంటుంది. విశ్వామిత్రుడు ఈ యొక్క గాయత్రి అమ్మవారి యొక్క 24 అక్షరాలకు ప్రాణం పోసి 24 అక్షరాలను ఒక మంత్రంగా చేర్చి ఈ భూమండలంలో, విశ్వంలో ఉన్నటువంటి శక్తిని మొత్తం ఆ 24 మంత్రంలో పెట్టడం జరిగింది. మనం చూసే ఉంటారు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, శ్రీచక్రాన్ని మించినటువంటి యంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదు అనేటువంటి తింటారు. ఇక్కడ ఈ మంత్రంలో నీకు అర్థమైంది, ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని చేసినా చివరకు గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం

అనేటువంటిది ఇంకొకటి లేదు అని చెప్పడం జరిగింది. ఆ మంత్రానికి అన్నదాత ఉదాత్త దీర్ఘ స్వరితాలు ఉన్నటువంటి వాటిని మంత్రాలుగా ప్రాణంగా ఉంటాయి. ప్రాణం, ఒక ప్రాణం పోతున్న వ్యక్తిని ప్రాణంతో సహా నిలబెట్టడానికి గాయత్రి మంత్రం ఉపయోగపడుతుంది. కానీ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది వివరణ మాత్రం ఒక ఉపనయన సంస్కారం జరిగినటువంటి బ్రాహ్మడికి మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరు తెలియదు. గొప్పదైనటువంటిది కనుక ఆ మంత్రాన్ని ఎలా అంటే అలా పడితే వాడకూడదు. దాన్ని గాయత్రి మంత్రం 24 అక్షరాలతో కూడినటువంటిది కాబట్టి సమస్తం ఈ ఎంత అంటే ఇంత అంత అనేది వర్ణించడానికి లేదు. ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసించాలంటే సకల షట్కోటి దేవతలు మొత్తం ఉపాసించినటువంటి బలం అనమాట. గాయత్రి మంత్ర విశేషత ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కనుక ఈ మంత్రం గురించి నేను ఈ రోజు స్మరణ చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నానమ్మా.

ఆకాశవాణి మార్కప్రం కేంద్రం హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం. ముందుగా ఘరానా మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి పాడిన పాట స్వరకల్పన కీరవాణి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం హిట్ మీద హిట్ కార్యక్రమంలో ప్రేమికుడి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, పల్లవి కలిసి పాడిన పాట స్వరకల్పన యార్ రెహమాన్.

నెల పన్నెండో తేదీ నుంచి ప్రతి సోమ బుధ శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు చిత్రం పేరు, మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:30 ప్రసారమవుతుంది.

మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సప్ చేయగలరు. మా వాట్సప్ నంబర్ మరోసారి 8332905037. మీరు వింటున్నారు హిట్ మీద హిట్ కార్యక్రమంలో. ఇప్పుడు వినబోతున్న పాట ఖుషీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం కలిసి పాడిన పాట స్వరకల్పన మణిశర్మ.

మీరు ఇంతవరకు హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం

0: ఆకాశవాణి కృష్ణా జిల్లా సమాచారాలకు వింటారు. రచనాశ్రీ సామా సునీల్.
1: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా అభివృద్ది, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, ప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ది పనులు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ పనుల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి కుల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కాంట్రాక్టు ప్రతినిధులు మరియు జిల్లా అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి 447 కోట్ల రూపాయలను కేటాయించిందని, 4 నెలల సమయంలో కాంట్రాక్టు సంస్థ పనులను 100% పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎటువంటి పొరపాట్లు తావులేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో మొదటి దశగా బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ తదితర కీలక బాధ్యతలకు నోడల్ అధికారులను నియమించి వారి బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ సామగ్రి సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రీసర్వే 22A భూముల సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించి సమస్యలు పరిష్కరించడానికి రాష్ట భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయ జాయింట్ సెక్రటరీ వి వీరబ్రహ్మయ్య మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు, రీసర్వే, 22A భూములు తదితర అంశాలను ఏకకాలంలో అధికారులు నిర్వహించాల్సి ఉన్నందున ప్రాధాన్యతలను స్పష్టంగా నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులకు తెలిపారు. భారత రాష్టపతి ద్రౌపదీ ముర్ము జిల్లాలో ఈ నెల 14-15 తేదీలలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నందు అధికారులతో సమాపేశం నిర్వహించారు. రాష్టపతి పర్యటన సందర్భంగా విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, రాకపోకల మార్గాలు, పార్కింగ్ బందోబస్తు ఏర్పాట్లను ట్రాఫిక్ పోలీసులు ఇతర విభాగాల సిబ్బందితో కలిసి సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టే విధంగా సూచనలు చేశామని తెలిపారు. రాష్టపతి వెంట వచ్చే ఉన్నతాధికారులు సిబ్బంది కోసం అంతర్జాతీయ విమానాశ్రయం నందు గ్రీన్ రూముల ఏర్పాటు, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం విధులలో ఎటువంటి ఆటంకం లేకుండా రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట ప్రభుత్వం వయోవృద్దుల రక్షణకు ప్రత్యేకమైన చట్టాలు రూపొందించిందని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు వయోవృద్దుల రక్షణ కోసం ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేశామని, రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి నెల 1వ తేదీన వృద్దులకు 4,000 రూపాయల పింఛను జిల్లాలో అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా అధికారులతో కలిసి రాష్ట వ్యాప్తంగా 20067 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు పెళ్లే అవసరం లేకుండా వారి గ్రామంలోని ప్రాథమిక వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గ అభివృద్ది కోసం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలకు నిధులను కేటాయిస్తున్నారని, ఒక్కొక్క గ్రామానికి 1,00,000 రూపాయల నిధులు అందించడం ద్వారా రహదారి నిర్మాణం, ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 11,359 కోట్ల రూపాయల అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గానికి 51 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులను రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. త్రాగునీరు, డ్రైనేజీ రహదారులు, మౌలిక వసతులతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ది చేసేందుకు ఈ నిధులు ఉపయోగించుకుని సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖ విందాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి ఫిలిం గీతలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలో

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఈ నెల 12వ తేదీ అంటే ఈరోజు నుంచి మార్కాపురం ఆకాశవాణి కేంద్రం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటల కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. శ్రోతలు, చిత్రం పేరు, మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:30 ప్రసారమవుతుంది. మా వాట్సాప్ నంబర్ మరోసారి 8332905037. సో మరి ఈనాటి కార్యక్రమానికి ఇప్పటికే చాలామంది శ్రోతలు వాట్సాప్ ద్వారా పాటలను ప్రసారం చేయాలని మాకు మెసేజ్ చేశారు. ముందుగా వారందరికీ శుభోదయం చెప్తూ ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ముందుగా మార్కాపురం జిల్లా పెద్దారివిడి మండలం బద్విడి చిలపల్లి గ్రామం నుంచి హరి, శంకర్, రాజేష్ వీరు కోరుతున్నారు దేవుళ్ళ చిత్రం నుంచి ఒక మంచి భక్తి గీతాన్ని ప్రసారం చేయమంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని వారి మెసేజ్తో, వారు కోరుకున్న పాటతో ప్రారంభిద్దాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో
1: ప్రకాశం జిల్లా మేదరిమెట్ల నుంచి మోరపాకుల ధనలక్ష్మి గారు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టారు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి పాట కోరారు. వారి కోరిక మేరకు ఆ చిత్రంలోని పాటను ప్రసారం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ మెసేజ్.

మీరు వింటున్నారు మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న పాటలు. మరి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు కట్లవారి కుటుంబ సభ్యులు ప్రియరాగాల చిత్రం నుంచి ఒక మంచి పాట వినిపించమని మెసేజ్ పెట్టారు. వారి కోరిక మేరకు ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: ఉందా?
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
0: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: కంపెనీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు. మరి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల గారు వాట్సాప్ ద్వారా పవిత్ర బంధం చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయమని కోరారు. వారి కోరిక మేరకు ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

కార్యక్రమంలో జిల్లా కేంద్రమైన మార్కప్ నుంచి మంజుల గారు ఒక మెసేజ్ పంపారు. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము వింటూ ఉంటాము. చాలా మంచి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో అయితే మేము ఫోన్ చేయాలంటే మాకు బిజీ వస్తుంది. మరి మనసు పలికే కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషము. ఈ సందర్భంగా స్వాతి కిరణం చిత్రం నుంచి వైష్ణవి భార్గవి అనే డివోషనల్ సాంగ్ను ప్లే చేయమని అడిగారు. మంజుల గారు మీరు కోరినట్లుగా మీ పాటను ప్రసారం చేస్తున్నా, వినండి.

0: మహిళలారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ఉంటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: మీరు వింటున్నారు మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు. మరి ఈ మెసేజ్ తెలంగాణ రాష్ట్రం భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ ఆయా రాశారు. ఇంకా అన్విక కూడా శివరామరావు చిత్రం నుంచి అమ్మా భవానీ పాటను ప్రసారం చేయమని వారి కోరిక మేరకు పాటను ప్రసారం చేస్తున్నారు.

0: వినే కొద్ది వినాలనిపించే మీ ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడు వస్తుంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్
1: 08596223393.
0: ఈ ఉదయం 9:30 ప్రసారం అయ్యే అతివలు అభిప్రాయాలు లైవ్ షోలో దసరా పండుగను ఎలా జరుపుకుంటున్నారు ఈ అంశం మీద మీరు ఫోన్ చేసి మీ అభిప్రాయం తెలియజేయవచ్చు. ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. దీన్నే విజయదశమి అని కూడా పిలుస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా కూడా ఈ పండుగను జరుపుకుంటాం. సో మరి దసరా పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన మహిళా మండలు మార్కాపురం మహారాణులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223393. సో మరి మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు. మరి ఈ మెసేజ్ని తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లా ఇల్లింది నుంచి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితరాజ్, సునీతరాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా

నా వీరందరూ కూడా వారి కుటుంబ సభ్యులు. వకీల్ సాబ్ చిత్రం నుంచి మగువా మగువా అనే పాటను ప్రసారం చేయమన్నారు, వారి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ గుడ్ మెసేజ్ అండి.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వియ్యంబంజ నుంచి కరీంలా గారు వాట్సప్ మెసేజ్ పంపారు. రాజమొకటం చిత్రంసి సడి చేయకోగాలి ఈ పాటను కోరారు. కరీంలా గారు, మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తున్నాం. ధన్యవాదాలు మీకు.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మరి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్ తమను కుటుంబ సభ్యులందరూ కూడా సంక్రాంతి చిత్రం నుంచి అందాల శ్రీమతికి అనే గీతం వినిపించాలని వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టారు. మరి వీరందరి కోరిక మేరకు ఈ పాటను ప్రసారం చేస్తున్నాం. ధన్యవాదాలండి.

మీరు ఇంతవరకు మనసు పలికే కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకున్న పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఈరోజు నుంచి ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం ఉదయం 8:30 ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రం పేరు, మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 8332905037.

ఇన్నటి కార్యక్రమంలో అతిబలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ కార్యక్రమం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మనము దసరా పండుగను ఎలా జరుపుకుంటున్నాం, ఈ అంశం మీద మీరు ఫోన్ చేసి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయవచ్చు. ఎందుకంటే దసరా పండుగ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే

ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. దీన్నే విజయదశమి అని కూడా పిలుస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటాం. పురాణాల ప్రకారమైతే మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గాదేవి సంహరించిన విజయాన్ని గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. అలాగే శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన రోజుగా కూడా విజయదశమిని మరి పలు ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఈ నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. ఆలయాలు భక్తులతో కలకలాడతాయి. ఇళ్లలో పూజలు, బొమ్మల కొలువులు, ఆయుధ పూజలు నిర్వహిస్తారు. మరి మీరెలా జరుపుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా మాకు తెలియచేయండి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223993.

0: ఈనాటి కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరు చూద్దాం మరి. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు అంత ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడుతున్నారు తెలుసుకోవచ్చా? అంతే అండి, మీ పేరు మీరు చెప్తేనే చాలా చక్కగా వినడానికి బాగుంటుంది. అంతే కదా ధనలక్ష్మి గారు? ఈరోజు మార్నింగ్ ఎలా ప్రారంభించారు?
1: మార్నింగ్ ఉదయాన్నే 5 o'clock లేచాను సార్. పూజ చేశాను.
0: వెరీ గుడ్.
1: పూజ చేసుకుని ఇంకా పనులు తీసుకున్నాను సార్. ఎఫ్ఎం లో వాట్సాప్ ద్వారా విన్నాను.
0: మన ప్రియమైన ఆకాశవాణికి ఒక మంచి శ్రోత ధనలక్ష్మి గారు. ఎస్ సార్, నో రైట్? వెరీ గుడ్. చెప్పండి, ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. చిన్నప్పుడు అంటే స్కూల్ డేస్ లో ఎలా చేశారు మీరు, గుర్తుంది ఏమన్నా మీకు? వెరీ గుడ్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ ధనలక్ష్మి గారు. అంటే 9 రోజుల పాటు, దాదాపు 10 రోజుల పాటు సెలవులు వస్తాయి కదా చిన్నప్పుడు? సో ఊరు ఊరంతా దసరా పండుగ వాతావరణం ఉంటుంది ఊర్లలో. సో అది పట్టణాలైనా పల్లెటూర్లైనా కదా, పల్లెటూరు అయితే ఇంకా హడావుడిగా ఉంటుంది బాగా. ఓ వెరీ గుడ్, ఇంకా బాగా చేస్తారు. అవును అవును, అవును అవును. ఈ ఈ సీజన్ లోనే బతుకమ్మ పండుగ కూడా చేస్తారు కదా? ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేశారా బతుకమ్మ పండుగలో మీరు? అవునా? సో మరి మంచి, మీకు దసరా స్వీట్ మెమరీస్ ఇచ్చింది చిన్నప్పుడు ఇప్పుడు. దసరా పండుగ మీకు చిన్నప్పుడు ఇప్పుడు మంచి స్వీట్ మెమరీస్ ఇచ్చింది అంటారు. అవునా? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ధనలక్ష్మి గారు.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సార్.

0: సో మన కార్యక్రమంలో నెక్స్ట్ శ్రోత ఎవరో చూద్దాం మరి. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఇంకా ధనలక్ష్మి గారే అనుకుంటే అంతకంటే ఉత్సాహంగా నవ్వుతూ చక్కగా మాట్లాడేది ఎవరు చెప్పండి?
1: మంజుల సార్.
0: రైట్, వెరీ గుడ్. మంజుల గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు.
1: మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్?
0: బాగున్నా మంజుల గారు.
1: వాట్సాప్

0: కార్యక్రమం చాలా బాగుంది సార్. మంచి మంచి సాంగ్స్ కోరుతున్నారు వాట్సాప్ ద్వారా అందరూ.
1: ఈ రోజు మీరు కోరారా?
0: కోరాం కదా సార్.
1: మీ పాట వేశామా?
0: విన్నాం సార్. ఏందబ్బా నేను పెట్టిన మెసేజ్ ఇంకా రాలేదని మళ్ళా మా పిల్లలు రెండోసారి కూడా పెట్టారు సార్, మళ్ళా డిలీట్ చేసేసినా.
1: సంక్రాంతి మీరు అడిగారు కదా స్వాతి కిరణం నుంచి.
0: అవును సార్, వైష్ణవి భార్గవి.
1: మరి
0: చాలా బాగుంది సార్ అసలు ఈ కార్యక్రమం. అయితే డైరెక్టర్ సార్ కి ధన్యవాదాలు సార్, మంచి మంచి కార్యక్రమాలు ఇస్తున్నారు.
1: ఈ మధ్య కాలంలో మా ప్రోగ్రామ్ ఆఫీసర్ గా జీవన్ గారు వచ్చారు. సార్ వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చాయో చూసారు కదా.
0: చాలా మార్పులు, అసలు ఎంత సంతోషంగా ఉంటుందంటే ఇంకా టీవీ ఏం పెట్టడం లేదు, రేడియో వినుకుంటూ పని చేసుకుంటున్నాం. చాలా బాగుంది అసలు సార్.
1: శ్రోతలు నచ్చే మీరు మెచ్చే మంచి మంచి ప్రోగ్రామ్స్ మీకోసం.
0: అవును సార్, ఇంకా రోజు ఇంకా సార్ కొత్తగా ఏం తీసుకొస్తారా అని ఆలోచన పడ్డది మాకైతే.
1: అవునా, మీ ఆలోచనలకు అందకుండా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా వస్తున్నాయి, త్వరలో రాబోతున్నాయి కూడా.
0: సార్ జీవన్ సార్ గారికి ధన్యవాదాలు సార్.
1: వెరీ గుడ్ అండి. చెప్పండి, మీరు దసరా పండుగను ఎలా జరుపుకుంటున్నారు, ఎలా జరుపుకున్నారు కూడా గతంలో?
0: అంటే చిన్నపిల్లలప్పుడు మా అమ్మ బాగా చేస్తారు సార్, ఇంకా బాల ట్రిప్పులు వస్తుంది లాగా నల్లా అలంకరిస్తుంది సార్.
1: చిన్నప్పుడు?
0: చిన్నపిల్లప్పుడు.
1: సుహాసిలు అంటారు చిన్నపిల్లలు.
0: అవును సార్, బాగా గుర్తుంది. ఎంత బాగా అట్లా రెడీ చేస్తుంది, 9 రోజులు 9 అవతారాలతో రెడీ చేసి చూసుకుంటది నన్ను బాగా. నైవేద్యం పెట్టి దేవుడి కాడ దండం పెట్టుకుంటుంటే నన్ను కూడా ఇట్లా రెడీ చేసినావు కదా, నేను అమ్మవారిని నాకు పెట్టాను మా అమ్మని సహాయిస్తుంటా సార్ నేను
1: చిన్నప్పుడు.
0: అవును సార్.
1: అంటే ఈ దసరా నవరాత్రిలో అమ్మవారికి రోజుకు నైవేద్యం పెట్టాలి, ఒకరోజు పొంగలి, ఒకరోజు దద్దోజనము, ఒకరోజు పులిహోర.
0: అవును సార్, అదే అలవాటు నాకు వచ్చింది సార్. ఉదయం లేచి ముందు ఈ 9 రోజులు రంగు రంగుల వెళ్ళి వేస్తాను సార్ నేను, వాటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకొని ప్రతిరోజు తోరణం కడతాను సార్ తగలపాకులతో.
1: వెరీ గుడ్, వెరీ గుడ్.
0: కాబట్టి ఇంకా 9 రోజులు అమ్మవారికి ఇష్టమైన కలరే వేసుకుంటా సార్ చీరలు నేను.
1: సో ఈ 9 రోజులు మీ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటుందంటారు.
0: అవును సార్.
1: ఒక రకమైన ఆధ్యాత్మిక కథ శోభ ఉంటుంది మీ ఇంట్లో.
0: అవును సార్, ఇంక 9 రోజులు పసుపు కుంకుమ అవన్నీ నిండుగా పెట్టుకొని అమ్మవారికి నచ్చిన చీర కట్టుకొని రోజుకు ఒక చీర. ఇంకా ఇద్దరు నవరాత్రులకే ఉపయోగిస్తా సార్, విడి టైమ్ లో ఉపయోగించాను.
1: వెరీ గుడ్ అండి.
0: ఇంకా అట్లా 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెట్టి చేస్తా సార్.
1: వెరీ గుడ్ అండి, చాలా చాలా చాలా చక్కగా చెప్పారు. అసలు మీరు చెప్పిన మాటలు వింటుంటే దసరా పండుగ ఇంత బాగుంటుందా అనే అనిపించే విధంగా చెప్పారండి.
0: అవును సార్, అసలు మనకు ముఖ్యం ఇందులో నాకు ఈ పండుగ ఎందుకంటే ఇంకా ఇష్టం సార్. మా అబ్బాయికి 4-5 ఏళ్ల కిందకు సీరియస్ అయింది సార్, బతకరన్నారు. అట్లాంటి టైం నేను ఈ నవరాత్రి టైంలోనే సార్ గుంటూరుకు తీసపోయినా విజయవాడ తీసుకుని అక్కడ తీసపోయినా బతకరన్నారు. నేను ఆ తల్లి మీద భారం వేసి ఆ బాబుకు ఒంట్లో బాగాలేకున్నా వాడిని ఇంట్లో పడుకోబెట్టి నేను నవరాత్రులు చేసుకున్నా సార్.
1: అమ్మవారి అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా అమ్మవారిని కొలిచినా తలిచినా పూజించినా మొక్కినా కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది.
0: మళ్ళీ నవరాత్రులు పండగ అయిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినాము సార్, వాళ్ళు ఏ ప్రాబ్లం లేదు బాగుంది, ఇంకా బాబుకి ఇంకా మార్కెండ్ అయినట్టే ఇంకా నిండు నూరేళ్ళు ఇంకా వాడికి తిరిగేలేదు అని చెప్పారు సార్. నాకు అది ఒక నమ్మకం బాగా పడిపోయింది.
1: వెరీ గుడ్, వెరీ గుడ్ మల్లేశ్వర్ గారు. మంజులు గారు చాలా చాలా చక్కగా చెప్పారు. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్ అండి. అమ్మవారిని పూజిస్తే అన్ని కష్టాలు పోతాయి, అన్ని కోరికలు తీరుతాయి అంటారు.
0: అది
1: ఏం కాదండి, అంతా మంచి జరుగుతుందండి మీకు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కపురం.

0: 1.5 FM ద్వారా అతివేలు అభిప్రాయాలు.
1: ఈ కార్యక్రమంలో దసరా పండుగను ఎలా జరుపుకున్నారు అనే అంశం మీద, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే అష్టాదశ శక్తిపీఠాల్లో భాగంగా మనకు కూడా కొన్ని ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి. అవేంటంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబికాదేవి, అలాగే పిఠాపురం శ్రీ పురుహూతికాదేవి, ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబదేవి, తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబదేవి, ఈ నాలుగు కూడా అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రంలో ఉన్నాయి. మరి వీటిలో శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రం, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి క్షేత్రం పంచారామ సాంప్రదాయంతో కూడా ప్రసిద్ధి చెందాయి. సో మరి మన నిత్య జీవితంలోనే మామూలుగా మరి ఎవరికి ఇష్టమైన దేవుళ్ళని వాళ్ళు పూజించుకుంటారు. ప్రత్యేకంగా ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని మరి వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహిస్తుంటారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక భక్తి గీతం విందాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈనాటి కార్యక్రమంలో దసరా పండుగను ఎలా జరుపుకున్నారు అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. మీ అభిప్రాయాలను మీరు ఫోన్ ద్వారా లైవ్లో తెలియచేయవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ మార్కాపురం ఎస్టీడీ కోడ్ 08596, ఇక మా ఫోన్ నెంబర్ 2233393. అయితే దసరా పండుగకు 9 రోజుల పాటు శరన్నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ రోజుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. అవి ఏంటి ఎలా అనేది మరి ఈ ఫోన్ కాల్ ద్వారా తెలుసుకుందాం, తర్వాత తెలుసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం పేరు మీ పేరు? హలో,
1: హలో, నా పేరు రాజు అండి.
0: రాజు గారు, ఈరోజు మహిళా కార్యక్రమం అండి, మహిళలు ఫోన్ చేయాలి, మాట్లాడాలండి.
1: అవునండి.
0: ఓకేనండి, ధన్యవాదాలు. ఈ రోజుల్లో అంటే ఈ నవరాత్రుల్లో దుర్గామాతను వివిధ రూపాల్లో పూజిస్తారు. అంటే కొన్ని సాంప్రదాయాల్లో ఒక్కో రోజున ఒక్కో అలంకారంతో అమ్మవారిని ఆరాధిస్తారు. ప్రధానంగా మొదటి రోజు శైలపుత్రిగా, రెండవ రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంటగా, నాలుగో రోజు కూష్మాండ దుర్గగా, ఐదో రోజు స్కందమాతగా, ఆరో రోజు కాత్యాయనిగా, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజు మహాగౌరిగా, తొమ్మిదో రోజు సిద్ధిదాత్రిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ 9 రూపాలను నవదుర్గాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే ప్రాంతీయ సాంప్రదాయాలు, ఆలయ ఆచారాలను బట్టి అమ్మవారి అలంకారాలు, పూజా విధానాలు కూడా మారుతూ ఉంటాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, చండీ హోమాలు నిర్వహిస్తుంటారు. ఉపవాసాలు పాటిస్తూ అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉంటారు.

0: సుప్రభాత వేళ భక్తిభావం శివోహం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడు జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: CP Grams centralized

0: अपने ग्रीवेंस रिड्रेसल एंड मॉनिटरिंग सिस्टम।
1: ये है हर भारतीय नागरिक की शिकायत पर त्वरित कार्यवाही की गारंटी का पोर्टल। सीपीग्राम्स एक ऐसी विश्वसनीय प्रणाली जो प्रत्येक नागरिक को सशक्त बनाती है
0: और सुशासन के हर स्तर पर अधिकारियों के जवाबदेही सुनिश्चित करती है। सीपीग्राम्स, संवेदनशील, असरदार, जवाबदेह। आज ही लॉगिन करें सीपीग्राम्स।
2: హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. సో మరి ఫోన్ కాల్ వచ్చింది కానీ కనెక్ట్ కాలేదు. మనం మాట్లాడుకుంటున్నాం అతివలు అభిప్రాయాలు, లైవ్ షోలు, దసరా పండుగను ఎలా జరుపుకుంటారనేది. ముఖ్యంగా దసరా పండుగకు ప్రకృతితోనూ వ్యవసాయంతోనూ సంబంధం ఉంది. వర్షాకాలం ముగిసి శరదృతువు ప్రారంభమయ్యే సమయంలో ఈ పండుగ వస్తుంది. వ్యవసాయ పనులు, పంటల పరిస్థితులు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. అయినప్పటికీ రైతులకు ప్రకృతి అనుకూలంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు, అంటే అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, బావలు, అత్తయ్యలు, మావయ్యలు, పిన్ని బాబాయిలు అందరూ కూడా ఒకచోట చేరటము, కొత్త దుస్తులు ధరించడము, ప్రత్యేక వంటకాలు తయారు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పండుగలు మనకు ఆనందాన్ని అందించడమే కాకుండా మన సాంప్రదాయాలను కూడా గుర్తు చేస్తాయి. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను తరువాతి తరాలకు అందించేందుకు దోహదపడతాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పండుగ అంటే కొత్త బట్టలు ధరించడము, పూజలు చేయడము, స్వీట్స్ తినడం కాదు. ఈ పండుగ మన జీవితంలో మార్పు తీసుకొచ్చే సందర్భం కూడా ఉండాలి. అది ఎలా అంటే, మరి దసరా పండుగ సందర్భంగా మహిషాసురుడు, రావణుడు అనే పురాణ పాత్రను స్మరించుకున్నప్పుడు మనలోని చెడు ఆలోచనలు కూడా మనం గుర్తించి తొలగించుకోవాలి. కోపాన్ని అదుపు చేసుకోవాలి. అసూయ ద్వేషాలకు దూరంగా ఉండాలి. ఇతరులకు అన్యాయం చేయకూడదు. మహిళలను గౌరవించాలి. మరి బలహీనులకు అండగా ఉండాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఇలా అన్నమాట. ముఖ్యంగా మహిళా శక్తికి ప్రత్యేకగా అమ్మవారిని పూజించే మనం నిజ జీవితంలోనూ మహిళల భద్రత, సమానత్వము, గౌరవం కోసం కృషి చేయాలి. అలాగే బాలికల విద్యను ప్రోత్సహించాలి. మహిళలకు అవకాశాలు కల్పించాలి. అప్పుడే శక్తి ఆరాధనకు నిజమైన అర్థం లభిస్తుంది. మరి ఈ దసరా నవరాత్రులు భక్తికి ప్రతీకలు, విజయదశమి ధర్మానికి ప్రతీక. అమ్మవారి ఆరాధన శక్తిని గుర్తు చేస్తే శ్రీరాముడి విజయం సత్యము, న్యాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా ధైర్యంగా ఎదుర్కొందాం. చెడు ఆలోచనలు విడిచిపెట్టి మంచి మార్గంలో నడుద్దాం. మన కుటుంబాల్లో ప్రేమను, సమాజంలో ఐక్యతను, దేశంలో సౌభ్రతత్వాన్ని పెంపొందిద్దాం. చెడుపై మంచి విజయం సాధించాలి. అన్యాయంపై న్యాయం గెలవాలి. అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధించాలి. ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి. ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు చేకూరాలి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ మీరింతవరకు అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. కొద్దిసేపట్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: వస్తుసేవల పన్ను జీఎస్టీ దేశంలో జులై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది. దేశ ఆర్థిక ప్రయాణంలో జీఎస్టీ ఒక చారిత్రక మలుపు వంటిది. జీఎస్టీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించే బహుళ పరోక్ష పన్నులను సరళీకృతం చేసింది, పారదర్శకతను పెంచింది.

ఈ పునాదిపై భారత ప్రభుత్వం తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణ

0: పర్యటనలో సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. జీఎస్టీ సంస్కరణల వల్ల అనునిత్యం ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు చౌకగా మారాయి. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా జీఎస్టీ సంస్కరణలు రూపొందించబడ్డాయి. జీఎస్టీ కింద గతంలో 12% పన్ను విధించిన 99% వస్తువులను ఇప్పుడు 5% తగ్గించారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులను 2 స్లాబులకు తగ్గించారు. ఇకపై 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే కొనసాగుతాయి. పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, మ్యాప్లు, అట్లాస్లు మొదలైన విద్యా సంబంధిత వస్తువులపై జీఎస్టీని మినహాయించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. నిత్యం ఉపయోగించే టూత్ పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్లు, హెయిర్ ఆయిల్ మొదలైన వాటిపై పన్నును 18% నుంచి 5% తగ్గించారు. వెన్న, నెయ్యి, డైరీ పదార్థాలపైన, నమ్కిన్స్, భుజియా, మిక్చర్పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. వైద్యులు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు అందించే ఆరోగ్య సంరక్షణ సేవలు జీఎస్టీ నుంచి మినహాయించబడ్డాయి. ఆరోగ్యానికి అనుకూలమైన పన్ను విధానాన్ని ప్రోత్సహించడం, మందులు, ముఖ్యమైన వైద్య పరికరాల ఖర్చును తగ్గించడం, బీమా కవరేజ్ను పెంచడం జీఎస్టీ హేతుబద్దీకరణ లక్ష్యం. మందులపై జీఎస్టీని 12 నుండి 5% తగ్గించారు. కొన్నిటిపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడం వల్ల ముఖ్యమైన మందుల ఖర్చులు తగ్గాయి. తద్వారా రోగులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఎనస్థీషియా, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బ్యాండేజ్లు, డయాగ్నోస్టిక్ కిట్లు, సర్జికల్ గ్లోవ్స్, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు, ఇతర వైద్య ఉపకరణాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించడం వల్ల ఆరోగ్య సంరక్షణ సేవలు చౌకగా లభిస్తున్నాయి. కంటి అద్దాలు, కంటి అద్దాల లెన్స్లు, కాంటాక్ట్ లెన్స్, గోగుల్స్పై జీఎస్టీని 12% నుండి 5% తగ్గించడం వల్ల సామాన్య ప్రజలకు దృష్టి దిద్దుబాటు సేవలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు, వృద్ధులు, తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందినవారు ప్రయోజనం పొందుతారు. బయోమెడికల్ వ్యర్థాల శుద్ది సేవలు 12 నుండి 5% తగ్గించబడ్డాయి. ఔషధ వస్తువుల తయారీకి సంబంధించిన పనులపై జీఎస్టీ 12% నుండి 5% తగ్గింది. వ్యక్తిగత ఆరోగ్య బీమాపై జీఎస్టీ లేదు. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రీమియం ఇక నుండి చౌకగా ఉంటుంది. ఇది ఆరోగ్య బీమా అధికారిక వైద్య సంరక్షణను వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. అమోనియా, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం మొదలైన ఎరువులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించడం వల్ల ఎరువుల ఖర్చు ఆదా అవుతుంది. ఈ తగ్గింపు ఎరువుల సంస్థలకు ఇన్పుట్ ఖర్చును తగ్గించి ధరల పెరుగుదలను నివారిస్తుంది. రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 12 రకాల బయో పెస్టిసైడ్లు అంటే జీవ పురుగు మందులు, అనేక సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ నిర్ణయం పర్యావరణ అనుకూలమైన స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఈ తగ్గింపు చర్య రైతులు రసాయన పురుగు మందుల నుండి జీవ పురుగు మందుల వైపు మళ్లడానికి ప్రోత్సహించి నేల ఆరోగ్యాన్ని, పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది. బయో పెస్టిసైడ్లు, సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సేంద్రీయ విధానంలో పంటలు సాగు చేసే చిన్న రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. సహజ వ్యవసాయ మిషన్కు అనుగుణంగా ఉంటుంది. వ్యవసాయ యంత్రాలు, నీటిపారుదల పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5% తగ్గించడం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. తదుపరితరం జీఎస్టీ సంస్కరణలు రైతు సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి, స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇస్తాయి. పరిశ్రమల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచడానికి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయి. అందరికీ ఆరోగ్యం అనే ప్రభుత్వ దార్శనికతను జీఎస్టీ సంస్కరణలు బలోపేతం చేస్తాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను, రైతులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అన్ని వర్గాలకు ఇతోధికంగా మేలు చేస్తాయి. ప్రజల జీవన సౌలభ్యాన్ని లక్ష్యంగా చేసుకుని తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రూపొందించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సంస్కరణలు అందరికీ ప్రయోజనం చేకూరుస్తాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: 22 సితంబర్ సే దేశ్ మే జీఎస్టీ ఏక్దమ్ కమ్ హో జాయేగీ, దేశ్ మే ఆప్కీ రోజ్మర్రా కీ జరూరత్ కీ జ్యాదాతర్ చీజో పర్ జీఎస్టీ మే బడీ కమీ కీ గయీ హై. జీఎస్టీ కమ్ హోనే సే మాతాఓ బహనో కా రసోయి కా ఖర్చ్ బహుత్ కమ్ హోనే వాలా హై. మంజన్, సాబున్, శాంపూ సే లేకర్ ఘీ ఔర్ ఖానే కీ కయీ చీజే సస్తీ హో జాయేగీ. బచ్చో కీ పఢాయీ మే కామ్ ఆనే వాలీ స్టేషనరీ కీ కీమత్ ఘట్ జాయేగీ.
0: పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు, వ్యర్థాల నిర్వహణ సేవలు, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. సౌర, పవన విద్యుత్ పరికరాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల సౌర ఫలకాలు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, విండ్ టర్బైన్లు, సంబంధిత పరికరాల ఖర్చులు నేరుగా తగ్గుతాయి. ఈ తగ్గింపు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టు

0: కు ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇళ్లలోనూ పారిశ్రామిక అవసరాలకు పునరుత్పాదక ఇంధన వినియోగ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సీఈటీపీలు, మురుగునీటి శుద్ది ప్లాంట్లు అందించే సేవలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు చర్య పరిశ్రమలు కేంద్రీకృత వ్యర్థాల శుద్ది పద్ధతులను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. ఫలితంగా కాలుష్య రహిత వాతావరణం ఏర్పడుతుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్దికి తోడ్పడుతుంది. బయోడిగ్రేడబుల్ సంచులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించారు. ఇవి ఇక నుండి తక్కువ ధరకు లభ్యమవుతాయి. వినియోగదారులు, దుకాణదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు దూరంగా ఉండేలా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. బయోడిగ్రేడబుల్ బ్యాగ్ ఉత్పత్తిదారులు చిన్న మధ్యతరహా సంస్థలు లేదా స్టార్టప్లు కాబట్టి తక్కువ జీఎస్టీ వారి మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. మినీ బస్సులపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. అలాగే వాణిజ్య వస్తువులను రవాణా చేసే ట్రక్కులు, డెలివరీ వ్యాన్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. జీఎస్టీ రేటు తగ్గింపు వాహనాల విస్తరణ, ఆధునికీకరణను ప్రోత్సహిస్తుంది. పాత వాహనాలను దశలవారీగా తొలగించడం వల్ల కాలుష్యం, ఉద్గారాలు తగ్గుతాయి. జీఎస్టీ సంస్కరణలు దేశంలో హరిత పరివర్తనకు శక్తినిస్తాయి. వాణిజ్య వస్తువులను రవాణా చేసే వాహనాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సరుకు రవాణా రేట్లు తగ్గి వస్తువులు చౌకగా లభించడానికి తదుపరితరం జీఎస్టీ మార్గం సుగమం చేసింది. ఇది వ్యవసాయ వస్తువులు, సిమెంటు, ఉక్కు మొదలైన అనేక ఉత్పత్తులను చౌకగా తరలించడానికి వీలు కల్పిస్తుంది. రహదారి రవాణా రంగంలో పెద్ద వాటాను కలిగి ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ట్రక్ యజమానులను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ లాజిస్టిక్స్ విధానం లక్ష్యాలకు అనుగుణంగా సహాయపడుతుంది. సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీలో 2 స్లాబులు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉంటుందని, పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% మాత్రమే జీఎస్టీ విధించినట్టు నిర్మలా సీతారామన్ వివరిస్తూ,
1: దగ్గర దగ్గర 17 types ఆఫ్ ట్యాక్స్ ఉండేవి, దానిపైన 8 సెస్లు ఉండేవి. సో మొత్తం అన్నిటినీ కలిపి దేశ వ్యాప్తంగా ఒకే ట్యాక్స్ 4 టైప్ ఆఫ్ రేట్స్ లో తీసుకొచ్చినదే జీఎస్టీ. మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించగలుగుతామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జీఎస్టీ కౌన్సిల్. 12% ఉన్నటువంటి 99% ఐటమ్స్ 5% వెళ్ళిపోయాయి. ఈ 28% లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18 వచ్చేసాయి. దాంట్లో కూడా 10% మీకు తగ్గింది.
0: జీఎస్టీలో తగ్గింపు ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువులు చౌక ధరల్లో లభిస్తున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధన కూడా వేగం పుంజుకుంటుంది. ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లు, ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం వల్ల చౌక ధరకు లభించే ఈ వస్తువులు మరిన్ని కుటుంబాలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సంస్కరణలు స్థానిక తయారీని ప్రోత్సహిస్తాయి. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. టీవీతో సంబంధం లేని మానిటర్లు, ప్రొజెక్టర్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల విద్యా సంస్థలు, కార్యాలయాలతో పాటు డిజిటల్ శిక్షణ కేంద్రాలకు ఖర్చులు తగ్గుతాయి. ఇదే విధంగా పవర్ బ్యాంకులు సహా లిథియం అయానేతర ఎలక్ట్రిక్ ఎక్యుమినేటర్లపై జీఎస్టీని 28% నుంచి 18% పరిమితం చేయడంతో ఇంధన నిల్వ సేవలు మరింత చౌక ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. రెండు వైపులా ప్రసారాలకు వాకీటాకీలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల పోలీసు, పారామిలిటరీ, రక్షణ దళాలకు కొనుగోలు ఖర్చులు తగ్గుతాయి. కంపోస్టింగ్ యంత్రాలపై ఇక నుండి 12% బదులు 5% జీఎస్టీ వర్తిస్తుంది. ఇది వ్యర్థ పదార్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియతో పాటు కంపోస్టింగ్ సాంకేతికతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంస్కరణలతో ఎలక్ట్రానిక్స్, సాంకేతిక విజ్ఞాన అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ది నమోదవుతుందని భావిస్తున్నారు. గిరాకీ పెరగడంతో పాటు ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఎంఎస్ఎంఈలకు, దేశీయ తయారీదారు సంస్థలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. సిమెంట్పై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించగా మార్బుల్, గ్రానైట్ బ్లాక్స్ పై పన్నును 12% నుంచి 5% తగ్గించారు. హస్తకళా ఉత్పత్తులు, పెయింటింగ్లు, వివిధ రకాల బొమ్మలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలపై

0: ప్రజలకు అవగాహన పెంపొందించడానికి భారత ప్రభుత్వం బ్లాగ్ రచన పోటీ ఇన్ఫోగ్రాఫిక్స్ డిజైనింగ్ పోటీలు నిర్వహిస్తోంది. ఆసక్తిగల దేశ ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యావేత్తలు, డిజైన్ నిపుణులు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ బ్లాగ్ రచన ఇన్ఫోగ్రాఫింగ్ డిజైనింగ్ పోటీల్లో పాల్గొని ఆకర్షణీయమైన నగదు బహుమతులు పొందవచ్చు. సెప్టెంబర్ 15 ప్రారంభమైన పోటీలు అక్టోబర్ 15 సాయంత్రం 5:30 ముగుస్తాయి. మరిన్ని వివరాలకు myGOV.in ను సందర్శించవచ్చు. ఈ విధంగా ప్రజలకు అవసరమైన అన్ని రంగాలకు జీఎస్టీ సంస్కరణలు ఉపయోగపడుతున్నాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు జీవన సౌలభ్యం, సంస్థలకు వ్యాపార సౌలభ్యాన్ని నిర్ధారిస్తూ సరళమైన వృద్ధి ఆధారిత జీఎస్టీ వ్యవస్థను రూపొందించాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తున్నాయి. సరళీకృత జీఎస్టీ వ్యవస్థ భారతదేశ పన్ను ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
1: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2: వామపక్ష తీవ్రవాదం ఒకప్పుడు దేశంలోని మారుమూల అటవీ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి, శాంతి భద్రతలకు సవాలుగా నిలిచిన సమస్య. హింస, భయాందోళనల కారణంగా అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ సేవలు, మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భద్రతా చర్యలతో పాటు అభివృద్ది, ప్రజా సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సుపరిపాలనకు సమాన ప్రాధాన్యమిస్తూ సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒకవైపు భద్రతా బలగాల కార్యకలాపాలను విస్తరిస్తూనే, మరోవైపు మారుమూల గ్రామాలకు రహదారులు, వంతెనలు, విద్యుత్, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, బ్యాంకింగ్, ఉపాధి అవకాశాలను చేరువ చేస్తున్నారు. భద్రతతో కూడిన అభివృద్ది, అభివృద్దితో పెరిగే ప్రజల విశ్వాసం, ప్రజల భాగస్వామ్యంతో బలోపేతమయ్యే సుపరిపాలన, ఈ సమన్వయ విధానం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో క్రమంగా మార్పుకు దారితీస్తోంది. హింసకు బదులుగా అభివృద్ది, భయానికి బదులుగా భద్రత, వెనుకబాటుతనానికి బదులుగా అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దేశాభివృద్దికి, అంతర్గత భద్రతకు, సామాజిక స్థిరత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం భద్రత, అభివృద్ది, హక్కుల పరిరక్షణ, స్థానిక పరిపాలన పెంపుదల అనే బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్దరించడానికి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. సురక్షితమైన రక్షణ వలయంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, విద్య, వైద్యాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. అటవీ, కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలను సమీప పట్టణాలతో అనుసంధానించేందుకు వేల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారు. రక్షణ దళాల సమాచార వ్యవస్థతో పాటు స్థానిక ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వేలాది 4G 5G మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించి ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా లబ్దిదారులకు జమ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి ప్రభావిత జిల్లాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను నెలకొల్పి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ నివాస పాఠశాలలు స్థాపించడం, పోస్టాఫీసులు, బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారా ఆర్థిక సేవలను ఇంటింటికి చేరవేయడం జరుగుతోంది. గిరిజనులకు, స్థానిక ప్రజలకు అటవీ భూములపై హక్కుపత్రాలు అందించి వారి భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తున్నారు. హింసను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చే తీవ్రవాదులకు ఆర్థిక సహాయం, నివాసం, స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నారు. ఒకప్పుడు 100 కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించిన నక్సల్ ప్రభావం అభివృద్ది, భద్రతా చర్యల వల్ల గణనీయంగా తగ్గింది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో రోడ్లు, నెట్వర్క్, ఉపాధి పనులు అందడంతో స్థానికులు అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పోలీస్ స్టేషన్లు, సీఆర్పీఎఫ్ క్యాంపులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, మౌలిక వసతుల అభివృద్ది వ్యూహాల వల్ల అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గి సాధారణ స్థితి నెలకొంటోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
3: साल 2013 में 180

0: 80 से अधिक जिले, 180 से ज्यादा डिस्ट्रिक्ट माओवादी आतंक से प्रभावित थे। आज माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है।
1: ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో వామపక్ష తీవ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి భారత భద్రతా బలగాలు, రాష్ట పోలీసులు ఉమ్మడిగా అతిపెద్ద కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ కాగర ప్రారంభించాయి. మావోయిజం, నక్సల్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, ఇప్పటివరకు మావోయిస్టులకు సురక్షిత స్థావరాలుగా ఉన్న దండకారణ్యం, అబూజ్ మాడ్, బీజాపూర్, సుక్మా సరిహద్దు అటవీ ప్రాంతాల్లోకి నేరుగా వెళ్లి శోధించడం, దట్టమైన అడవుల్లో కొత్తగా భద్రతా బలగాల క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టుల సంచారాన్ని అడ్డుకోవడం ఈ ఆపరేషన్ లక్ష్యాలు. దీనిలో అనేక రక్షణ, ప్రత్యేక దళాలు కలిసి పనిచేసి విజయం సాధించాయి. ఈ ఆపరేషన్ కింద జరిగిన ఎన్కౌంటర్లలో అనేక మంది కీలక మావోయిస్టు కమాండర్లు మరణించారు. ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ,
2: బస్తర్ వాళ్ళే ఇస్లియే చూట్ గయే థే కి వహా లాల్ ఆతంక్ కా పర్ఛాయా థా, ఇస్లియే వహా వికాస్ నహీ పహుంచా. లాల్ ఆతంక్ కా పర్ఛాయా వికాస్ నహీ హై, ఇస్లియే నహీ గయా థా. లాల్ ఆతంక్ కా పర్ఛాయి వహా పడా థా, ఇస్లియే వికాస్ నహీ పహుంచా థా. ఆజ్ పర్ఛాయి హట్ గయీ హై ఔర్ బస్తర్ వికసిత్ హో రహా హై మాన్యవర్, బస్తర్ మే వికాస్.
1: రాష్టంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే భద్రతా చర్యలతో పాటు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విస్తరించడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొండలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలను సమీప పట్టణాలు, మండల కేంద్రాలతో అనుసంధానించేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నేరుగా అందించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సుపరిపాలనను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. గిరిజన యువతకు విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా వారిని అభివృద్ది ప్రక్రియలో భాగస్వాములను చేస్తున్నారు. గిరిజనుల జీవనోపాధికి కీలకమైన అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు కల్పించడం, అటవీ హక్కుల గుర్తింపు ద్వారా అర్హులైన వారికి హక్కులను కల్పించడం వంటి చర్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భద్రత, అభివృద్ది, ప్రజా సంక్షేమం సమన్వయంతో ముందుకు సాగితే మారుమూల గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశముంది. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా మరింత వేగంగా ప్రగతి పదంలో ముందుకు సాగేలా చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిత్య వర్మ మాట్లాడుతూ,
3: We have been able to successfully target and cut down the left-wing extremism. First of all, from the police side, there is a eagle team that is particularly dedicated for the ganja cultivation areas. There, this team is continuously dedicated to identifying those families and refurbishing those families back into the normal cultivation. For doing that, we are trying to serve them on the employment front as well and making them back into the agricultural areas by giving them some alternate crops as well.
1: ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రోడ్లు, నెట్వర్క్ విస్తరణ సులభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో ఆపరేషన్ కాగర్ అత్యంత నిర్ణయాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా అడవుల్లో ప్రభుత్వ అభివృద్ది పథకాలు వేగంగా అమలు కావడానికి మార్గం సుగమం చేస్తోంది. 2010లో అత్యధికంగా 1936 హింసాత్మక ఘటనలు నమోదు కాగా ప్రభుత్వ వ్యూహాత్మక చర్యల వల్ల ఈ సంఖ్య 85% పైగా తగ్గి చారిత్రాత్మక కనిష్టానికి చేరుకుంది. 2014 నాటికి దేశవ్యాప్తంగా 126 జిల్లాలు నక్సల్ ప్రభావితంగా ఉండగా ఈ సంఖ్య కేవలం 2 జిల్లాలకు పరిమితమైంది. ఒకప్పుడు 35 జిల్లాలు అత్యంత ప్రభావిత జాబితాలో ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 0కి పడిపోయింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ద్వారా మావోయిస్టులకు ఆర్థిక సహాయం అందించే వ్యవస్థలను, విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చేవారికి పునరావాసం, ఆర్థిక సహాయం అందించడం ద్వారా మావోయిస్టు సభ్యులు చేజారేలా చేశారు. అటవీ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టడంతో భద్రతా బలగాల పటాలాలు సులువుగా పహారా కాయడానికి గిరిజనులకు మార్కెట్ అనుసంధానం వీలయ్యింది. మారుమూల గ్రామాలకు ఆరోగ్య సేవలు అందించేందుకు కొత్త ప్రాథమిక

0: ఆరోగ్య కేంద్రాలు, సంచార వైద్య వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ప్రభావం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విధానం వల్ల నక్సలిజం ప్రజల మద్దతును కోల్పోయి అంతిమ దశకు చేరుకుందనే చెప్పాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంతో పాటు గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచడానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పునరావాస విధానాలు అత్యంత కీలకమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. నక్సలైట్లు ప్రధానంగా గిరిజనుల భూమి, హక్కుల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ప్రాబల్యం పెంచుకున్నారు. దీనికి పరిష్కారంగా అటవీ హక్కుల చట్టాన్ని వేగవంతం చేశారు. అడవుల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల వారికి భూమిపై చట్టబద్దమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన రైతులకు నేరుగా పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకం, బోరుబావులు, బిందు సేద్యం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పపూలు, తేనె, తమలపాకులు, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ది సమాఖ్య ట్రైఫెడ్ ద్వారా మద్దతు ధర ఇచ్చి దళారుల అక్రమాలను అరికట్టారు. హింసను వీడి సాధారణ జీవితంలోకి రావాలనుకునే మావోయిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను అమలు చేస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఉపశమనం కింద 2,50,000 రూపాయల నుండి 5,00,000 రూపాయల వరకు సహాయం అందిస్తోంది. స్వయం ఉపాధి లేదా నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందే కాలంలో నెలకు 6,000 రూపాయల వరకు ఉపకార వేతనం చెల్లిస్తారు. ఆయుధాలతో లొంగిపోతే ఆ ఆయుధాల స్థాయిని బట్టి అదనంగా ప్రత్యేక నగదు బహుమతి అందిస్తున్నారు. తీవ్రమైన నేరాలు లేని వారిపై ఉన్న పాత కేసులను ఉపసంహరించుకోవడం లేదా వేగవంతమైన విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతోంది. లొంగిపోయిన వారి కుటుంబాలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. దీనిపై మాజీ మావోయిస్టు సభ్యులు మాట్లాడుతూ,
1: నా పేరు వంతాల బాలకృష్ణం నాయుడు. మా గ్రామం ఎకరాపల్లి గ్రామం, బొయితెల పంచాయతీ, జీమాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. నేను మావోయిస్టు పార్టీలో 2016 చివరి ఏడాదిలోని జాయిన్ అయ్యడం జరిగింది. అంతకుముందు హైదరాబాద్ లోని బీటెక్ డిస్కంటిన్యూ గ్రాడ్యుయేట్ చదివి ఉన్నాను. నేను ఉన్న 2 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. అదే క్రమంలోని మావోయిస్టు పార్టీ తరపున అనేక పోరాటాలు ప్రజల తరపున చేయడం జరిగింది. ఆ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన శ్రావంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీస్ వారు, ప్రభుత్వం నాకు నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నాకు ప్రభుత్వం నుండి రావాల్సిన రివార్డు మొత్తం వెంటనే ఇవ్వడం జరిగింది. నేను కుటుంబంతో బతుకుతున్నాను. మారుమూల గ్రామంలోని పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను. అలాగే ప్రభుత్వం వారు నా నుండి ఎటువంటి సహకారం కావాలన్నా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సహకరిస్తానని నేను తెలియజేస్తున్నాను.
0: స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో గిరిజన గ్రామాలు నిధుల కేటాయింపుల్లో స్వయం నిర్ణయాధికారం సాధిస్తున్నాయి. హింస తగ్గుముఖం పట్టడం, సుపరిపాలన చేకూరడం వల్ల ఈ ప్రాంతాలు తీవ్రవాదం నీడ నుంచి బయటపడి వేగంగా అభివృద్ది పదంలో పయనిస్తున్నాయి. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావంతో వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ది, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం పెరుగుతోంది. అభివృద్ది ఫలాలు చివరి వ్యక్తికి చేరినప్పుడే సమగ్ర అభివృద్ది సాధ్యమవుతుందనే కేంద్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యాలు చేరడం, విద్యాసంస్థలు అందుబాటులోకి రావడం, ఆరోగ్య సేవలు విస్తరించడం, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ది అవకాశాలు లభించడం వంటి పరిణామాలు సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయి. ప్రజలకు భద్రతతో పాటు అభివృద్ది అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రాంతాల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లోనూ మార్పు వస్తుంది. ముఖ్యంగా యువతను అభివృద్ది ప్రక్రియలో భాగస్వామ్యులను చేయడం, వారికి విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడం భవిష్యత్తు ప్రగతికి కీలకంగా మారుతుంది. ఇక శాంతి నెలకొన్న చోట అభివృద్దికి అవకాశాలు విస్తరిస్తాయి. అభివృద్ది వేగం పుంజుకున్న చోట ప్రజలకు మెరుగైన జీవన భద్రత అవకాశాలు అందుతాయి. ఈ రెండింటిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లడం ద్వారా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిరమైన సమగ్ర అభివృద్దికి పునాదులు వేయవచ్చు.
2: ఆకాశవాణి ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా ప్రేమ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పండపాట గీత రచన ఆత్రి.

0: మీరు ఇంతవరకు చిత్రగీత విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్. జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి. ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రంలో శ్రీ కె బాలకృష్ణ గారు ఉన్నారు. వీరు పలు రాష్ట్రాల్లో చార్టర్డ్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. దార్శనిక భారత్ పరంపరలో భాగంగా 2047 నాటికి అభివృద్ది చెందిన దేశానిగా చూడాలనే దార్శనిక భావంతో మన ప్రియతమ ప్రధాని దార్శనికతతో ఈ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రజలకు సుపరిపాలన అందించే క్రమంలో ప్రవేశపెట్టింది. దానిలో భాగంగా పన్నులకు సంబంధించి చట్టాలలో ఎన్నో సంస్కరణలను తెచ్చారు. మరి వాటి గురించి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారితో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారు.
3: నమస్కారం సార్. ఆకాశవాణి ద్వారా శ్రోతలందరితో ఈ ముఖ్యమైన విషయం మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
2: ఇక చాలా సంతోషం అండి ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి మీరు రావడము. ఈ సందర్భంలో ఈరోజు మనము పన్నుల గురించి మాట్లాడుకుంటున్నామండి. అంటే ప్రపంచవ్యాప్తంగా పన్నుల గురించి చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. అయితే మన దేశంలో దీన్ని లక్ష్యంగా పెట్టుకుని దార్శనిక

0: భారత్ 2047తో ఎలా జోడిస్తారో తెలియజేస్తారండి.
1: చాలా బాగా అడిగారు సార్. 2047లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ సందర్భంగా భారత్ను పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే దార్శనిక్ భారత్ 2047 లక్ష్యం. ఈ లక్ష్యానికి పన్నుల వ్యవస్థ ఒక వెన్నముక్కలా పనిచేస్తుంది. ఉదాహరణకు 2017లో వచ్చిన జీఎస్టీ అంటే వస్తు సేవల పన్ను. 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నులను 13 సెస్సులను ఒకే పన్నుగా మార్చింది. దీనివల్ల దేశం ఒకే మార్కెట్గా మారింది. 2017లో 66.5 లక్షలుగా ఉన్న రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్లు 2026 మే నాటికి 65 లక్షలుగా పెరిగారు. అలాగే జీఎస్టీ వసూళ్లు 2017-18లో 7.4 లక్షల కోట్ల నుండి 2025-26లో 22 లక్షల కోట్లుగా పెరిగాయి. ఇలా పన్నుల వ్యవస్థ బలపడితేనే ప్రభుత్వానికి రోడ్లు, ఆసుపత్రులు, పథకాల కోసం నిధులు అందుతాయి. అదే దేశాభివృద్ధికి పునాదిగా మారుతుంది.
0: చాలా చక్కగా చెప్పారండి. అంటే మనకు నిత్యావసరమైన కొన్ని అవసరాలుంటాయి. అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన సిటీస్ లో కానీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, తర్వాత నీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మన ట్యాక్స్ రూపంలో మన ప్రభుత్వం కలెక్ట్ చేసి ఆ తర్వాత మనకే మన సౌకర్యార్థమే దాన్ని ఉపయోగిస్తున్నారని వచ్చిన సారాంశంగా మీరు చెప్తారా?
1: అవునవును సార్, ఎగ్జాక్ట్ గా.
0: అయితే అండి, ఇక పన్ను అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
1: ఖచ్చితంగా అండి. సులభంగా చెప్పాలంటే పన్ను అనేది ప్రజలు, వ్యాపారులు తమ ఆదాయం లేదా వారు కొనుగోలు చేసే వస్తువులు సేవలపై ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించే మొత్తం. ఇది ఏదో ఒక ప్రత్యేక సేవకు నేరుగా ప్రతిఫలం కాదు. దీనికి బదులుగా ఈ డబ్బును ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రక్షణ వ్యవస్థ వంటి ప్రజా అవసరాల కోసం ఖర్చు చేస్తుంది. అంటే పన్ను అనేది ఒక దేశం, సమాజం కలిసి నడవడానికి ప్రజలందరూ కలిసి పోగు చేసే ఒక సామాజిక వనరు అని అర్థం చేసుకోవచ్చు.
0: చాలా చక్కగా వివరించారండి. అంటే చాలా వరకు పన్ను కడతా ఉన్నాము, మనకు ఎందుకు కడుతున్నామో కూడా తెలియదు. అయితే మీరు ఇందాక తెలియజేశారు, ఈ పన్ను ద్వారానే మన ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, తర్వాత రక్షణ వ్యవస్థ, ఇంకా ప్రజా అవసరాల కోసము ఎన్నో లబ్ధి చెందే కార్యక్రమాలు ఈ పన్ను ద్వారానే వారు అందిస్తున్నారని తెలియజేశారండి. చాలా మంచిదండి. ఇక మరొక ప్రశ్న అండి బాలకృష్ణ గారు, పన్ను కట్టడం వల్ల సాధారణ పౌరుడికి, దేశానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలియజేస్తారండి.
1: మనం చెప్పుకోవాలంటే పన్నుల వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. మొదటిది, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రభుత్వం రోడ్లు, వంతెనలు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాలు నిర్మించగలుగుతుంది పన్నుల వల్లే. రెండవది, విద్య, ఆరోగ్యం వంటి ప్రజా సంక్షేమ పథకాలు నడపడానికి ఇదే ప్రధాన ఆధారం. ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు తీసుకున్నామంటే ఇందులో కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య బీమా అందుతుంది. మూడోది, రక్షణ, పోలీసు వ్యవస్థ వంటి భద్రతా వ్యవస్థలను నిర్వహించడానికి కూడా పన్నులే ఆధారం. ఇక నాలుగవది, పన్నుల ద్వారానే ప్రభుత్వం ఆదాయ అసమానతలను కొంతమేర తగ్గించే ప్రయత్నం చేయగలుగుతుంది. ఎక్కువ సంపాదించేవారు ఎక్కువ పన్ను కట్టడం ద్వారా ఆ డబ్బు పేద మధ్యతరగతి వర్గాలకు సంక్షేమానికి ఉపయోగపడేలా చేయగలుగుతుంది. కాబట్టి పన్ను కట్టడం అంటే పరోక్షంగా మనలో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగమవ్వడమే అన్నమాట.
0: చాలా సంతోషం అండి. ఇక మరొక ప్రశ్న అండి, పన్నులు ప్రధానంగా ఎన్ని రకాలుంటాయో తెలియజేస్తారా అండి?
1: ఈ పన్నులను మనం ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. ఈ రెండిటి మధ్య తేడా ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ ని ఒక వ్యక్తి లేదా సంస్థ నేరుగా తన ఆదాయంపై ప్రభుత్వానికి చెల్లిస్తారు, దీన్ని ఇంకొకరికి బదిలీ చేయలేరు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసేటప్పుడు మనం చెల్లించే పన్ను. ఇది వినియోగదారుడి నుండి వసూలు చేసి వ్యాపారి ప్రభుత్వానికి చెల్లిస్తారు.
0: అంటే మనం మార్కెట్ లో కొనుక్కుంటున్న సబ్బులు, కిరాణా వస్తువులు వీటి మీద కూడా ఇప్పుడు పన్నులు వేస్తా ఉన్నారు కదండి?
1: అవునండి.
0: ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తుంది.
1: అంతే అండి, నిత్యావసర వస్తువుల మీద వ్యాపారి వినియోగదారు దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్ కి పే చేస్తారు.
0: తర్వాత కార్లు,
1: ఈ లగ్జరీ ఐటమ్స్ మీద ట్యాక్స్ రేట్

0: ఎక్కువ ఉంటుంది, నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ రేట్ తక్కువ ఉంటుంది లేదా అసలు ఉండదు కొన్ని వస్తువుల మీద.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక పోతే అండి, డైరెక్ట్ ట్యాక్స్ గురించి కొంత వివరంగా చెప్పండి, ఉదాహరణలు కూడా ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే మా శ్రోతలందరూ గ్రామీణ ప్రాంత శ్రోతలు, తర్వాత వారికి బాగా మనం అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తూ మరి మీ ద్వారా వారికి వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను.
0: ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము డైరెక్ట్ ట్యాక్స్ లో అతి ముఖ్యమైనది ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఆదాయపు పన్ను. ఇది ఒక వ్యక్తి సంపాదించే జీతం, వ్యాపార లాభం, పెట్టుబడుల మీద వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు కార్పొరేట్ ట్యాక్స్, అంటే కంపెనీలు తమ లాభాలపై చెల్లించే పన్ను, దీన్ని కూడా డైరెక్ట్ ట్యాక్స్ కిందకే వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఇటీవల చాలా సంస్కరణలు వచ్చాయి. ఉదాహరణకు ఫేస్లెస్ అసెస్మెంట్ విధానం వచ్చాక పన్ను చెల్లింపుదారు ఏ అధికారిని కలవాల్సిన అవసరం లేకుండా ర్యాండమ్ గా కేసులు కేటాయించి రిస్క్ అనాలిటిక్స్ ఆధారంగా పరిశీలిస్తారు. 2023-24 నుండి డిఫాల్ట్ గా వచ్చిన కొత్త పన్ను విధానం, అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో 2025 బడ్జెట్ ప్రకారం జీతం ద్వారా 12,75,000 వరకు ఆదాయం ఉన్నవారు ఏ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, అంటే సున్నా పన్ను. అంతేకాకుండా 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. అది పాత చట్టంలో ఉన్న 819 సెక్షన్లను 536కి, 512 రూల్స్ ను 333కి కుదించింది. చట్టాన్ని చాలా సరళంగా మార్చింది. ఫలితంగా 2014-15 6.4 కోట్లగా ఉన్న ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2024-25 నాటికి 10 కోట్లకు పైగా చేరింది.
1: మరి ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం అండి. ఎందుకంటే 6 కోట్ల నుంచి మీరు అనింది 10.9 కోట్లు అని చెప్పారు, అంటే 11 కోట్లు, 5 కోట్లు పైగా పన్ను కట్టేవారు పెరిగారు అని చెప్తే, ట్యాక్స్ పేయర్స్ పెరిగారంటే నిజంగా సంతోషం అనిపిస్తా ఉంది. అయితే ఇందాక డైరెక్ట్ ట్యాక్స్ గురించి చెప్పారండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి కూడా మా శ్రోతలకు కాస్త బాగా వివరించండి. అందులో ఇటీవలి కాలంలో జీఎస్టీ అనేది చాలా వింటున్నామండి, ఈ జీఎస్టీ ఎలా వస్తుందో కూడా తెలియజేయండి.
0: తప్పకుండా అండి. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ విషయానికి వస్తే, ఇందులో ప్రస్తుతం అతి ముఖ్యమైనది జీఎస్టీ, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనం ఒక వస్తువు కొన్న, ఒక సేవ తీసుకున్న, దాని ధరలో జీఎస్టీ కలిసి ఉంటుంది. అంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ లాంటి అనేక పన్నులు వేరువేరుగా ఉండేవి. రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేసేటప్పుడు అనేక సార్లు తనిఖీలు, పన్నులు కట్టాల్సి వచ్చేది. 2017 జీఎస్టీ వచ్చాక ఇవన్నీ ఒకే పన్నుగా మారి దేశం మొత్తం ఒకే మార్కెట్ గా మారింది.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక ఇలాంటి పన్నుల సంస్కరణలు సాధారణ పౌరుడి జీవితంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపిస్తుందండి. అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
0: ఇప్పుడు మనం చూసామంటే ఇలాంటి సంస్కరణల ప్రధాన ఉద్దేశం పన్ను చెల్లించడం సులభతరం చేయడం, పన్ను వ్యవస్థపై నమ్మకం పెంచడం. పన్నులు సరళంగా, పారదర్శకంగా ఉంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా పన్ను వ్యవస్థలోకి వస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ వనరులు అందుతాయి. ఆ వనరులతో మరిన్ని అభివృద్ధి పథకాలు చేపట్టగలుగుతుంది. ఇది ఒక సైకిల్ లాంటిది. సులభమైన పన్ను విధానం ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది, ఎక్కువ వసూళ్లు జరుగుతాయి, ఆ డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇదే ప్రక్రియ మెల్లగా మనల్ని దార్శనిక భారత్ 2047 లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళ్తుంది.
1: ఇక అండి, ఒక సాధారణ పౌరుడిగా పన్ను సక్రమంగా చెల్లించడం ఎందుకు ముఖ్యం అని మీరు చెప్తారు?
0: చాలా మంది పన్ను చెల్లించడం అనేది ఒక భారంగా భావిస్తారు, కానీ నిజానికి ఇది ఒక బాధ్యత, అలాగే ఒక అవకాశం కూడా. మనం ఉపయోగించే రోడ్డు, మనం చదివే ప్రభుత్వ పాఠశాల, మనం వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రి, ఇవన్నీ పన్నుల ద్వారానే సాధ్యమవుతాయి. సక్రమంగా సకాలంలో పన్ను చెల్లించడం వల్ల మనం చట్టపరమైన సమస్యల నుండి దూరంగా ఉండటమే కాకుండా రుణాలు తీసుకోవడం, వీసా ప్రాసెస్ లాంటి విషయాల్లో కూడా మన ఆదాయపు పన్ను రిటర్న్లు ఉపయోగపడతాయి. అందుకే ఒక సీఏగా నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, పన్ను తప్పించడం కాకుండా పన్ను ప్లానింగ్ సరిగ్గా చేసుకుని చట్టపరంగా ఉన్న అన్ని మినహాయింపు

0: ఉపయోగించుకొని సక్రమంగా పన్ను చెల్లించడమే ఉత్తమమైన మార్గం.
1: చాలా చక్కగా చెప్పారండి. జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సంస్కరణలు, పన్ను వ్యవస్థ గురించి మా శ్రోతలకు ఎన్నో విషయాలు వివరించారు. దార్శనిక్ భారత్ 2047లో భాగంగా పన్నుల గురించి మా శ్రోతలకు ఎంతో వివరంగా వివరించారండి. ముఖ్యంగా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవి ఎలా ఉపయోగపడతాయి, తర్వాత వీసా లాంటి ప్రక్రియల్లో ఇలా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారండి. ఇక ఈరోజు మా స్టూడియోకి వచ్చి దార్శనిక్ భారత్ గురించి చాలా చక్కగా చెప్పినందుకు మీకు, కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరి తరఫున, తర్వాత వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: నమస్కారం. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి, ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా కోనసీమ జిల్లా మోరిపల్లి నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ, మరి వీరు కోరుతున్నారు దేవత చిత్రంలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండుపాట, గీతరచన వేటూరి, మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మహోమండలం కజగ గ్రామం నుండి త్రివిధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, మరి వీరందరూ కోరుతున్నారు నిండు మనసులు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట, గీతరచన సి నారాయణ రెడ్డి, మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రావే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు వర్షం చిత్రం నుంచి ఎస్పి చరణ్, సుమంగళి పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, మరి వీరి కోసం ఈ పాట.

మరి నాటి రావయతిథి కార్యక్రమంలో చివరిగా పాడిన కోరుతున్న శ్రోతలు లక్కవరం నుండి వై వెంకటరెడ్డి. మరి వీరు కోరుతున్నారు మావిచ్చి గురు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. మరి వీరి కోసం ఈ పాట

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ ఉదయం బంగారు తిరుచిపై ఉభయ దేవేరులతో మాడవీధుల్లో ఊరేగారు. ఈ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా

కు నడపనున్నట్లు విజయవాడ రైల్వేస్ పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలుకు రెండు మార్గాల్లో పెదవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, చిన్నగంజం, ఒంగోలు, సింగరాయకొండ, కావాలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో హాల్ట్ సదుపాయం ఉంది. రాష్టపతి ద్రౌపది ముర్ము చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. ఆయన నిన్న గన్నవరం విమానాశ్రయంలో రాష్టపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పలువురు వీవీఐపీలు ప్రముఖులు విచ్చేస్తున్న నేపథ్యంలో సుమారు 3130 మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నగరానికి విచ్చేసే భక్తుల భద్రత దృష్ట్యా బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్స్ ఏర్పాటు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం 30 డాష్ బోర్డులతో అధునాతన కంట్రోల్ రూమ్, క్యూ లైన్లలో భక్తుల కదలికలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, రైల్వే ప్రయాణికుల రద్దీని ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఏఎన్పీఆర్ సిస్టమ్, డిజిటల్ ఫిన్స్ పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండే సందర్భాల్లో రద్దీ పరిస్థితులను అంచనా వేయడానికి ఏఐఎఫ్ఆర్ఎస్ కెమెరా ఆధారిత దర్శన సమయ అంచనా వ్యవస్థను రూపొందించారు. దర్శన క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసే కెమెరాల నుంచి లభించే సమాచారం ఆధారంగా భక్తుల కదలికలను పర్యవేక్షించడం, ప్రవేశం, నిష్క్రమణ సమాచారాన్ని విశ్లేషించడం, దర్శనానికి పట్టే సమయాన్ని అంచనా వేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు వివిధ రకాల బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మరి ఇంకెందుకు లేట్, మరి సినిమా కబుర్లలో ముందుగా ఫస్ట్ కబురు ఏం చెప్పుకోబోతున్నాం అంటే, మనం ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రుద్రమదేవి ఫిల్మ్

నుంచి వినేశాం కదా. అండ్ ఈ సినిమాలో మన అనుష్క గారి క్యారెక్టర్ అస్సలు నెవర్ మనం మర్చిపోలేని క్యారెక్టర్. అండ్ అందులోనూ మీకు గుర్తుంటే గనక మన రుద్రమదేవి క్యారెక్టర్ చిన్ననాటి పాత్ర పోషించిన అమ్మాయి గుర్తుందా? సో రుద్రమదేవిగా కనిపించిన ఆ చిన్ననాటి రుద్రమదేవి పాత్రలో ఉన్న ఆ అమ్మాయి మేధ మన హీరో శ్రీకాంత్ గారి పాప. మరి అప్పుడు చిన్న క్యారెక్టర్ ప్లే చేసి అందరినీ అలరించేసింది, పెద్దయ్యాక హీరోయిన్ అవుతుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేసిందో లేదో గానీ మొత్తానికి ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా మారిపోయిందండి. మరి హీరో శ్రీకాంత్ గారి కూతురు మేధ హీరోయిన్ గా ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఈ దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఆ మైత్రి ఇన్ లవ్ సినిమా అనేది రాబోతోంది కొత్తగా. సో ఈ మూవీలో ఆవిడ హీరోయిన్ గా మనకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట. అండ్ దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ రోజు ఒక చిన్న గ్లిమ్స్ అవ్వచ్చు, పోస్టర్ అవ్వచ్చు, చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు, ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. మరి చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. అండ్ పృథ్వీవనం డైరెక్టర్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో మేధాకి మంచిగా ఈ సినిమాతో సక్సెస్ఫుల్ తన కెరీర్ ని ఎలా మంచిగా హీరోయిన్ గా కొనసాగిస్తూ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ, మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నారు. వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: చూద్దాం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
2: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

ఎస్విండోగా చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 11:27 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, ఇక ఫిల్మ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే అసలు

రణబాలి ఫిలిం కి సంబంధించిన అప్డేట్స్ చాలా స్లోగా వస్తున్నాయి కదా. రిలీజ్ డేట్ అయితే దగ్గర పడుతోంది, తీరా సాంగ్ మాత్రం ఒకటే ఒకటి రిలీజ్ చేశారు. ఇంకా మిగతా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి, మిగతా సాంగ్స్ ఎప్పుడు వస్తాయి, అసలు ఏంటి ఈ సస్పెన్స్ ఏంటి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్, సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భద్రమ మల్లుడిని అంటే భద్రమల్లుడిని పూజిస్తూ కోబలి అంటూ సాగే సాంగ్ అనమాట ఇది. చాలా చాలా బాగుంది వింటుంటేనే. కేశవాదిత్య ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు అండ్ మహాలింగం గారు ఈ సాంగ్ ని పాడారనమాట. సో ఇప్పటికే టీజర్ కానీ ట్రైలర్ కానీ అసలు సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చేస్తోంది. అండ్ అందులోనూ హీరో హీరోయిన్స్ ఇద్దరు రష్మిక అండ్ రియల్ లైఫ్ కపుల్ కాస్త రీల్ లో కనిపించి ఏందయ్య స్వామి అనే సాంగ్ కూడా రిలీజ్ చేయడం, అసలు ఆ సాంగ్ వచ్చిన రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు కదా. అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన ఈ సెకండ్ సాంగ్ కూడా అలాగనే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేస్తోంది. సో చూడాలి ఇక ఈ మూవీ ఈ మంత్ 16th న థియేటర్స్ లోకి సందడి చేయబోతుంది కాబట్టి ఈ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. సో అక్టోబర్ 16th వరకు మనం రణబాలి కోసం వెయిట్ చేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. ఓజస్ గంభీర్ ఆ సాంగ్ వినేశారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:37 టైం చూస్తే సినిమా గబులు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు.

శ్రీ విష్ణు హీరోగా నటించిన సామాజిక వర్గమన సినిమా గుర్తుందా? మరి ఆ డైరెక్టర్ ఫేమ్, ఐ మీన్ ఆ డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ అబ్బరాజు గారు ఇంకొక సినిమా చేయబోతున్నారు. అది కూడా మన హీరో నితిన్ తో అనమాట. సో సామాజిక వర్గమన ఎంత ఫన్నీగా అంటే ఎంత కామెడీగా మనల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసింది, బాగా అందరికి గుర్తుండిపోయే ఫిలిం. మరి ఆ సినిమా ఎలా అయితే తీశారో, మరి ఈ మూవీ కూడా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. సో రామ్ అబ్బరాజు గారి డైరెక్షన్ లో హీరో నితిన్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఈ సినిమాని తీయబోతున్నారు అని మాత్రం ఒక న్యూస్ అయితే వచ్చేస్తుంది. అండ్ కుదిరితే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట. మరి దీని గురించి ఇంకా అప్డేట్స్ పూర్తిగా రావాల్సి ఉన్నాయి, మరి తెలుసుకుందాం త్వరలోనే. అండ్ ప్రెసెంట్ అయితే నితిన్ గారు అలియాస్ రుక్మిణి అనే మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఈ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ 4 రిలీజ్ కాబోతోంది. సో మరిన్ని మూవీ అప్డేట్స్ తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్విన్టోనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ బ్యూటిఫుల్ సాంగ్ శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి వినేశారు కదా. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం నేను మీ ఆర్జే తేజు. ఇక హీరో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ చేయబోతున్న ఫిలిం అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే రాక ఫిలిం చేస్తున్నారు కదా అట్లీ గారి డైరెక్షన్ లో. అండ్ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గారు అసలు మామూలుగా కష్టపడట్లేదండి. అండ్ డైలీ తన షెడ్యూల్ అసలు చాలా రిస్కీ స్టంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మెయిన్ గా ఇంట్రొడక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ వాళ్ళు కొంతమంది టెక్నీషియన్స్ పర్యవేక్షణలో ఈ సీన్స్ అయితే రూపొందిస్తున్నారంట. మరి దీనికోసం అల్లు అర్జున్ గారు చాలా కష్టపడుతున్నారు అండ్ ఇందులో చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎలా ఉంటుంది ఫిలిం అనేది మాత్రం టోటల్ గా మనం ఇంకా అప్డేట్స్ తెలుసుకోవడానికి కొంచెం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ సినిమాలో తెలుసు కదా ఆల్రెడీ దీపికా పదుకొన్ అండ్ అలాగే మృణాల్ ఠాకూర్ అలాగే జాన్వీ కపూర్ ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ఈ రాక మూవీ కూడా అలానే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వాలను కల్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయంలో తుడా పరిధిలో 3,000 కోట్ల రూపాయల విలువైన పనులను వర్చువల్ గా ప్రారంభించడంతో పాటు ఆర్టీజీఎస్పై సమీక్షిస్తారని కార్యాలయ అధికారులు తెలిపారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అభివృద్ది చెందుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలను అందించే ప్రతిభ సామర్థ్యం భారతీయ యువతకు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ కృష్ణా తీరంలోని పొన్నమిఘాట్ మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ 2.0 వేడుకలు నిన్నటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వి అనిత, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14వ తేదీ విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి నిన్న క్షేత్రస్థాయిలో సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, వైద్య, సమాచార శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను తమ మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే

సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

యూఆర్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం ఇప్పుడు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. 12:04 పెన్నీ క్లాక్ లో టైం చూస్తే మరి దసరా నవరాత్రుల్లో రెండవ రోజు ఈరోజు. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు కదా. మరి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో దసరా నవరాత్రులకు ఎంతో విశిష్టమైన స్థానమైతే ఉంది. మరి ఈ ఫెస్టివల్ ని శక్తి ఆరాధనకు అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటాం కదా. మరి ఒక్కో స్టేట్ లో ఒక్కోలాగా జరుగుతూ ఉంటాయి దసరా సెలబ్రేషన్స్. మరి ఈ రోజు స్పెషల్ గా మనమైతే దాండియా అలాగే గర్భా డాన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీకు తెలుసు దాండియా అండ్ గర్భా ఏ స్టేట్ కి సంబంధించినవి అంటే గుజరాత్. సో గుజరాత్ నేలపై పుట్టి నవరాత్రి వేడుకల్లోనే ప్రత్యేకంగా ప్రదర్శించే ఈ దాండియా అండ్ గర్భా నృత్యాల గురించి మెయిన్ గా మనం ఈ రోజు మాట్లాడుకుందాం. వాటి హిస్టరీ ఏంటి, సో ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్రేమికుల రోజు మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్. ప్రేమికుల రోజు ఫిల్మ్ నుంచి వినేశారు కదా. మరి గుజరాత్ నేలపై పుట్టి నవరాత్రి వేడుకల్లో వికసించిన అందమైన జానపద నృత్యం దాండియా. మెయిన్ గా దుర్గాదేవి విజయానికి ప్రతీకగా, భక్తి అలాగే ఉత్సవాల కలయికగా, వాటి ప్రతీకగా భక్తి అలాగే ఉత్సవాల ఈ నృత్యమే మెయిన్ గా తరతరాలుగా కొనసాగుతూ వస్తూ ఉందన్నమాట. సో ఈ దాండియా అనేది రెండు కర్రల ఝుంకారం, సంగీతానికి అనుగుణంగా సాగే అడుగులు, కలిసి చేసే డాన్స్, వందలాది మంది కలిసి చేసే ఈ డాన్స్ అనేవి, ఇవన్నీ ఈ దాండియా ప్రత్యేకతను మరింత స్పెషల్ గా చూపిస్తూ ఉంటాయి. మరి ఈ సాంప్రదాయ కళ నేడు భారతీయ సంస్కృతికి ఒక ఉత్సాహభరితమైన ప్రతిరూపంగా నిలిచింది అని చెప్పొచ్చు. సో మరి దాండియా హిస్టరీ గురించి కూడా కొన్ని విశేషాలు తెలుసుకోవాలి కదా. సో మెయిన్ గా నవరాత్రి టైంలోనే వేస్తారని చెప్పాను, అండ్ చాలా ఉత్సాహంగా, అసలు ఎంతో ఎనర్జెటిక్ గా చాలా మంది, కొన్ని వందలాది మంది కలిసి స్పెషల్ గా డాన్స్లు వేస్తూ ఉంటారు. అండ్ ఈ సాంగ్ లో మనం విన్న ఈ పాటలో కూడా అలాగనే హీరో హీరోయిన్స్ మధ్య సాంగ్స్ లో ఈ సాంగ్ లో మనం చూస్తాం చాలా మంది ఒక గ్యాదరింగ్ పెట్టేసుకుని చక్కగా డాన్స్ వేస్తూ ఉంటారు కదా. మరి దాండియాని దాండియా రాజ్ అని కూడా అంటారు. సో ఇది గుజరాత్ లో శతాబ్దాల నాటి జానపద సాంప్రదాయం అనమాట. అండ్ దీని మూలాలు మెయిన్ గా నవరాత్రి ఆరాధనతోనే లింక్ అయి ఉంటాయి. సో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం దాండియా గురించి. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 401.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
6: అట్టా చెప్పు మరి.
5: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
7: అలాగా? ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
5: మమ్మీ, నేను
7: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
8: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: FM 101.3.

వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. సో దాండియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో పురాణ సాంప్రదాయం ప్రకారం ఈ దాండియా డాన్స్ అనేది దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని ఎక్కువగా ఆ సెలబ్రేషన్స్ లోనే చేస్తూ ఉంటారు. దాండియా డాన్స్ అనేది అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. అండ్ ఈ చేతిలోని దాండియా కర్రలను దేవి ఆయుధాలకాగాను కూడా ప్రతీకగా భావిస్తారంట. మరి ఇక మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఈ దాండియా అలాగే కోలాటం రెండు సేమ్ గానే అనిపిస్తాయి. సో మనం ఇట్లా ఇప్పుడు ఇందాక మనం విన్నాం ద్వారకా సాంగ్, సోభద్రే నందగోపాలహరి, అలాగే మెయిన్ గా శ్రీకృష్ణుడి సాంగ్స్ కి చాలా రిలేటెడ్ గా కోలాటం కి దగ్గరగా అనిపిస్తుంది దాండియా. కానీ రెండు చూడడానికి సేమ్ డాన్స్ లాగానే ఉన్నా కూడా ప్రదర్శించే ఉద్దేశాలు మాత్రం వేరన్నమాట. ఇక కోలాటం అంటే మెయిన్ గా సౌత్ ఇండియాకి, సౌత్ ఇండియాలో మనం మెయిన్ గా ఫోక్ సాంగ్స్ కి ఎక్కువగా వేస్తూ ఉంటాం, ఇలా దేవుడి పాటలకు వేస్తూ ఉంటాం. కానీ ఈ దాండియా అనేది కంప్లీట్లీ నవరాత్రి టైంలోనే వేస్తూ ఉంటారు. సో

కేవలం గుజరాత్ స్టేట్ కి మాత్రమే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉండేది. కానీ ప్రజెంట్ డేస్ లో చూసుకుంటే గుజరాత్ తో పాటుగా చాలా రాష్ట్రాల్లో దాండియా వేడుకలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అండ్ ఈ నవరాత్రుల సందర్భంగా మన విజయవాడలో కూడా దాండియా వేడుకలు అయితే జరగబోతున్నాయి అక్టోబర్ 17th. సో ఆల్రెడీ మనం విన్నాం కదా, సో ఈ 9 డేస్ 9 అకేషనల్ ఈ 9 రోజుల మన విజయవాడలో చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు కదా. మరి అక్టోబర్ 17th అయితే మాత్రం దాండియా వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు మన విజయవాడలో. సో అదనమాట. సో ఇంకా మాట్లాడుకుందాం దాండియా రాజ్ గురించి. అండ్ ఈ విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం సాంగ్ అయితే ఊసరవెల్లి నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
2: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
3: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
2: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
3: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
2: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
3: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి, గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు, విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
6: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब

0: हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं।
1: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
2: సుప్రీం కోర్ట్ కే ద్వార్ సబ్కే లియే ఖులే హై, కోయి భీ పిటిషన్ కిసీ భీ కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక్ హై యా కోయి మాననీయ సదస్య హై కిసీ ఎలెక్టెడ్ బోడీ కా కోయి భీ హై, భారత్ కా హర్ నాగరిక్ కా ఉస్కా అధికార్ హై వో హమారే పాస్ ఆయే, హమ్ కానూన్ కీ వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కీ సమస్య హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయి కరేంగే ఔర్ జో జిస్కో బన్తా హై ఉస్కో జరూర్ ఉస్కా అధికార్ వో దేంగే.
1: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివే ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల 2వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల 2వ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మ నిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి

0: అందరికీ ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం

ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హెడ్స్ పై వింటూ చేస్తూ ఉన్నారు. నేను మీ ఆ జతే జో అండ్ బ్యూటిఫుల్ సాంగ్ సిరిజల్ సినిమా నుంచి వినేశారు కదా, 12:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో ఇక మనమైతే దాండియా రాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రెసెంట్ మనం విన్న సాంగ్ చిరుజల్లు, అండ్ ఈ శ్రీకృష్ణుడి పాటల్లో మనం ఎక్కువగా కోలాటాలు డాన్సుల గురించి బాగా చూస్తూ ఉంటాం కదా. అండ్ దాండియా రాజ్ అనేది శ్రీకృష్ణుడు అలాగే గోపికల రాస్ లీలలతో కూడా అనుసంధానిస్తారు తెలుసా. అయితే నేటి దాండియా రాజ్ అనేది ప్రధానంగా చూసుకుంటే గుజరాత్ లోని నవరాత్రి వేడుకల్లోనే స్పెషల్ గా డెవలప్ అయిందనే చెప్పాలి. అండ్ ఈ దాండియాలో ఇంకొక అట్రాక్షన్ ఏంటో తెలుసా, వాళ్ళు వేర్ చేసే కాస్ట్యూమ్స్ అనమాట. సో లేడీస్ అందరూ కూడా చోళీలు ధరిస్తారు. సో మనం చూస్తాం లెహంగాస్ ఆర్ చోళీస్ అంటూ ఉంటాం కదా, గాగ్రా చోళీస్, ఇది చాలా ఫేమస్ గుజరాత్ ట్రెడిషన్ అనమాట. సో చోళీలో మిర్రర్ వర్క్ ఇంకా స్పెషల్ అట్రాక్షన్, అండ్ జెంట్స్ అందరూ కూడా కుర్తాలు ధరిస్తారు. సో ఇది వాళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్. అండ్ వయసుతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి చక్కగా దాండియా అయితే ఆడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుజరాత్ కి చెందిన ఇంకొక స్పెషల్ డాన్స్ అంటే జానపద నృత్యం ఒకటి, గర్బా డాన్స్. మరి ఇది కూడా చాలా మెయిన్ గా గుజరాత్ లోనే నవరాత్రుల రోజుల్లోనే 9 రోజుల వేడుకల్లో ఈ గర్బా నృత్యాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో చాలా ఉత్సాహంగా ప్రదర్శిస్తారు తెలుసా. అండ్ ఇక దీని హిస్టరీ గురించి తెలుసుకోవాలి అంటే, గర్బా అంటే ఒక ఆ పదాన్ని సంస్కృతంలో గర్భ అనే పదంతో, అంటే మామూలుగా నేను పలికింది గర్భ అనేది నార్మల్ గా ఒత్తు లేకుండా, తర్వాత సంస్కృతంలో చూసుకుంటే గర్భ అనే పదంతో సంబంధం కలిగి ఉందని భావిస్తారు. మరి ఈ డాన్స్ అనేది మెయిన్ గా స్త్రీ శక్తికి అలాగే సృష్టికి మూలమైన దైవశక్తిని, జీవన చక్రాన్ని సూచిస్తుంది అని నమ్ముతారు. మరి పూర్వకాలంలో చూసుకుంటే గుజరాత్ ప్రాంతంలో మట్టి కుండలో దీపాన్ని వెలిగించి దాని చుట్టూ మహిళలందరూ కూడా వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసేవారు. సో ఈ కుండను గర్భి లేదా గర్భదీప్ అని పిలిచేవారన్నమాట. అంటే వెలిగే దీపం అనేది ఆ దైవశక్తికి, జీవానికి ప్రతీకగా భావిస్తారు. ఇక తర్వాత చూసుకుంటే ఈ ఆచారం కాస్త నవరాత్రి వేడుకల్లోనే ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. మరి ఇప్పుడు చూసుకుంటే గర్భా డాన్స్ మట్టి కుండతో పాటుగా అలంకరించిన దీపాలు, విద్యుత్ దీపాల మధ్య కూడా చాలా ఘనంగా ప్రదర్శిస్తూ ఉంటారనమాట. సో ఈ నవరాత్రి వేడుకల్లో గుజరాత్ వెళ్లిన వాళ్ళెవరైనా సరే చక్కగా దాండియాస్ అలాగే ఈ గర్భా డాన్స్ అసలు చూసి కళ్ళారా చూసి హ్యాపీ ఎంజాయ్ చేసేయచ్చు. సో మెయిన్ గా ఈ గర్భా డాన్స్ లో చూసుకుంటే చేతులు, కదలికలు, చప్పట్లు, లయబద్దమైన అడుగులకు ప్రాధాన్యమైతే ఉంటుంది. ఇక దాండియా రాస్ లో మాత్రం కళాకారులందరూ చిన్న చిన్న కర్రలను తాళానికి అనుగుణంగా ఒకదానితో ఒకటి తాకిస్తూ డాన్స్ చేస్తారు. సో అదనమాట, గుజరాత్ నేలపై వికసించిన ఈ అద్భుతమైన జానపద కళలు నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయని చెప్పాలి. ఇదన్నమాట ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్ అబౌట్ దాండియా అలాగే గర్భా డాన్స్. మరి మీకోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గద్దలకొండ గణేష్ మూవీలో మనం చూసాం ఒక పాట, ఓల్డ్ సాంగ్ ని దీంట్లో రీమిక్స్ చేసి పెట్టేశారు కదా. సో ఆ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వెళ్ళి వచ్చి గోదారమ్మ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం 2 వివిధ భారతి FM 101.3.

అరే లేదంత సీను, నే సూపర్ మ్యాన్ ని కాను. అతిగా బడాయిపోను, సింపుల్ గా బతికేస్తా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వాలను కల్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయంలో తుడా పరిధిలో 3,000 కోట్ల రూపాయల విలువైన పనులను వర్చువల్గా ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం ఆర్టీజీఎస్పై సమీక్షిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి తిరుమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ ఉదయం బంగారు తిరుచ్చిపై ఉభయ దేవేరులతో మాడవీధుల్లో ఊరేగారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెదశేష వాహన సేవ జరగనుంది. విజయవాడ కృష్ణాతీరంలోని పున్నమి ఘాట్ మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు నిన్నటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వి అనిత, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండోట్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు రోజు ఉదయం 9:30 గంటలకు విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 7 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు అదే రాత్రి 9:10 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు.

0: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
0: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
2: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

భారతీ ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు ధీర ప్రోగ్రామ్ లో ఉన్నాం. మనమైతే ఇక కుదిరితే కప్ కాఫీ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. సో జనరల్ గా లేడీస్ అందరికీ కూడా సహనం చాలా ఎక్కువ అంటూ ఉంటారు, అది చాలా ఎంతో నిజం అనేది మాత్రం తెలుస్తుంది. ఆటోమేటిక్ గా మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ నే మనల్ని అలా సహనంగా మార్చేస్తాయి కూడా కదా. చాలా మందికి ఈ సహనం అనేది అన్ని చోట్ల సక్సెస్ సాధించడానికి యూజ్ అవ్వదు, కొన్ని చోట్ల మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటే అమ్మవారిని శ్రీ బ్రహ్మచారిణి దేవిగా కూడా పూజిస్తూ ఉంటారు. మరి ఈ అమ్మవారు తపస్సుకు, సహనానికి, త్యాగానికి, అలాగే పట్టుదలకు, ఆత్మ నిగ్రహానికి ప్రతీకగా నిలుస్తారు. మరి జీవితంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు, దానికి ఎంతో ఓర్పు కావాలి, క్రమశిక్షణ కావాలి, అలాగే దృఢమైన సంకల్పం కూడా చాలా అవసరం. మరి ఈ గొప్ప లక్షణాలన్నింటినీ బ్రహ్మచారిణి దేవి మనకు బోధిస్తారన్నమాట. మరి ఒక విత్తనం మొక్కగా మారడానికి చాలా టైం పడుతుంది కదా, మరి ఒక మొక్క మహావృక్షంగా ఎదగడానికి ఎంతో ఓర్పు కావాలి, అలాగే ఒక మహిళ తన కలలను నిజం చేసుకోవడానికి కూడా సహనం, కృషి, పట్టుదల ఎంతో అవసరం. మరి మహిళలు కుటుంబ బాధ్యతలు కానివ్వండి, ఉద్యోగ ఒత్తిళ్లు కానివ్వండి, పిల్లల పెంపకం, సామాజిక అంచనాలు ఇలాంటివి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో సహనం అనేది వారికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే సమస్యలను పరిష్కారాలు కనుక్కోవడానికి సహాయపడుతుంది. అయితే ఈ సహనం అంటే అన్యాయాన్ని భరించడం అయితే కాదు, అవసరమైనప్పుడు తన హక్కుల కోసం నిలబడడం కూడా నిజమైన ధైర్యమే అని చెప్పచ్చు. సో మరిన్ని విషయాలు, అసలు సహనంతో అన్ని చోట్ల ఎలా సక్సెస్ సాధిస్తున్నారు మహిళలు, నేటి మహిళలు, దీని గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ కోరారు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ తుడా పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. తిరుమల కొండపై భక్తుల రద్దీని తగ్గించడంతో పాటు తిరుపతిలోనే భక్తులకు మెరుగైన వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఉద్యోగులకు నివాస స్థలాల అభివృద్దితో పాటు భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సమాచార కేంద్రాలు, అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరుపతి నగరంలో 242 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 9 మాస్టర్ ప్లాన్ రహదారులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడలోని జేఎన్టీలో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేసి స్థానిక పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాల వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ పెట్టుబడిదారులకు రాష్ట ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని చెప్పారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచిస్తూ
1: Every great enterprise must pass 3 tests. Did the people gain? Did the industry gain? Did the planet gain? If the answer is all 3 is yes, you have built something that lasts. The government can build ports and policies, and we'll do it faster every year. But a government cannot create a culture of invention and innovation by passing a simple resolution.
0: గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా ఏల్చూరులో 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి, అద్దంకిలో ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్టుల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించడంతో పాటు పట్టణ పరిధిలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రజలకు విద్యుత్ సరఫరా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ భవానీపురం రైతు బజార్లో తక్కువ ధరకే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు. పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటారు.

0: చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేస్తూ,
1: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ఉండొచ్చు, అత్యవసర సరుకులు ధరలు పెరుగుతున్నాయనే నేపథ్యంలో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్లు బియ్యం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 151 రైతు బజార్లో కూడా బీపీటీ సన్న రకం బియ్యం 49 రూపాయల కిలోకి 26 కేజీల బ్యాగ్లో ప్రతి ఒక్కరికి అందించే విధంగా సిద్దమయ్యాం. ఇంకా ఎక్కువగా ప్రజలు కోరుకునే వెరైటీ నెల్లూరు వెరైటీ, అది మార్కెట్లో 85 రూపాయలు పలుకుతున్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే తీసుకొచ్చాం ప్రజల కోసం. ఇది ఒక అద్భుతమైన ప్రైస్ ఇంటర్వెన్షన్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కందిపప్పు కూడా సరఫరా చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు
0: చేస్తాం. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశ పాఠశాల విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ 1968 నుంచి అమల్లో ఉన్న 10+2 విద్యా విధానానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం 2020లో కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులు తమ ఆసక్తులు సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ కోర్సులను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన నిపుణ్ భారత్ విద్యా ప్రవేశ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో నైపుణ్యాల అభివృద్దికి దోహదపడుతున్నాయి. పాఠశాల విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులకు దిశానిర్దేశం చేసిన విధానంగా జాతీయ విద్యా విధానం 2020 నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే కి దిశా మే రాష్ట్రీయ శిక్షా నీతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఇస్మే पारंपरिक ज्ञान से लेकर भविष्य की टेक्नोलॉजी तक को समान रूप से महत्व दिया गया है. प्राथमिक शिक्षा के क्षेत्र में नया पाठ्यक्रम भी तैयार किया गया है.
0: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పోసపాటి అదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, సిరిమానోత్సవం కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ తర్వాత తొలి పండుగ కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడ కొత్తపేటలోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టపత్రుల దినోత్సవంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి సూచించారు. భారత్లో అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని మంత్రి తెలియజేస్తూ,
3: 12 సంవత్సరాల క్రితం మన దేశంలో దేర్ యూస్ టు బి ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టార్టప్స్. నౌ దేర్ ఆర్ 2,50,000 స్టార్టప్స్ ఇన్ ఇండియా. దాంట్లో ఒక 125 స్టార్టప్స్ యూనికాన్స్ గా పిలుస్తారు. ఈ యూనికాన్ సిస్టమ్ 23 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలో జనరేషన్. ఇవన్నీ యూనికాన్స్ తయారు చేసిన వాళ్ళు ఎవరు తెలుసా, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువత. ఇవాళ దేశంలో ఇంత పెద్ద సంపదను సృష్టించి ప్రపంచ దేశాలకు ఇవాళ భారతదేశంలో ఉంటున్న యువత తెలివితేటలు మేధో సంపత్తిని చాటి ఇవాళ స్టార్టప్ ఎకోసిస్టమ్ ను తయారు చేసే దిశగా ఇవాళ భారతదేశం తయారైంది.
0: తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం బంగారు తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామిని బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగించారు. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం భరత్ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రుల సందర్బంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. దసరా పండుగ

సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపునున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 07249 నంబరు కలిగిన రైలు ఉదయం 9:30 విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి తిరుపతి చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో 07250 నంబరు కలిగిన రైలు రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:36 పిఎం క్లాక్ లో టైం చూస్తే ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం, మహిళలకు ప్రతి రంగంలో వర్క్ చేసే వాళ్ళకి, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సహనం ఉండాలా, అది ఉంటేనే మనం సక్సెస్ సాధిస్తామా, అసలు అన్ని చోట్ల ఎలా సక్సెస్ సాధిస్తున్నారబ్బా ఈ అమ్మాయిలు అందరూ కూడా, సో అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. నిజంగా సహనం అనేది మనం ఎదురయ్యే సిచ్యువేషన్స్ ని బట్టి వచ్చేస్తుంది ఆటోమేటిక్ అని చెప్పాను కదా. అండ్ ఇక చాలా మంది జాబ్స్ చేసేవాళ్ళు, సో ఉద్యోగ రంగంలో మహిళలందరూ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండడం, పోటీని ఎదుర్కోవడం, అలాగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, ఇలాంటి అంశాల్లో సహనం అనేది కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో విజయం సాధించిన ప్రతి మహిళ వెనుక ఎన్నో కనిపించిన ప్రయత్నాలుంటాయి, ఎదురుచూపులుంటాయి, ఎన్నో అనుభవాలు కూడా ఉంటాయి. మరి చాలా మంది ఇంకా బిజినెస్ ఉమెన్ ఉంటారు, సో వ్యాపార రంగంలో నష్టాలు రావచ్చు అండ్ లాభాలు రావచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో కష్టాలు వచ్చినాయి అంటే నష్టాలు వచ్చాయి అని చెప్పి అలా కృంగిపోకూడదు, అలాగనే లాభాలు వచ్చాయని చెప్పేసి ఇంకా అయిపోయింది, ఇంకా ఇక్కడతో అమ్మయ్య మనం సక్సెస్ చూసేసాం కదా అని చెప్పేసి అక్కడితో స్టాప్ చేయకూడదు. సో ఇంకా బెటర్ గా ముందుకు ఇంకా ఎలా రీచ్ అవ్వాలో వెయిట్ చేయాలి, చూస్తూ ఉండాలి. సో వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చినా, వినియోగదారుల నుంచి విమర్శలు ఎదురైనా, కొత్త సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి ఆ పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ ముజుందర్ షా, సో ఈవిడ బయోటెక్నాలజీ రంగంలో తన వ్యాపార ప్రయాణాన్ని అనేక సవాళ్ల మధ్య నిర్మించుకున్నారు. అయితే ఆమె ప్రయత్నం మహిళలకు పట్టుదల, నైపుణ్యం, దీర్ఘకాలిక దృక్పథం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మరి ఇలాంటి కొందరు మహిళా విజేతల గురించి కూడా మనం తెలుసుకుందాం, లైవ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు. సో తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలని ఉంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మా అన్నయ్య సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 1:44 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు, ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే మనం కొందరు మహిళా విజేతల గురించి తెలుసుకుందాం అన్నాను కదా. సో కల్పనా చావ్లా గారు, అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మూలాల స్ఫూర్తి కల్పనా చావ్లా. ఎన్నో అడ్డంకులను అధిగమించారు. అంతరిక్ష యాత్రికురాలిగా ఎదిగిన కల్పనా చావ్లా ఆమె కలలు కనడానికి మాత్రమే కాదు, వాటి కోసం నిరంతరం కృషి చేయడానికి కూడా ఎంతో మందికి స్ఫూర్తినిస్తారనే చెప్పాలి. సో అక్కడ వరకు వెళ్లగలిగారు అంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు కదా. ఎన్నో అడ్డంకులను అధిగమించి చివరికి ఆవిడ అనుకున్నది సాధించగలిగారు. నిజంగా రియల్లీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని చెప్పాలి. ఇక తర్వాత మేరీ కోమ్, ఓటమిని విజయంగా మార్చుకున్న క్రీడాకారిణి మేరీ కోమ్. కఠినమైన శిక్ష, కుటుంబ బాధ్యతలు, పోటీలు ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు మేరీ కోమ్. మరి నిజంగా ఆమె జీవితం కూడా ఒక క్రమశిక్షణ పట్టుదలకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సుధామూర్తి గారు, మరి సుధామూర్తి గారు రచయిత్రిగా, విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలలో భాగస్వామిగా ఆమె చేసిన కృషి ద్వారా సమాజానికి ఉపయోగపడే ఒక జీవితాన్ని నిర్మించుకోవచ్చు అని తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇలా ఈ మహిళల ప్రయాణాలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేర్పిస్తాయి. ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన లక్ష్యంపై స్పష్టతతో కృషి చేస్తూ ముందుకు సాగడం అనేది ఎంతో ముఖ్యం అనేది మాత్రం మనం వీళ్ళందరినీ చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటూ చేస్తున్నారు ధీర ప్రోగ్రామ్ ని అండ్ సఖియా నాతోరా. ఈ సినిమా నుంచి సాంగ్ కార్తిక్ పాడిన పాట వినేశాం కదా. ఇక మనమైతే మహిళల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు ఎలాంటి రోల్ ఎక్కడ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు అనేది. అండ్ ఇక ఫ్యామిలీలో కూడా అండి మహిళలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు కదా, తల్లిగా, కుమార్తెగా, భార్యగా, ఉద్యోగినిగా, సో ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కరోజు వాళ్ళు ఒక ఇంట్లో బిజీగా అంటే ఇంట్లో ఒక్క పని చేయకుండా కామ్గా ఉంటే ఇల్లంతా అసలు చూడ్డానికే అసలు మనం ఎవరం కూడా తట్టుకోలేము, అసలు ఒక్క పని కూడా అవ్వలేదా అయ్యో అని చెప్పేసి ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటాం నిజంగా. మరి మహిళలు అనేవాళ్లు ఇతరుల కలలకు రెక్కలు ఇవ్వడమే కాదు తన కలలకు కూడా అవకాశాన్ని, ఐ మీన్ ఆకాశాన్ని, అవకాశాన్ని వాళ్లే ఎంచుకోవాలి, తీసుకోవాలి కూడా కదా. మరి ఇప్పుడు మహిళలు విజయం సాధించడానికి జనరల్ గా ఎప్పుడూ వేగంగా పరిగెత్తాల్సిన అవసరమైతే లేదు, కానీ కొన్నిసార్లు నెమ్మదిగా నడిచినా సరే సరైన దిశలో ముందుకు సాగడమే ముఖ్యం అని మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ మెయిన్ గా సహనం గురించి, టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో సహనంతో ఎదురు చూసే మహిళ కాదు, సహనంతో తన భవిష్యత్తును నిర్మించుకునే మహిళే నిజమైన విజేత. మరి ప్రతి మహిళ తన కలలను సాకారం చేసుకోవాలని, అలాగే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రాం. మరి రోజుకు ఒక అమ్మవారి అలంకారం గురించి కూడా మాట్లాడుకుంటూ చక్కగా అమ్మవారి క్వాలిటీస్ని ఆ శక్తిని, ఆ పవర్ ని మనం కూడా గెయిన్ చేసుకోవాలి. మరి ప్రతిదీ మనం నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి సక్సెస్ఫుల్ గా. మరి ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రాం. నెక్స్ట్ ఒక సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మీరైతే వినేశారు సంక్రాంతి సినిమా నుంచి సాంగ్ కదా. అండ్ ఇక ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం సందడేస్ నటి ప్రోగ్రామ్ లో కూడా వినిపిస్తూ ఉంటాను. అలాగే నేను అడిగే క్వశ్చన్స్ కి కూడా మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే తెలుసు కదా, 8662438144 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండాలి. ఇక ఎగ్జాక్ట్లీ టైం 2:24 అయిపోయింది. ఇంకొక సాంగ్ తర్వాత నేను ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సో గెట్ రెడీ అనమాట, మీరు మొబైల్ ఫోన్స్ తీసుకుని చక్కగా నెంబర్ ని డైల్ చేసి మెసేజ్ చేయడానికి రెడీగా ఉండండి, నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: వస్తే బాండు అని అనిపించింది. ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, ఇక వెల్కమ్ టు సండే సందడి. అండ్ ఇక సందడి సందడిలో మీరు పార్టిసిపేట్ చేయాలి అని కూడా తెలుసు కదా, 8662438144 నంబర్ కి నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించేయచ్చు. అండ్ ఇక ఫస్ట్ ఇవాళ మన షోలో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో అదేంటి? అందరి ఇళ్లలోనూ ఇది ఉండాలని రూల్ ఏం లేదు, ఖచ్చితంగా ఇంటి బయటైనా ఉంటుందన్నమాట ఇది. సో అందరి ఇళ్లలో అయితే, పెద్ద పెద్ద ఇళ్లలో అయితేనే ఉంటుంది, కానీ అందరి మన మిడిల్ క్లాస్ హౌసెస్ లో అయితే ఖచ్చితంగా ఉండదు. ఇంటి బయట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఇంటి వెనక ఆర్ ఇంటి బయట, ఇంటి ముందు. సో ఇదేంటో మీకు తెలుసా? అది మన ఇంటి దగ్గరే ఉంటుంది, మనం ముందుకు వెళ్తూ ఉంటే అది వెనక్కి వెళ్తూ ఉంటుందంట. సో చాలా సింపుల్, ఏదో సింపుల్ లాజికల్ క్వశ్చన్ అనమాట. మీరు ఆన్సర్స్ పంపించగలుగుతారా లేదా చూద్దాం. మరి ఆన్సర్ తెలిస్తే నాకు తెలుసు మీకు ఎలా పంపించాలో తెలుసు కదా, 8662438144 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఇక నెక్స్ట్ మీ అందరి కోసం సాంగ్ ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. ఇక నేను మీ ఆర్జే తేజు సందేశ్ నడి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నాను కదా. సో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. మొత్తానికి కన్ఫ్యూజన్ లోనే ఆన్సర్స్ బయటకు వస్తాయండి. సో ఆన్సర్స్ కరెక్ట్ గా ఎవరైనా పంపించారా చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయరా, ఇప్పుడే ట్యూన్ చేశాను అని కూడా మెసేజ్లు కొంతమంది పంపిస్తున్నారు. ఓకే, డెఫినెట్ గా రిపీట్ చేస్తాను. పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు, బాగున్నారా అంటున్నారు. ఎస్, ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ గుడ్ ఆఫ్టర్నూన్ అని పెట్టారు మెసేజ్. కృష్ణా జిల్లా కాజా నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఇక మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, ఎలా ఉన్నారండి అంటూ. నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఇక ఆన్సర్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలా కొంతమంది దగ్గర నుంచి. షాడో అనుకుంటున్నారు చాలా మంది, గేట్ అంటున్నారు, పొగగొట్టం అంటున్నారు, ఇవేవి కాదు. సునంద గారు అనంతపురం నుంచి పంపించారు షాడో అని చెప్పేస్తూ. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, పొగగొట్టం కాదు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి, ఆకాశంలో చందమామ, అది మనం ముందుకు వెళ్తే ముందుకు వస్తున్నట్టుంది, వెనక్కి వెళ్తే వెనక్కి వస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాని మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తున్నట్టుగా ఏమి ఉండదు కదా. సో చందమామ అయితే కాదు. నెక్స్ట్ గేట్ అంటున్నారు పీలేరు నుంచి రఫీ గారు, కాదండి. జనార్దన్ గారు కానూరు సోమాల మండల్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు, డోర్ అంటున్నారా, కాదు. హాయ్ అండి, ఐఎమ్ కరుణ ఫ్రమ్ ఖమ్మం అని చెప్తూ ఒక ఆన్సర్ పెట్టారు కానీ అది కూడా కాదండి. కాంపౌండ్ వాల్ గేట్ అంటున్నారు, కాదు. ఇంకొక మెసేజ్, ఎవరంటే వీళ్ళు, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి అనమాట. ఇక చెప్పులు, నీడ ఇవేవి కాదు. నీడ అనేది మనం ఎక్కడ మనం వెంటే వస్తుంది కదా, సో మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్ళదు కదా. గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ బీవి సుబ్బారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి పెట్టాను మెసేజ్ అనమాట ఇది. అండ్ ఇంకా ఇలా వస్తూనే ఉన్నాయి మెసేజ్లు, చాలామంది నీడ గేట్ ఇలా పెడుతున్నారు. సో చెప్పాను కదా ఇవేవి కాదని. మరి ఇంకేమై ఉంటుంది ఆన్సర్ ఆలోచించండి. నేను ఇందాక చెప్పాను ఒకటి, పెద్ద పెద్ద ఇళ్లలో అయితే ఇంట్లోనే ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాను. లేదు అంటే ఇంటి బయట, లేకపోతే మన అమ్మవాళ్ళు ఇట్లా ఎండాకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా టెర్రస్ మీదకి వెళ్ళి కావాల్సిన ఎండ పెట్టుకుని వస్తూ ఉంటారు. సో ఇంకేంటి, ఇంకా క్లూ కూడా ఇచ్చేసాను. సో ఇది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే మాత్రం అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆలోచించండి ఏమై ఉంటుందో. సో వింటూ ఉండండి విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్.

0: చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియాం హమ్ సున్తే ఆయే, దేఖ్తే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
3: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2:46 PM క్లాక్ లో టైం. ఇక సందర్శన ఈ ప్రోగ్రామ్ లో మనమున్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించేశారు, ఇప్పటికైతే చూసేద్దాం. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ నీడా అయితే కాదండి ఆన్సర్. సో ఇక నెక్స్ట్ చూద్దాం, చాలా మంది వచ్చేసాయి మెసేజెస్ అయితే. మోహన కృష్ణ కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, బట్ రాంగ్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నమస్కారం అండి అంటూ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి సుధాదేవి గారు. శృతి దీపు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చీపురు అంటున్నారా? శృతి కాదు, దీపు కాదు, దిస్ ఇస్ తేజు. అండ్ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. ఇక ఆన్సర్ డాక్టర్ రామకృష్ణ గారు, సునీత గారు రాజుల నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి పంపించారు ఆన్సర్, తిరుపతి జిల్లా. రెండు ఆన్సర్స్ పంపించారు, ఒకే ఒకటైతే కరెక్టే వస్తుందండి, ఇంకొకటైతే రాంగ్. చౌడేపల్లి నుంచి మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ సారీ గౌతమ్ చౌడేపల్లి మెసేజ్ పంపించారనమాట, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, తేజు గారు ఎలా ఉన్నారు అని చెప్తూ గడప అనుకుంటున్నాను అంటున్నారా? కాదు, నెక్స్ట్. నేను బాగున్నాను అండ్ ఇక అందరికీ దసరా శుభాకాంక్షలు ముందుగానే వచ్చేసింది. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పెట్టారనమాట, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం అండ్ ముత్తజావలి గారు మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు వచ్చింది మెసేజ్ అయితే. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు. ఇక శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటూ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. రఫీ గారు మెసేజ్ పంపించారు పీలేరు నుంచి, హౌసా? హౌస్ ఎలా వస్తుంది? కాదు కాదు. రాజుల నుంచి జయన్న గారు క్వశ్చన్ వినలేదా? సరే, నేను ఆల్రెడీ ఇందాక రిపీట్ చేసేసాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి మెసేజ్ పంపించారు, సన్న కాదు. తర్వాత ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. సాయి శిరీష తిరుపతి విఎస్ ఎన్కే కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. విజయ్ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇక అశోక్ గణవరం నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. తర్వాత నాయుడుపేట నుంచి నాగమణి గారు మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ. గోడ గడియారంలో టైమా? కాదు. దేవసేన గారు మెసేజ్ పంపించారు, ఇప్పుడే ట్యూన్ చేశానండి అంటున్నారా? ఓకే మళ్ళీ అడుగుతాను. ఇక ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఎండా సుబ్బిరామిరెడ్డిపల్లె

ఎండ అంటున్నారా? సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు, కానీ ఎండ అయితే కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డ మంకయ్య గారు మెసేజ్ పంపించారు, సెకండ్ మెసేజ్ అనమాట. ఫస్ట్ డోర్ అన్నారు కానీ కాదు, సెకండ్ ఇది కూడా కాదు. నెక్స్ట్ వర్ణిక గ్రేట్ టూ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ గా పంపించారు. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, ఆ క్వశ్చన్ అర్థం కాలేదు. ఓకే నేను మళ్ళీ అడుగుతా. హాయ్ తేజు గారు, బాగున్నారా? మీ ప్రశ్నకు జవాబు అని చెప్తూ హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ మెసేజ్ పంపించారు, కానీ కాదండి. ఇక సునంద అనంతపురం నుంచి మెసేజ్ చేశారు. ఓకే ఈ లాజిక్ కూడా కరెక్టే, కరెక్ట్ గానే పెట్టారు మీరు ఆన్సర్ ని. నెక్స్ట్ మై నేమ్ ఇస్ ముబీన్ బాబా అంటూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు సీను గారు పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఊయల అనుకుంటున్నారు ఎవరంటే జమలయ్య విహాన్ అండ్ దొడ్డతేవరపాడు నుంచి మెసేజ్ పంపించారనమాట, కానీ రాంగ్ అండి. వేటపాలెం రామానగర్ దగ్గర బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవంగ గారు మెసేజ్ పంపించారు, చాలా మంది లేట్గా హాజరవ్వడం వల్ల మేము ప్రశ్న కొంచెం వెళ్ళలేకపోయామని చెప్తున్నారు. సో సెకండ్ మళ్ళీ నేను ఆల్రెడీ రిపీట్ చేసేసాను, ఎనీహో మళ్ళీ అడుగుతా. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్గా. నెక్స్ట్ మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్టా నుంచి సావిత్రి గారు మెసేజ్ పంపించారు, తుమ్మా జయలక్ష్మి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖి అండ్ గౌతమి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. తనూజ్ ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ ఏలూరు సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి శ్రీనివాసరెడ్డి గారు, ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత మురారి మహేష్ అండ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాలేదు. ఓకే దెన్ సో వచ్చిన మెసేజెస్ అయితే ఏమన్నమాట, నేను అడిగాను చాలా సింపుల్ క్వశ్చన్, మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నాను. సో చాలా మంది ఇళ్లలో ట్రెడ్మిల్స్ ఉంటాయి అండ్ అవి లేని వాళ్ళు స్టెప్స్ ఖచ్చితంగా ఉంటాయి, మెట్లు. సో మనం ముందుకు ఎక్కుతూ ఉంటే అది వెనక్కి వెళ్తూ ఉన్నట్టుగా ఉంటాయి కదా. సో అదనమాట చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ లాడర్ ఇది కూడా చెప్పచ్చు ఆన్సర్. ఇక స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఇవన్నీ కూడా అనమాట. ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ గా. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, చిన్ని గారు మెసేజ్ పంపించారు, మెట్లు అని చెప్పేస్తూ అదనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అలా అయిపోయింది, సో మెట్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను, ఇంకా చాలా సింపుల్ గా ఇది అలా అలా వెనక్కి పురాణాల్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు, మీ నాలెడ్జ్ ని టెస్ట్ చేసే క్వశ్చన్ అనమాట.

ఓకే దెన్. సో ఇంకా రెండు మెసేజ్లు వచ్చేసాయి. వెంకటేశ్వర్లు గారు ఫ్రమ్ దర్శీ కరెక్ట్ ఆన్సర్, ఇక కాదర్ వీరేష్ గారు ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే దెన్. సో ఇక ఆన్సర్ ఏంటి అనేది చెప్పేశాను, మెట్లు అని చెప్పేసి. సో ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంద్రుడు దేవేంద్రుడు ఉన్నారు కదా, సో దేవేంద్రుడి ఉద్యానవనం పేరు ఒకటి ఉంది. సో ఇంద్రుడి ఉద్యానవనం పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని. సో విన్నారు కదా, ఇంద్రుడి ఉద్యానవనం పేరు ఏంటి? 8662438144 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్లీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పనా మధుర. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14-15 తేదీల్లో విజయవాడ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పేర్కొన్నారు. నూజివీడు పట్టణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డుల వారీగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ వద్ద 67 మంది లబ్దిదారులకు 33,70,344 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పంపిణీ చేశారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 939 పేద కుటుంబాలకు 600 కోట్ల విలువైన 22.31 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు కల్పించి పట్టాలిచ్చామని మంత్రి నారాయణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. మన్యం జిల్లా శిఖబడి నుంచి జీఎంఓ వలస వరకు నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం కింద మైలవరం నియోజకవర్గంలో 16.2 కోట్ల వ్యయంతో సిమెంటు రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఏలూరులో దుకాణం తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన 2 నిందితులను 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.50 లక్షల నగదు 60,000 రూపాయల చరవాణి స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. 25 లక్షల క్యూసెక్ల వరద నీటిని తట్టుకుని నిలబడటంతో పాటు తాగు సాగు నీటిని అందిస్తూ విద్యుత్ అందిస్తూ 215 టీఎంసీల సామర్థ్యంతో చెన్నై నగరానికి కూడా నీరందిస్తున్నందుకు ఈ ఘనత సాధించిందని వరల్డ్ బుక్ ఆఫ్ సర్టిఫికెట్స్ ను సంస్థ ప్రతినిధి డాక్టర్ ఎలైజర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్నానని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ పోలీసును ఏలూరు 2 పట్టణ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుడు పలువురు బాధితుల దగ్గర ఉద్యోగాల పేరిట 26 లక్షల నగదు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లిలో నూకాలమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టువస్తాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అందజేశారు. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి పేర్కొన్నారు. దీని ఫలితంగా ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అన్నారు. బలమైన గాలులు గంటకు 30-40 గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదెలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు నాకు?
4: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
3: నాకు వేడి వేడిగా గారెలు తినాలనుంది డాడీ.
5: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
4: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
5: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
4: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
5: అయితే ఓకే.

క్లాక్ టు టైం చూస్తే సందేశనరీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అని అడిగాను కదా, చాలా చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఆన్సర్స్ పంపించేసిన వారు ఎవరెవరు. కాదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇక ఆన్సర్స్ కరెక్ట్ గానే వచ్చేసాయి మోస్ట్లీ. ఇక మీ పేర్లన్నీ కూడా చెప్పనా ఫస్ట్? ఒకవేళ ఎవరైనా రాంగ్ ఆన్సర్ చెప్తే రాంగ్ అని మాత్రం అనౌన్స్ చేస్తాను. సో మీ నేమ్స్ అన్ని కూడా చెప్పేస్తా ఫస్ట్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, తర్వాత వేటపాలెం రామానగర్ దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు, ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్, హాయ్ ఆర్జే తేజు గారు అంటూ బీవి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మార్కాపూర్ నుంచి, అనంతపురం నుంచి బాబు గారు, దేవసేన ఫ్రమ్ తిరుపతి, టీవీ సుబ్బారావు అండ్ శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా కాజా నుండి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్, టీ మోహన్ రావు గారు ఫ్రమ్ మార్కాపూర్, విజయవాడ నుంచి నందు గారు, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రాజులు నుంచి జయన్న గారు, తర్వాత పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తుజావలి గారు, నెక్స్ట్ మెసేజ్ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి, నెక్స్ట్ దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, మోహన కృష్ణ గారు కొత్త ముప్పరు ఏలూరు జిల్లా, గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా, భాస్కర్రావు గారు అండ్ రాణి గారు ఫ్రమ్ పోలవరం, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కడప కాలనీ, ఎన్జీఓ కాలనీ కడప నుంచి, సునంద గారు అనంతపురం నుంచి, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, బేతంచెర్ల గౌరీపేట నుంచి, నంద్యాల డిస్టిక్ నుంచి మురారి అండ్ మహేష్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఫ్యామిలీ అందరూ పంపించారు ఎవరెవరు. దుబాయ్ భాషా అబ్దుల్ మన్నాన్ అండ్ మొబీన్ బేగం రామల్లకోట నుంచి అనమాట వీళ్ళందరూ, థ్యాంక్ యూ. కురుమూర్తి కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఉరవగొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి కమల్ పాషా, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, నరసింహారావు గారు దేవరకట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, ఇక అనంతపురం నుంచి రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు, నెక్స్ట్ మెసేజ్ గౌతమ్ చౌడేపల్లి ఫ్రమ్ ఎక్కడ మీ ఊరు పేరు చౌడేపల్లి ఊరు పేరా ఇంటి పేరా, ఓకే దెన్ సో పేరైతే చదివేశాను. నెక్స్ట్ తిరుపతి గారు శ్రీనివాస్, సారీ తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం, ఓకే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద, జానకిరాజు, వర్ణిక గ్రేడ్ 2 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్, అనంతపూర్ నుంచి అనురాధ గారు, రాజేష్, అంబికా, ప్రేమసాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్ మహారాష్ట నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, వరకల వెంకటేశ్వర్లు ఫ్రమ్ దర్శి హైదరాబాద్ నుంచి, షణ్ముఖి, తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి, జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి దేవి గారు, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, లతా గారు ఫ్రమ్ ఉయ్యూరు, పల్లవి గారు ఫ్రమ్ పీలేరు అన్నమయ్య జిల్లా, నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబీనా, కొమరం భీం డిస్టిక్ట్ నుంచి, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, రియాజ్ గారు ఫ్రమ్ నెల్లూరు, నెక్స్ట్ మెసేజ్ అనంతపూర్ పాపంపేట నుంచి బాలరాజు గారు, అనురాధ, లిఖిత అండ్ రక్షిత, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి రొంపచెల్ల నుంచి మెసేజ్ పంపించారు, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, చిన్ని గారు, రేణుక, దీప్తి, ఆదిత్య, అనూష, కేవీ స్కూల్ ఫ్రమ్ గుంతకల్, అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుండి, ఇంద్రుడి ఉద్యానవనం పేరు ఇది అని చెప్తూ దంపూరు బలరాం రెడ్డి గారు, సుగనమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి అనమాట, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, సుబ్బారెడ్డి, శివాజీనగర్, మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ అన్నమయ్య గారు, అన్నమయ్య జిల్లా సుబ్బారెడ్డి గారు, ఓకే. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, మంగళగిరి నుంచి యశోద గారు, తర్వాత వీర కనకారావు గారు, మంగళగిరి నుంచి హుసేన్, కట్టా నుండి తుమ్మ జయలక్ష్మి గారు, విమలా గారు,
ఇక ఫైనల్ రెండు మెసేజ్లు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు.

క్వశ్చన్ రిపీట్ చేస్తారా, ఇప్పుడే వింటున్నా అంటున్నారా. ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అని అన్నాను. ఓకే, భానుముఖల నుండి మెసేజ్ మనకి సర్దార్, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. మలాంబి గారు ఫ్రమ్ కర్నూలు బాలాజీనగర్. చేంబోలు సుస్మిత సిడ్నీ నుంచి. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి. సో మనం ఏ లాజిక్లు మ్యాజిక్లు లేకుండా చక్కగా సీదా ఇట్లా క్వశ్చన్ అడిగితే వెంటనే ఆన్సర్స్ బాగా వస్తాయి కదా. ఓకే, ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అంటే టక్క టక్క కరెక్ట్గా పెట్టేశారు. మొత్తానికి ఆన్సర్ నందనవనం. సో నందనవనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇప్పుడే ఒక మెసేజ్, జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరునగిరి ప్రకాష్ అండ్ సుజాత చోటు కార్తికేయ మెసేజ్ పంపించారు. సో నందనవనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ఇవాళ సందర్శనండి ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మరి భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత, అయితే భర్త పేరేమై ఉంటుంది? గెస్ చేయండి. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత, అయితే భర్త పేరేంటి? ఆన్సర్ ఏంటో గెస్ చేసి పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్ కి వాట్సాప్ చేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లా గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సందర్శనరీ ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇక సోగ్గాడే చిన్న నాయన సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. 3:22 టైం అయిపోయింది, 3:22 PM క్లాక్ లో చూస్తే మాత్రం. నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. అండ్ చాలా మంది ఈ పాటలు ఆర్ ఈ మాటలు ఈ హడావళ్ళలో క్వశ్చన్స్ సరిగా వినపడట్లేదు అనుకుంటా మీకు. ఇంకొకసారి రిపీట్ చేయండి మేడం అని అంటున్నారు. ఓకే దెన్, సో వచ్చిన మెసేజెస్ కూడా తక్కువగానే ఉన్నాయి, మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏమై ఉంటుంది, గెస్ చేయండి. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏంటి? సో ఆన్సర్స్ తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి అని చెప్పాను. మరి చూద్దాం కరెక్ట్ గా ఎవరు మెసేజ్ పంపిస్తారో. ఇంకొక సాంగ్ తర్వాత ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, మీ మెసేజెస్ అన్ని కూడా చదువుతాను. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: తింటికి పప్ప
5: దిగిటి దిగిటి,
4: తింటికి పప్ప, తింటికి పప్ప
5: దిగిటి దిగిటి,
4: తింటికి పప్ప.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3:30 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. అయితే నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. ఈ పేర్లు వింటే లాజికల్ గా ఆలోచిస్తే వాళ్ళ హస్బెండ్స్ పేర్లు ఏంటనేది కూడా ఈజీగా, అంటే కొడుకు పేరు రాజు అయినప్పుడు ఒకవేళ కోడలు ఉంటే కోడలు పేరు ఏమై ఉంటుంది ఆలోచించవచ్చు. ఇక కూతురు పేరు సీత అంటే ఒకవేళ అల్లుడు ఉంటే ఏంటి పేరు అనేది మీకు అర్థమైపోతుంది. మరి భార్య పేరు లక్ష్మి అంటే భర్త పేరు ఏమై ఉండొచ్చు? సో ఇలా ఆలోచించి నాకు పంపిస్తారేమో అని చూస్తున్నా, మరి చూద్దాం. లేకపోతే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అని చెప్పేసి ఇంకా వెరైటీగా ఆన్సర్స్ పంపిస్తారా, ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ పెట్టారు చూసేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాముడు అంటున్నారు. కాదు, రాంగ్ ఆన్సర్. రాముడు గారు, రాముడు అని చెప్తూ కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు మెసేజ్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్. గౌస్ ఫ్రమ్ పమిడి, రాముడు హనుమంతుడు రెండు పేర్లు పెట్టారు, రెండు కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కాదండి రాంగ్ ఆన్సర్. కే నాగేంద్ర రెడ్డి గారు, కే తన్వికా రెడ్డి గారు ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా నుంచి మురారి అండ్ మహేష్, రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. రేణుకా దీప్తి ఆదిత్య అనుష కేవీ స్కూల్ ఫ్రమ్ గుంతకల్, రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్. అనంతపూర్ పాపంపేట బలరాజు నుంచి మెసేజ్, రాము గారు. అనురాధ, లిఖిత అండ్ రక్షిత. బాలరాజు, అనురాధ, లిఖిత అండ్

రక్షిత. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఆన్సర్ రాము అని పెట్టారా? కాదండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మసూమ్ బాబా గారు కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్. అనంతపురం నుంచి అనురాధ గారు, ఈ లాజిక్ కూడా ఓకే, కరెక్ట్ గానే తీసుకోవచ్చు, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అని చెప్తే ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ నేను అనుకుంటున్న ఆన్సర్ పంపించింది మాత్రం నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, సూపర్. అసలు హైదరాబాద్ నుంచి షణ్ముఖి ఆన్సర్ పంపించారు, ఆన్సర్ ఈజ్ పేరు అనుకుంటున్నానా? కాదు. బి మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి, తిరుపతి జిల్లా నుంచి మెసేజ్. సో ఇలా ఆలోచించి అందరూ కొడుకు పేరు రాజు కదా అంటే కోడలి పేరు రాణి అవుతుంది, కూతురు పేరు సీత అని చెప్పాను కదా అంటే ఒకవేళ అల్లుడు ఉంటే అల్లుడు పేరు రాముడు అవుతుంది, దెన్ భార్య పేరు లక్ష్మి అంటే భర్త పేరు విష్ణువు అవుతుంది కదా అని చెప్పి పెడుతున్నారు. నా లాజిక్ ప్రకారం అదైతే కాదండి రాంగ్ ఆన్సర్. విష్ణువు అవ్వచ్చు, మనకు తెలియదు కదా ఏం పేరు అనేది, క్లారిటీగా లేదు. మీరు గెస్ట్ చేయండి అన్నాను కదా, మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ అయితే అది కాదు. ఓకే, సో చూద్దాం ఇంకా ఆన్సర్ ఏంటనేది. రాముడు అని చెప్తూ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా, కొమరం, భీమ్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. గౌరీ గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉందమ్మా అంట. ఓకే, నేను కన్ఫ్యూజన్ క్లియర్ చేసేస్తా తర్వాత. చక్రవర్తి గారు కోలా నాగేశ్వరరావు, కోలా నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి మెసేజ్ పంపించారనమాట. చక్రవర్తినా? ఓకే, ఆన్సర్ చక్రవర్తి అంటున్నారా? కాదండి. నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, వారి ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ప్రీవియస్ క్వశ్చన్కి నందనవనం అని చెప్తూ. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు, కానీ రాంగ్ ఆన్సర్. సీతారామరాజు లేక లక్ష్మీనారాయణ అంటూ దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ పంపించేశారు, కానీ రెండు కాదు. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రొంపిచెర్ల నుంచి మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, లాజిక్ అర్థం కాలేదండి అంటున్నారా, చెప్తా. ఎస్, కరెక్ట్ ఆన్సర్తో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, సూపర్. నెక్స్ట్ మను గారు నెల్లూరు నుంచి పంపించారు, రాజు అంటున్నారు కానీ కాదు. శివ అంటున్నారు వెంకటేష్ గారు, ఆర్ వెంకటేష్ ఆర్ శివ అంటున్నారు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి, కానీ రెండు కావు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణరావు మెసేజ్ పంపించారు, శివుడు అంటున్నారు కానీ కాదండి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, తండ్రి వెంకటేష, అదే భర్త పేరు విష్ణు అంటున్నారా? కాదండి. నరసింహారావు గారు దేవరగట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాము అంటున్నారు కానీ కాదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్తో కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించేశారు, సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్ లాజిక్ ఏదో పెట్టారు కానీ ఆ కుటుంబానికి పెద్దగా పోల్చవచ్చు. దశరథ మహారాజు అంటున్నారా? కాదండి, రాముడు అని చెప్తూ వర్ణిక గ్రేట్ టూ దిల్సుక్ నగర్ హైదరాబాద్ నుంచి పెట్టారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, రాంగ్ ఆన్సర్. కర్నూలు నుంచి శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్, కాదు. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు రాంగ్ ఆన్సర్. పాపినేపాలెం నుంచి నల్లమ్మ గారు మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన లక్ష్మి, ఆన్సర్ కరెక్ట్ గా పెట్టేశారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ కాదు. డాక్టర్ రామకృష్ణ గారు, సునీత గారు ఫ్రమ్ రాజోలి. మంగళగిరి నుంచి నరసింహస్వామి అని చెప్తున్నారు, మంగళగిరి నుంచి నరసింహస్వామి మెసేజ్ పంపించారా? నారాయణ ఆర్ వెంకట్రావు అంటున్నారు, కానీ కాదండి. ఎస్, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు. ఉరవకొండ నుంచి శ్రీనివాసుడు అని చెప్తూ ఈశ్వరయ్య గారు మెసేజ్ పంపించారు, కాదు. సునంద గారు అనంతపురం నుంచి మెసేజ్ పంపించారు, కాస్త దగ్గరగా వచ్చారు ఆన్సర్ కానీ ఏం కాదు. సుధాకర్ యాదవ్ ముదనూరు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఇవాళ నా క్వశ్చన్స్ అన్ని టఫ్ గా అనిపిస్తున్నాయా? ఉషా గారు ఫ్రమ్ విజయవాడ, శ్రీనివాస్ అంటున్నారా? కాదండి. సుజాత గారు షేర్వల్లి, ఆన్సర్ వెంకటేశ్వర్ అంటున్నారు కానీ కాదు. దీపక్ నగరి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ అంటున్నారు, దీపక్ ఫ్రమ్ నగరి, కానీ రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కౌస్తుభా గారు, కాదండి, రాంగ్ ఆన్సర్. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన పద్మశ్రీ శ్యామ్ గారు మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రమ్ పమిడి, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అంటున్నారు, ఈ మూడు కాదు. ఆన్సర్ నారాయణ అంటూ ధర్మవరం నుంచి హారిక హరికృష్ణ మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి.

సో ఇంతకీ ఇంకా మెసేజ్లు ఎవరు పంపించారో చూసేద్దాం. మోహన్ గారు ఫ్రమ్ నీలగిరి గుడివాడ. మోహన్ నీలగిరి ఫ్రమ్ గుడివాడ విష్ణుమూర్తి అంటున్నారు. కాదు, కేదర్ వీరేష్ గారు రాజనమండ్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి రాంగ్ ఆన్సర్. రేణుకా దీప్తి ఆదిత్య అనుష కేవీ స్కూల్ ఫ్రమ్ గుంతకల్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా పంపించారు కరెక్ట్ గా. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హరీష్ అయ్యవారిపల్లి అనంతపురం జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. నా పేరు పూజారి ధనంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. ఇక బిజిలీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండయ్య అలాగే లక్ష్మి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ మురారి మహేష్ అని చెప్తూ మురారి మహేష్ మెసేజ్ చేశారు. ఇంద్రుడు అంటున్నారా? కాదండి, రఫీ గారు ఫ్రమ్ పీలేరు. కాదు, రాంగ్ ఆన్సర్. నల్లమ్మ పాపినేపాల నుంచి రాంగ్ ఆన్సర్. మలాంబి గారు కర్నూలు బాలాజీనగర్ నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. మను గారు ఫ్రమ్ నెల్లూరు. ఓకే, కొంచెం కరెక్ట్ ఆన్సరే పెట్టారు మీరు. ఇక కృష్ణా జిల్లా కాజనూరు టీవీ సుబ్బారావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇక దర్శన్ నుంచి వెంకటేశ్వర్లు గారు సగం ఆన్సర్ అయితే కరెక్టే. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, మాకు ఇలాంటి ప్రశ్నలే కావాలండి అంటున్నారా? లాజిక్ ప్రశ్నలే కావాలి. ఎస్, థ్యాంక్ యూ. అండ్ అదే చాలా మంది ఈజీగా అడిగితే ఇంత ఈజీనా అంటారు. ఒకవేళ లాజిక్తో ఉంటే మేడం చాలా కష్టంగా ఉంది మేడం, ఈజీగా ఇవ్వండి అంటారు. ఒకవేళ ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే క్వశ్చన్స్ అయితే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉందండి, అసలు అర్థం అవ్వట్లేదు అంటారు. సో ఏదైనా మనం అలా అనుకోకుండా ఏ క్వశ్చన్ అడిగినా రెడీగా ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలి. ఎనీహౌ, ది రెడ్డన్ గారు ఎన్జీఓ కాలనీ కడప కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇంకొకటి, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాన జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, గుణవంతుడు అంట. కాదండి. ఇక నరసింహ అంటున్నారు, గడ్డం మంకాయ్ గారు. కాదు. మంగళగిరి నుంచి యశోద గారు శ్రీహరి గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావరి గారు పంపించారు, వైభవ్ సూర్యవంశీ అంటున్నారా? ఇంత పెద్ద పేరు ఎందుకు వచ్చింది మీకు? కాదండి. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ ఆన్సర్, మహారాజు అంటున్నారు. కాదు. రేణుకా దీప్తి ఆదిత్య ఫ్రమ్ గుంతకల్ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు చిన్ని గారు కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ ధనోజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. ఇంతకీ విన్న తర్వాత ఇంత సింపుల్ ఆన్సర్ అనిపిస్తుంది, ఆన్సర్ నిజంగా క్వశ్చన్ లోనే ఉంది. సో భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏంటి అన్నాను. చాలా మంది భర్త పేరు ఏంటి అంటే ఏంటి అనేదే ఆన్సర్ అయి ఉండొచ్చు అని ఏంటి అనేది పెట్టారు, కానీ అది కూడా కాదు నేను ఇప్పుడు అడిగిన లాజిక్. సో భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరేంటి? లక్ష్మీపతి. అంతే కదా, లక్ష్మి గారి పతిని ఏ పేరుతో పిలుస్తారు? లక్ష్మీపతి అని పిలవచ్చు కదా, అదనమాట విషయం. లక్ష్మీపతి ఇస్ ద ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ కి లాజిక్ ఇదే అనమాట ఇవాళ. ఎనీహౌ, చాలా ఓపికగా అన్ని గెస్ చేసి పేర్లు చాలా మంది పేర్లు పెట్టేస్తూ వచ్చారు. రాముడు, లక్ష్మణుడు అని, భరతుడు అని, విష్ణుమూర్తి అని, శ్రీనివాసుడు అని చాలా ఓపికగా మెసేజ్ చేశారండి. సో మొత్తానికి ఆన్సర్ అయితే లక్ష్మీపతి అదనమాట. ఇక్కడతో ఈ క్వశ్చన్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను, అండ్ ఈ సాంగ్ ని మీరు గెస్ చేసి ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకు పెట్టాలి. ఓకేనా? సో పాట అయితే వినిపిస్తాను ఫస్ట్, ఆ తర్వాత ఆ పాటని ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేశారు అనేది మాత్రం మీరు విని నాకు మెసేజ్ చేయండి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఆ సాంగ్ ని జస్ట్ కొంచెమే ఒక వన్ లైన్ అలా వినిపిస్తాను అండ్ కట్ చేస్తాను. సో జాగ్రత్తగా వినేసి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేసి ఉండొచ్చు ఆ పాటకి గెస్ చేయండి, నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి.

చాలు, ఇంకొంచెం వినిపించేస్తే ఇంకా మీకు పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి జస్ట్ కొంచెం చిన్న ట్యూన్ అయితే వినిపించేశాను. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్ కి. అండ్ ఇక నేను నెక్స్ట్ ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తాను ఆ పాట అయిపోయిన తర్వాత. ఇప్పుడు నేను వినిపించిన పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది నేను మీ మెసేజెస్ అన్ని కూడా చదువుతాను అండ్ ఇప్పుడు వినిపించిన పాట మళ్ళీ వేస్తా. సో ఓకేనా, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: BFM 101.3.
1: అయ్యో పాపం అంటే సాంగ్ వినేశారు. మీరు విన్న పాట ఎవడో ఫిల్మ్ నుంచి అనమాట. మరి ఈ పాటకి పాడింది ఎవరు? రంజిత అండ్ మమత శర్మ. రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. మరి ఎవడి నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 3:48 అయిపోయింది. మనం ఉందాం సందేశం ఈ ప్రోగ్రామ్ లో. మరి ఏదైనా ఫిల్మ్స్ రిలేటెడ్ క్వశ్చన్ తగ్గితే మాత్రం టక్క టక్క మెసేజ్లు వచ్చేస్తాయి, అంతే కదా? మరి వచ్చేసాయి, ఏమాత్రం తగ్గేది లేదనుకుంటూ. సో ఫస్ట్ ఇంతకుముందు ఒక సాంగ్ అయితే వినిపించాను కదా, చిలకలూరి అంటూ వచ్చింది ఆ వాయిస్ తో. ఆ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని అడిగాను, మరి ఆన్సర్స్ పంపించండి అన్నాను. మరి చూద్దాం. హాయ్ మేడం, ఐఎమ్ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ అంటూ కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు. మంగళూరు నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా బాగానే పెట్టేస్తున్నారే. మంగళూరు నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక శ్రీగారు ఫ్రమ్ విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్. మామ ఓహో పేరు ఇలా పెట్టారా. మోహన్ గారు నీలగిరి, మోహన్ నీలగిరి ఫ్రమ్ గుడివాడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కాదరి వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్. సో ఇక అందరూ కరెక్ట్ గానే పెట్టేశారు కాబట్టి మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తాను. ఒకవేళ రాంగ్ ఎవరైనా పెడితే రాంగ్ అని చెప్తా. ఇక కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూర్, తర్వాత డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. నెక్స్ట్ గౌస్ గారు ఫ్రమ్ పమిడి. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు. ప్రీవియస్ క్వశ్చన్ కి లక్ష్మీపతి అంటూ కరెక్ట్ ఆన్సర్ తో రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు వేముల అండ్ పరశురాములు పద్మ. కనకారావు గారు ఫ్రమ్ పెడన. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మాదగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి. ఓకే కరెక్ట్ ఆన్సర్. దుర్గారావు గారు, ఎంఎస్ దుర్గారావు గారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, రాంగ్ ఆన్సర్ అండి. దేవసేన ఫ్రమ్ తిరుపతి. ఓకే కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కామత శంకర్ గారు ఫ్రమ్ రాజోలి. నేను అడిగాను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, సినిమా పేరు కాదు. ఓకే ఉమా శ్రీనివాస్ గారు ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య. ఓకే సో అందరు కరెక్ట్ గానే పెట్టారు కదా, నేమ్స్ చెప్తున్నాను. ఇంకా రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా. గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచెర్ల నుంచి రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి. తర్వాత నెక్స్ట్ మురారి గారు ఫ్రమ్ మురారి మహేష్ ఫ్రమ్ వేదంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండయ్య అండ్ లక్ష్మి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. నాసికా వేణు గారు ఫ్రమ్ దేశాయిపేట. వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం. అనంతపురం నుంచి సునంద గారు. నెక్స్ట్ మెసేజ్ వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి. రెండు ఆప్షన్స్ పెట్టారండి, నన్నే చూస్ చేసుకోమంటున్నారా? రెండు రెండిట్లో ఒకటైతే కరెక్ట్ ఆన్సరే. వేదంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, జానకిరాజు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం. డోన్ నుంచి రాజ్ గారు. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు. గౌతమ్ చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా సినిమా నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి. సినిమా పేరు గుంటూరు కారం అనుకుంటున్నాను అంటున్నారు. సినిమా పేరు అయితే రాంగ్. ఓకే మ్యూజిక్ డైరెక్టర్ అయితే కరెక్ట్గానే పెట్టారు. గుంటూరు జిల్లా దాసరి కాలనీ నుంచి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. క్రాంతికుమార్ మధుసూదన రెడ్డి పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు. నంద్యాల జిల్లా నుంచి ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు. చిలకలూరు సింధామణి అంటే ఆహా, సాంగ్ టైటిల్ కూడా పెట్టేశారా, సూపర్. ఇక కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు. తర్వాత గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఆన్సర్ పెట్టారు కరెక్ట్ గా ఎవరు, ఎక్కడ మీ పేరైతే మెన్షన్ చేయలేదు. కోళ్ళ రమణ గారా? ఓకే. ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు. నెక్స్ట్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్. వర్ణిక గ్రేడ్ 2 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి. రాజోలు నుంచి జయన్న గారు. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్. కలమంద్రపాలు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి గారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కర్నూలు సీను దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారా? రాంగ్ ఆన్సర్. ఇంకా లాస్ట్ వచ్చేసాయి మెసేజెస్ అయితే. నరసింహారావు దేవరగట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. సత్యం సినిమా సత్యమా? కాదండి. విజయవాడ నుంచి అర్జున్ మోటపర్తి, రాంగ్ ఆన్సర్. కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి, కరెక్ట్ ఆన్సర్. దోనాల బాలాజీ గారు ఫ్రం మనస్థలిపురం హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, కరెక్ట్ ఆన్సర్. చదివారు కానీ కరెక్ట్ అని చెప్పలేదు అంటారా? సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు కాబట్టి ఓన్లీ పేర్లు చదువుతూ వెళ్తున్నాను. ఒకవేళ రాంగ్ పెట్టిన వాళ్ళని మాత్రమే రాంగ్ అంటున్నాను. సో మనం టైం సేవ్ చేసుకుందాం అందుకని. ఎనీహౌ మీరు కరెక్టే పెట్టారు, ఓకేనా? సో ఇంకా లాస్ట్ మెసేజ్, ఎస్ కరెక్ట్ ఆన్సర్తో కేవి భూమిక మార్కాపురం నుంచి మెసేజ్ పంపించారు. సూపర్. సో మనకి సరైనోడు సినిమా నుంచి బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే మీరు విన్నారు ఇందాక, చిన్న ట్యూన్ అండ్ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కాంపోజిషన్ లో వచ్చిన పాట అది. అందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు ఎస్ఎస్ తమన్ అని చెప్పేసి. ఇక సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ పంపించారు ఎస్ఎస్ తమన్ అని చెప్తూ. వెంకటేశ్వర్లు గారు ఫ్రం దర్శి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ పంపించారు. అలాగే శ్రీ విష్ణు, కైలాష్ అండ్ మనోజ్ తనోజ్. ఓకే. సో ఫైనల్ గా మీ అందరి కోసం ఈ పాట అయితే వినిపిస్తున్నాను సరైనోడు సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం, స్టే ట్యూన్. ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా పంపించారు. తర్వాత జగదీష్ గారు బ్రహ్మగిరి హిల్స్ నుంచి పంపించారు. సూపర్, థ్యాంక్ యూ.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలని ఉంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్స్ట్రా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి నేతల మహాపాదయాత్ర ప్రారంభమైంది. బారాఖంబా రోడ్డు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రజాస్వామ్యం కోసం పాదయాత్ర పేరుతో విపక్షాలు ఈ యాత్రను చేపట్టాయి. శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్, టీటీడీ ఉద్యోగుల సొంతింటికల సాకారానికి నివాస లేఅవుట్ అభివృద్దికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలోని 17 కార్పొరేషన్లలో మేయర్ రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం కాకినాడ, మచిలీపట్నం బీసీ మహిళలకు, ఏలూరు, అనంతపురం, చిత్తూరు బీసీ జనరల్కు కేటాయించారు. కర్నూలు, రాజమండ్రి ఎస్సీలకు, మంగళగిరి, తాడేపల్లి ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖపట్నం మహిళలకు జనరల్ కేటాయించగా తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు అన్రిజర్వ్గా ప్రకటించారు. ఆర్థిక శాస్త్రంలో 2026 సంవత్సరానికి గాను ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఫోర్డ్లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. కృత్రిమ మీద ఏఐ సాంకేతికత అభివృద్ది చెందుతున్న కొద్దీ దానివల్ల కలిగే ముప్పులపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్పై కఠినమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు అవసరమని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్గేట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం గ్రామంలో శాశ్వత కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనం నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని ఏపీ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓలేరు గ్రామంలో పోలీసు అధికారులు, సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. శిరోరక్ష, ప్రాణరక్ష కార్యక్రమం, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. 100% సబ్సిడీతో ప్రభుత్వం చేప పిల్లల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకుని మంచి లాభాలు సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యకులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. IIIT ఢిల్లీ ఎస్బీఐ ల్యాబ్లో తాత్కాలిక ప్రతిపాదన రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో పీజీ లేదా 4 ఏళ్ల బీటెక్, బీఏ అర్హతతో పాటు కోడింగ్ నైపుణ్యాలు, అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా ఈ నెల 25 తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఫైవ్ థౌజండ్?
4: ఏంట్రా 5000?
3: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
4: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
3: అవునా, అదెలాగా?
4: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
3: హే, సూపర్ ఐడియా రా.
5: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:35 అయిపోయింది కదా. వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం మనం. మరి ఈ రోజు వివిధలో థీమ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్. సో ఏ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? ఎంఎం కీరవాణి గారు. మరి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మీ అందరి కోసం అల్లరి ప్రియుడు నుంచి వచ్చేస్తోంది సాంగ్స్. ఆ తర్వాత

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా.

0: అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదెలాగా?
0: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు? నాకు
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. 4:29 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ఎంఎం కీరవాణి గారి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి నెక్స్ట్ బాహుబలి 2, బొంబాయి ప్రియుడు, బావనచ్చాడు, సో ఈ మూవీస్ నుంచి మీకోసం వరుసగా ప్లే చేస్తాను సాంగ్స్. వింటూ ఉండండి, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటల పరవళ్ళు, సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కందిరీగా ఈ చిత్రం కోసం కార్తీక్ సుచిత్ర పాడిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు పాటల పరవళ్ళు. సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. ఈ సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడావలోకనం.

ఈ వారంలో జరిగిన వివిధ క్రీడల గురించి తెలుసుకుంటారు. ఈ సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో పాటల పరవళ్ళు కార్యక్రమంలో తరువాత గీతా గోవిందం ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన ఈ పాట వింటారు.

0: అవళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం,
0: యువజనులకై ఉత్తుంగ తరంగం,
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
2: కొంతకాలం
0: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
0: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి,
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: మీరు వింటున్నారు పాటల పరవళ్ళు. సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై. కార్యక్రమంలో తర్వాత అల వైకుంఠపురం, ఈ చిత్రం కోసం అర్మన్ మాలిక్ పాడిన ఈ పాట వింటారు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు.

0: కూడా ఇదే ప్రజావాణి.
1: ఈ సాయంత్రం 6:35 స్వరమై పలికే భక్తి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సోమవారం సందర్భంగా శివ సినీ భక్తి గీతాలు వింటారు. అదేవిధంగా ఈ రాత్రి 8 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద శేష వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ రాత్రి 8 మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. మీరు వింటున్నారు పాటల పరవళ్ళు సినిమా పాటలు. కార్యక్రమాల తరువాత RRR RRR ఈ చిత్రం కోసం రాహుల్ సిప్లీగంజ్ కాలభైరవ పాడిన ఈ పాట విందాం.

శ్రోతలకు గమనిక. ఈ రాత్రి 9:30 అలనాటి మధురాలు గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్ కార్యక్రమంలో భాగంగా లైవ్ ఫోనిన్ ప్రోగ్రాం. శ్రోతలు 0859622393 ఈ నెంబర్కి కాల్ చేసి మీకిష్టమైన అలనాటి మధురమైన పాత సినిమా పాటను కోరుకోవచ్చు. ఈరోజు రాత్రి 9:30 నుండి 10 వరకు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై కార్యక్రమంలో తరువాత ఆహా ఈ చిత్రం కోసం ఎం వాసుదేవన్, ఉన్నీకృష్ణన్, సుజాత పాడిన పాట వింటారు.

మీరింతవరకు పాటల పరవళ్ళు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడావలోకనం. ఈ వారంలో జరిగిన వివిధ క్రీడల గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటారు. ముందుగా కొన్ని విద్యా సమాచార ప్రకటనలను చూద్దాం. ఈ యొక్క విద్యా సమాచార ప్రకటన అనేది రాష్ట్రీయ మిలిటరీ కాలేజ్ ఆర్ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఆర్ఐఎంసీ డెహ్రాడూన్లో 2027 జూలై టర్మ్కు 8వ తరగతి ప్రవేశాల కోసం ఆర్ఐఎంసీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026ను నిర్వహిస్తున్నారు. మొదటి దశ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుండగా వైవోవాస్, వైద్య పరీక్ష, ధృవపత్రాల పరిశీలన,

తదితరాల ఆధారంగా మెరిట్ ఆధారిత తుది ధృవీకరణకు ఆర్ఐఎంసి బాధ్యత వహిస్తుంది. మరి అర్హులైనటువంటి 7వ తరగతి ఉత్తీర్ణత గల బాలబాలికలు అక్టోబర్ 20వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును. అర్హత విషయానికి వస్తే, ఏదైనా సరే గుర్తింపు పొందిన పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నా లేదా 7వ తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చును. ఆర్ఐఎంసిఈ 2026 ద్వారా జూలై 2027 టర్మ్లో 8వ తరగతిలో ప్రవేశం ఉంటుంది. వయోపరిమితి విషయానికొస్తే, జూలై 1, 2027 నాటికి విద్యార్థుల వయసు 12 నుండి 14 సంవత్సరాల మధ్య ఉండాలి. అనగా విద్యార్థులు జూలై 2, 2013 నుండి జనవరి 1, 2015 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు విధానం చూసినట్లయితే, దరఖాస్తును ఆన్లైన్లో మాత్రమే అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ వివరాలు నమోదు చేసి ఫోటో, జనన ధృవీకరణ పత్రం, డోమినేల్ సర్టిఫికెట్, అవసరమైతే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్స్, స్కూల్ స్టడీయింగ్ సర్టిఫికెట్స్, ఎడమచేతి బొటన వ్రేలి ముద్ర తదితరాలను అప్లోడ్ చేయాలి. అనంతరం పరీక్ష ఫీజు చెల్లించి కన్ఫర్మేషన్ ఫేజ్ జనరేట్ చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు అనేది జనరల్, డిఫెన్స్ సిబ్బంది, ఎక్స్ సర్వీస్మెన్, ఓబీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు గాను, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 750 రూపాయలుగా ఉంటుంది. పరీక్షా కేంద్రాలు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు అప్లికేషన్లో తమకు అనుకూలమైన పరీక్షా నగరాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవచ్చును. తెలంగాణకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్కు విజయవాడ, మహారాష్ట్రకు పూణే పరీక్షా నగరాలుగా జాబితాలో ఉన్నాయి. అయితే సాంకేతికత, లాజిస్టిక్ కారణాలతో అభ్యర్థి ఎంపిక చేసిన నగరానికి బదులుగా మరో నగరంలో పరీక్షా కేంద్రం కేటాయించే అవకాశం ఉంటుంది. తుది కేంద్రం వివరాలు అడ్మిట్ కార్డులో ఉంటాయి. ఎంపిక విధానం అనేది వ్రాత పరీక్ష, వైవావోస్, వైద్య పరీక్ష, తుది మెరిట్ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. అన్ని దశల్లో విడివిడిగా అర్హత అనేది సాధించటం తప్పనిసరి. బాలురకు రాష్ట్ర వారీగా, బాలికలకు జోన్ల వారీగా మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అడ్మిషన్ మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. రిజర్వేషన్ విధానం అనేది ఇందులో ఉండదు. మరి ముఖ్య తేదీలను కనుక గమనించినట్లయితే, ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ అక్టోబర్ 20వ తారీఖు, ఆన్లైన్ దరఖాస్తు సమర్పించుటకు చివరి తేదీ కూడా అక్టోబర్ 20వ తారీఖు. డిసెంబర్ 13న వ్రాత పరీక్ష జరుగుతుంది. మరి ఈ యొక్క ఆర్ఐఎంసి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు మీరు www.nta.nationaltestingagency.ac.in అనే వెబ్సైట్ని చూడగలరు. యువాణి కార్యక్రమంలో మరో విద్యా సమాచార ప్రకటన చూద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి ఎన్ఐఎన్లో బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ బిఎన్వైఎస్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించినటువంటి విద్యా సమాచార ప్రకటన ఇది. న్యూఢిల్లీలోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి పూణే 2026-27 విద్యా సంవత్సరానికి బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి అండ్

0: యోగిక్ సైన్సెస్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ కోర్సుకు మొత్తం 100 సీట్లున్నాయి. ప్రవేశ ప్రక్రియను 2 దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో యూజీ నీట్ యూజీ 2026 మెరిట్ ఆధారంగా, మిగిలిన సీట్లు ఉంటే 2 దశలో 10+2 మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. మరి ఈ కోర్సు వివరాలను కనుక చూసినట్లయితే బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్. కోర్సు వ్యవధి, కోర్సు మొత్తం కాల వ్యవధి 5 సంవత్సరాలుగా ఉంటుంది. ఇందులో 4 సంవత్సరములు అకాడమిక్ అండ్ క్లినికల్ శిక్షణతో పాటు 1 సంవత్సరం కంపల్సరీ రోటరీ రెసిడెన్షియల్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అర్హత విషయానికి వస్తే, గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 లేదా సమాన విద్యార్హతతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. నీట్ యూజీకు హాజరైన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ వయోపరిమితి అనేది డిసెంబర్ 31, 2026 నాటికి 17 సంవత్సరములు నిండి ఉండాలి. మరి ఎంపిక విధానాన్ని చూసినట్లయితే, ఫేజ్ 1లో నీట్ యూజీ 2026 స్కోర్ ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫేజ్ 2లో ఫేజ్ 1 అనంతరం మిగిలిన ఖాళీ సీట్లను 10+2లో మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 19 అక్టోబర్. నవంబర్ 12, 13 తారీఖుల్లో ఫేజ్ 1 పరీక్ష, నవంబర్ 18, 19లలో ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు nin.pune.ayush.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువాణి కార్యక్రమంలో విద్యా సమాచార ప్రకటనలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: యువాణి కార్యక్రమంలో తరువాత కొన్ని ఉద్యోగ సమాచార ప్రకటనలను చూద్దాం. ముందుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 3548 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నల్ పాపులరీ కేటగిరీస్ క్రింద గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 3548 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైనటువంటి అభ్యర్థులు నవంబర్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును. మరి ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 127 ఖాళీలు, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 2750 ఖాళీలు, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 300 ఖాళీలు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 371 ఖాళీ. మొత్తం ఖాళీల సంఖ్య 3548. ఇందులో జనరల్ అభ్యర్థులకు 1517 ఖాళీలు, ఎస్సీ అభ్యర్థులకు 553, ఎస్టీ అభ్యర్థులకు 300, ఓబీసీలకు 873, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 305 ఖాళీలు వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రీజియన్ల వారీగా ఉన్నాయి. అర్హత విషయానికొస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా దానికి సమానమైనటువంటి అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి విద్యార్హత పూర్తి చేసి ఉండాలి, అనగా తుది పరీక్ష ఫలితాల కోసం

0: ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునడానికి అర్హులు కాదు. మరి వయోపరిమితి విషయానికి వస్తే, జనవరి 1, 2027 నాటికి అభ్యర్థులు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయసులో 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, రైల్వే ఉద్యోగుల వారికి నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు ఉంటుంది. మరి వేతనం విషయానికి వస్తే, ప్రారంభ వేతనం చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కు 35,400 రూపాయలుగాను, గూడ్స్ రైల్ మేనేజర్కు 29,200, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కు 29,200, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కు 29,200 వేతనం ఉంటుంది. ఎంపిక విధానం అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. పరీక్షా విధానం అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1లో 100 ప్రశ్నలు 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ 40 మార్కులు, మ్యాథమెటిక్స్ 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2లో 120 ప్రశ్నలు 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, మ్యాథమెటిక్స్ 35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1లో సాధించినటువంటి నార్మలైజ్డ్ మార్క్స్ ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2కు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు కనుక చేసినట్లయితే అప్లికేషన్స్ తిరస్కరిస్తారు. ఎగ్జామ్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్స్, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులకు 250 రూపాయలుగాను, ఇతరులకు 500 రూపాయలుగాను ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 6 నవంబర్. ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 నవంబర్. 9వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు దరఖాస్తుల సవరణలకు అవకాశం కలదు. మరి ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 3548 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాల కొరకు మీరు www.rrbapply.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: యువాణి కార్యక్రమంలో ఇప్పుడు మరో ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. ఏపీపీఎస్సీలో 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. ఆంధ్రప్రదేశ్లోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ మరియు బీసీ సంక్షేమ శాఖల్లో 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు 29 అక్టోబర్ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును. ఇందులో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 సాంఘిక సంక్షేమ శాఖలో 41 ఖాళీలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 గిరిజన సంక్షేమ శాఖలో 23 ఖాళీలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 బీసీ తరగతుల సంక్షేమ శాఖలో 33 ఖాళీలున్నాయి. మొత్తం ఖాళీల సంఖ్య 97.

విద్యార్హత విషయానికి వస్తే, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి, అదేవిధంగా ఎడ్యుకేషన్లో డిప్లొమా కలిగి ఉండాలి. వయోపరిమితి అనేది 1 జూలై 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద 250 రూపాయలు గాను, పరీక్ష ఫీజు కింద 80 రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు, మాజీ సైనికులు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ అనేది ఆన్లైన్ వ్రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ముఖ్యమైన పట్టణాల్లో పరీక్షా కేంద్రాలుంటాయి. మరి దరఖాస్తు విధానాన్ని కనుక చూసినట్లయితే, ముందుగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు నింపాలి, అనంతరం అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫీజు చెల్లించాలి, సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 29 అక్టోబర్. మరి ఈ యొక్క ఏపీపీఎస్సీలో 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు మీరు psc.ap.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

మీరు విన్న ఈ పాట ఆవారా. ఈ చిత్రం కోసం హరిచరణ్ తన్వీ పాడినది. యువాణి కార్యక్రమాల తర్వాత క్రీడావలోకనం. ఈ వారంలో జరిగిన కొన్ని క్రీడల గురించిన విషయాలను తెలుసుకుంటారు. భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప కెప్టెన్గా పేరు తెచ్చుకున్నటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్య బాధ్యతలను విడిచిపెట్టారు. ఇటీవలే ఆసియా కప్, ఆసియా క్రీడల్లో జట్టును విజేతగా నిలిపినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ వెంటనే కెప్టెన్సీ నుండి వైదొలిగారు. హర్మన్ ప్రీత్కు ప్రత్యామ్నాయాన్ని చూడాల్సిన స్థితిలో ఆమె స్వయంగా ఈ బాధ్యతల నుండి వైదొలగటం జరిగింది. ప్రస్తుత వైస్ కెప్టెన్ స్మృతి మందానా సారథ్య బాధ్యతలను అందుకోనున్నారు. ఇటీవల గౌహటీలో జరిగినటువంటి బీసీసీఐ సమీక్షా సమావేశంలో కెప్టెన్సీ మార్పు మీద చర్చ జరిగినట్లు తెలుస్తుంది. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో జరిగినటువంటి సమావేశానికి హర్మన్, స్మృతితో పాటు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ హాజరయ్యారు. 2028లో T20 ప్రపంచకప్, ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకొని హర్మన్ స్థానంలోకి కొత్త కెప్టెన్ను తీసుకురావాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తుంది. అన్ని ఫార్మాట్లలో భారత మహిళల క్రికెట్ జట్ కెప్టెన్గా తప్పుకుంటున్నట్టు హర్మన్ తెలియజేశారు. ఇదంతా తేలికైనటువంటి నిర్ణయం కాదు. ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు, సంఘటనలు నాతో పాటు జీవితాంతం కొనసాగుతాయి. నేను నా బాధ్యతలను నిర్వహించాను, జట్టు కోసం చేయాల్సిందంతా చేశాను, భారత జట్టును నడిపించే అవకాశం దక్కినందుకు కృతజ్ఞురాలిని, ఇందుకు గర్విస్తాను కూడా. ఇప్పుడు పేజీ తిప్పాల్సిన సమయం వచ్చింది. కెప్టెన్గా నా అధ్యాయం ముగిసినా భారత క్రికెట్ పట్ల నా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆటలో కొనసాగేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సారథ్యం ముగిసింది, ప్రయాణం కొనసాగుతుంది అని హర్మన్ ప్రీత్ కౌర్ పేర్కొన్నారు. హర్మన్ ప్రీత్ 5 టెస్టులు, 51

వన్డేలు, 155 టీ ట్వంటీల్లో జట్టును నడిపించి ఆమె సారథ్యంలో గత ఏడాది భారత జట్టు ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్పును గెలుచుకొని మహిళల ప్రపంచకప్పును గెలుచుకొని సంచలనం రేపింది. ఆసియా క్రీడల్లో కూడా జట్టును వరుసగా 2 సార్లు ఛాంపియన్గా నిలిపింది హర్మన్ప్రీత్ కౌర్. హర్మన్ప్రీత్ కౌర్ స్థానంలో భారత క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా అనుకున్నట్లే ఓపెనర్ స్మృతి మందానా నియమితురాలైంది. ఈ నెలలో జింబాబ్వేలో స్వదేశంలో జరిగేటువంటి టీ ట్వంటీ వన్డే సిరీస్కు ఆమెను సారథిగా నియమించారు. టీ ట్వంటీల్లో షఫాలి వర్మ, వన్డేల్లో దీప్తి శర్మ వైస్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. 2 జట్లలోనూ హర్మన్ప్రీత్ కౌర్కు చోటు దక్కింది. రాయపూర్ వేదికగా ఈ నెల 16, 18, 20వ తేదీల్లో టీ20 సిరీస్ జరుగుతుంది. 23, 25, 28 తేదీల్లో వడోదరాలో వన్డే సిరీస్కు ఆతిథ్యం ఇస్తుంది. వెస్టిండీస్తో 5 టీ20ల సిరీస్లో భాగంగా భారత్ ఆదివారం జరిగిన 3వ మ్యాచ్లో 14 పరుగుల తేడాతో గెలిచినటువంటి శ్రేయస్ సేనా సిరీస్లో 2-1తో ఆతిథ్యంలోకి వెళ్ళింది. మొదట భారత్ 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. ఛేదనలో వెండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులే చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికైనటువంటి హర్షదీప్ సింగ్, సమన్ధీర్లు భారత విజయంలో కీలక పాత్ర వహించారు. 4వ టీ20 బుధవారం హైదరాబాద్లో జరుగుతుంది. మీదంతవరకు క్రీడావలోకనం. ఈ వారంలో జరిగిన కొన్ని క్రీడల గురించిన వివరాలను తెలుసుకున్నారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్టంలో మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికొచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. వార్తల వివరాలు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా 2,750 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ ను 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పవిత్రమైన వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య, వైద్యం, పరిశ్రమలతో క్లీన్ గ్రీన్ సిటీగా అద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
2: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సమగ్ర సౌకర్యాలు కల్పించే విధంగా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ నిర్మాణం చేస్తున్నాం. అక్కడనే

0: మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ కూడా తయారు చేస్తున్నారు. తిరుపతికి అవసరమైంది ఎక్కడికక్కడ రోడ్లన్నీ డెవలప్ చేయాలి, దానికోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున 9 మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఒక పక్క సెమీ కండక్టర్, ఒక పక్క స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ, టెక్నాలజీ రెండు కూడా కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
1: పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయులో ఈరోజు జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టానికి గడిచిన 2 ఏళ్ల కాలంలో 714 ప్రాజెక్టుల రూపంలో 22.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వీటి వల్ల 7,10,000 ఉద్యోగాలు యువతకు రానున్నాయని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సీఎస్ఆర్ ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఆలోచన పారిశ్రామికవేత్తలకు ఉండాలని, పర్యావరణ హితమైన పారిశ్రామిక అభివృద్ది అనే కోణంలోనే ముందడుగు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్టంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఈరోజు ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ జీవో నెంబర్ 252ను జారీ చేసింది. ఎస్టీలకు 1, ఎస్సీలకు 2 మేయర్ పదవులు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీలకు 5 మేయర్ పదవులను రిజర్వ్ చేసింది. జనరల్ మహిళలకు 5 మేయర్ పదవులను కేటాయించగా 4 కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్రిజర్వ్డ్గా ప్రకటించింది. అదేవిధంగా 106 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎస్టీ కేటగిరీలో మొత్తం 3 స్థానాలు కేటాయించింది. అందులో 2 జనరల్, 1 మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సీ కేటగిరీలో మొత్తం 14 స్థానాలు కేటాయించింది. వాటిలో 7 జనరల్, 7 మహిళలకు కేటాయించింది. బీసీ కేటగిరీలో మొత్తం 36 స్థానాలు కేటాయించింది. అందులో 18 జనరల్, 18 మహిళలకు కేటాయించింది. ఇక మహిళా కేటగిరీలో మొత్తం 27 చైర్పర్సన్ స్థానాలు నిర్ణయించింది. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మొత్తం 26 చైర్పర్సన్ స్థానాలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అమరావతిలోని సచివాలయంలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. వేతనాల పెంపుదలకు సంబంధించి ఏడాది గడువులోగా పీఆర్సీ నివేదికను దినేష్ కుమార్ ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి శరణ్ నవరాత్రుల ఉత్సవాల్లో భక్తుల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంశాఖ మంత్రి వంగులపూడి అనిత తెలిపారు. ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో హోంమంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా విజయవాడ మోడల్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆమె సందర్శించారు. ఈ కంట్రోల్ రూమ్ పనితీరును మంత్రికి అధికారులు వివరించారు. 30 అధునాతన డాష్ బోర్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2021 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి, దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. 2021 డిసెంబర్లో సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించారు. తొలి దశలో 76,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఈ ఏడాది జూలైలో సెమికాన్ 2.0గా కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత విస్తరించింది. దీనికోసం 127,500 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, డిస్ప్లే తయారీ, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ప్రత్యేక రసాయనాలు, పరిశోధన అభివృద్ది రంగాలను బలపరచడం వంటివి లక్ష్యాలుగా ఉన్నాయి. భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్లకు పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందర్భంలో ఇలా పేర్కొన్నారు.
2: आप जानते हैं कि सेमी कंडक्टर इकोसिस्टम का मतलब सिर्फ एक फैक्ट्री नहीं होता है. ये इकोसिस्टम मशीन बनाने वाले, डिजाइन इंजीनियर, रिसर्च इंस्टीट्यूशन, लॉजिस्टिक नेटवर्क और स्किल टेक्नीशियंस, ऐसे अनेक लेयर के से मिलकर के बनता है. सबके तालमेल से एक चिप तैयार होता है. भारत भी सेमी कंडक्टर इकोसिस्टम की पूरी वैल्यू चेन पर फोकस कर रहा है.
1: ఆంధ్రప్రదేశ్ను ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూ వేదికగా ఈరోజు నిర్వహించిన 31వ సీఐఐ ప్రాంతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన పర్యాటక పాలసీ 2024-29 పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా గత 2.5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగామని వెల్లడించారు. టీపీపీ విధానంలో

0: రాష్టానికి ప్రముఖ స్టార్ హోటళ్లు వస్తున్నాయన్నారు. కేర్వాన్ టూరిజం, హోంస్టే, భూ కేటాయింపుల కోసం నూతన పాలసీలు అమల్లోకి తీసుకువచ్చామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా P4 మోడల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సవిత సమక్షంలో డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పరస్పర ఒప్పంద పత్రాలను ఈరోజు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానుందని చెప్పారు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్టంలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి మంగళపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: గిఫ్ట్ వచ్చింది.
2: వారే, వా, లెజెండ్ బ్యాట్ ఇది.
3: దీంతో నేను ఆడతాను.
2: అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను.
1: దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది.
2: అరే యార్,
1: చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే RBI ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. RBI ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. समुद्र तटीय क्षेत्रेषु जलांतर्गत सुरक्षा संकट निवारणार्थं INS मंग्रोल इत्येषः स्वदेशी समरपोतः भारतीय नौसेनायां राष्ट्राय समर्पितः. प्रत्येक भारतीय नागरिके न्याय प्राप्तये सर्वोच्च न्यायालयस्य द्वाराणि सर्वदा अपावृतानि एव तिष्ठन्ति इति मुख्य न्यायाधीशेन सूर्यकान्तेन उद्घोषितम्. नवदेहल्याः जंतर मंतर स्थलम् अधुना विरोध प्रदर्शन स्थानम् न स्थास्यति. देहली आरक्षी अधिकारिभिः जन प्रदर्शनेभ्यः त्रीणि नूतनानि स्थानानि परिगणितानि. चिकित्सा सुविधासु मूल्य पारदर्शितां वर्धयितुं केन्द्रेण सर्वैः राज्यैः केन्द्रशासित प्रदेशैश्च रुग्णालय प्रदेशानां शुल्कानां सुस्पष्टं पट्टिका प्रदर्शनं निर्वोढुं समादिष्टम्. अपि च समष्टि अर्थशास्त्रस्य स्थिरीकरण प्रतिमानां विकासहेतुः अमेरिकी विद्वद्भ्यां रॉबर्ट ई हॉल, माइकल वुडफोर्ड वर्याभ्यां प्रतिष्ठितः अर्थशास्त्र नोबेल पुरस्कारः अलंकृतः. अथ वार्ताः विशदीकृत्य. शारदीय नवरात्रोत्सवस्य द्वितीये अहनि प्रधानमंत्री श्री नरेन्द्र मोदी देशवासिभ्यः हार्दान् शुभाशयान् व्याहृतवान्. सामाजिकान्तर्जालीयपटले स्वसन्देशं प्रसारयन् प्रधानमन्त्री प्रावोचत् यत् नवरात्रस्य द्वितीयं दिनं तपसः, त्यागस्य, दृढसंकल्पस्य च प्रतीकभूतायाः भगवत्याः ब्रह्मचारिण्याः उपासनायै समर्पितमस्ति. प्रधानमन्त्रिणा प्रार्थना विहिता यत् माता पद्मधारिणी देवी ब्रह्मचारिणी सर्वानपि जनान् शौर्येण, धैर्येण, आत्मसंयमेन च अनुगृह्णातु इति. कोचीस नगरस्थेन कोची शिपयार्ड संस्थया निर्मितस्य तृतीयस्य जलमग्न शत्रुनाशकपोतस्य INS मंग्रोल इत्यस्य अद्य मुंबय्यां नौसेनायां औपचारिकः समावेशो जातः. స్వదేశీ ప్రౌద్యోగిక్యా నిర్మితస్య అస్య సమరపూతస్య సమావేశేన తటీయ అగాధ

0: జలేషు జలాంతర్గత శత్రుణాం సంధానస్య తేషాం ప్రతీకారస్య చ నౌసేనాయాః సామర్థ్యం అభూతపూర్వం సుదృఢం భవిష్యతి. ముంబై నౌకాష్ఠానే ఆయోజితాయాః అస్యాః నౌసేనా దీక్షాయాః అధ్యక్షతాం కూర్వన్ పశ్చిమీ నౌదల్ ప్రముఖః వైస్ అడ్మిరల్ సంజయ వత్స్యాయనః అభాసత యత్ చతుస్త్రింశదధికద్విసహస్రతమం వర్షం యావత్ భారతీయ నౌసేనాయాః 60% జలయానిని 10 వర్షేభ్యః అపి నూతనాని స్థాస్యంతి. భారతస్య ముఖ్య న్యాయాధీశేన న్యాయమూర్తి సూర్యకాంతేన ప్రోక్తం యత్ సర్వోచ్చ న్యాయాలయస్య ద్వారాణి సర్వేభ్యః నాగరికేభ్యః సముద్ఘాటితాని సంతి. కస్యాపి సామాన్య నాగరికస్య వా జనప్రతినిధేః వా యాచికా సర్వదైవ స్వాగతీక్రియతే. మానవాధికారాయోగస్య 33వం స్థాపనా పర్వ సంబోధయన్ ముఖ్య న్యాయాధీశః ప్రోక్తవాన్ యత్ భారత సంవిధానం ప్రత్యేకం జనస్య గరిమాం సమతాం స్వాతంత్ర్యం న్యాయం చ పరిరక్షితుం దృఢ సంకల్పమస్తి. సహైవ హ్యః ప్రేషితస్య పత్రస్య రాత్రావేవ ఉత్తరం ప్రేషయిత్వా అసామర్థ్యస్య కారణాని చ ప్రతిపాదితాని. రాజమాతుః విజయా రాజే సింధియా వర్యాయాః జన్మ జయంత్యాం అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా తాం ప్రతి భావపూర్ణా శ్రద్ధాంజలిః సమర్పితః. ప్రధానమంత్రి అవోచత్ యత్ రాష్ట్రసేవాయాం అస్యాః త్యాగః సమర్పణం చ సర్వాన్ సదైవ ప్రేరయిష్యతి. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ రాజమాతుః ఆదర్శ విచారాః వికసిత భారతమితి సుదృఢ సంకల్పే నవ ఊర్జాయాః సంచారం కరిష్యంతి. దిల్ల్యారక్షిబలేన విరోధ ప్రదర్శనానాం ఆయోజనాయ త్రీణి నూతనాని స్థానాని నిర్ధారితాని. ఏతేషు రామలీలా మైదాన్, బుడాడి మైదాన్ చేతి తథా పూర్వ దిల్ల్యాం స్థితం సిబిడి మైదాన్ చేత్యాదిని సమ్మిళితాని సంతి. దిల్ల్యారక్షి ఆయుక్తేన అనురాగ కుమారేణ ఆదేశం ప్రసార్య సూచితం యత్ జంతర్ మంతర్ ఇతి స్థానం అధునా నిర్ధారిత ప్రదర్శన స్థలత్వేన అధిసూచితం నైవాస్తి. నాగరికాణాం విరోధ ప్రదర్శనస్య ఆయోజనస్య అధికారం సునిశ్చేతుం కేంద్రీయ గృహ మంత్రాలయేన ఉపయుక్తానాం వైకల్పిక స్థానానాం చయనాయ సమితిః నిర్మితా ఆసీత్. ప్రియాః శ్రోతారః సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: యస్యాం కస్యాంచిత్ వాదిషి స్థితాః సంతః వార్తా ప్రవాహేణ సహ అవిరతం తిష్ఠంతు. ఎక్స్ పటలే అథ థ్రెడ్స్ పటలే చ @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు.
0: దిల్లీ ప్రదూషణ విషయే సర్వోచ్చ న్యాయాలయస్య మతం. కఠోర నిషేధాజ్ఞాభ్యః జన జాగరూకతా స్వైచ్ఛిక సహయోగశ్చ అధిక ఫలప్రదౌ. ముఖ్య న్యాయాధీశ సూర్యకాంత పీఠేన ధార్మిక భావనానాం ఆదరేణ సహ సంతులిత నియంత్రణాయ అల్ప హానికర స్ఫోటకానాం చ విక్రయణాయ పరామర్శః ప్రదత్తః. అగ్రిమం వాదశ్రవణం చ అక్టోబర్ మాసస్య 15 దినాంకే భవిష్యతి. నవదెహల్యాం రాష్ట్రీయ మానవాధికారాయోగస్య 33వ స్థాపనా దివసః అద్య సోల్లాసం సమాచరితం గతః. అస్యావసరస్య విశేష సమారోహే భాషణం కూర్వన్ ఆయోగస్య అధ్యక్షః న్యాయమూర్తిః వి రామసుబ్రహ్మణ్యం వర్యః ప్రోక్తవాన్ యత్ పరివర్తనశీల కాలానుకూల మానవాధికార సంస్థాభిః స్వకార్యప్రణాళీ సుదృఢా కరణీయా యేన మానవ గరిమ్నః స్వాతంత్ర్యస్య చ రక్షణ సంకల్పః పునర్నవీకృతః భవేత్. లోకసభాయాః విపక్షనేతా రాహుల్ గాంధీ అద్య అబ్రవీత్ యత్ ముఖ్య నిర్వాచన ఆయుక్త జ్ఞానేశ్ కుమార్ విరుద్ధం ఎన్డీఏ దళైః అద్య ఉచ్చతమ న్యాయాలయే యాచికా నివేద్యతే. నవదెహల్యాం వార్తాహరాన్ సంబోధయన్ తేన ప్రోక్తం యత్ ముఖ్య న్యాయాధీశం పత్రం ప్రేషయిత్వా నిర్వాచన శుచితా విషయ ఆశంకాః చ వ్యక్తీకృతాః. షడ్వింశత్యుత్తర ద్విసహస్రతమస్య అర్థశాస్త్ర నోబెల్ పురస్కారః అమెరికీ విద్వద్భ్యాం రాబర్ట్ హాల్ మైకల్ వుడ్ఫార్డ్ వర్యాభ్యాం ప్రదానార్థం ఉద్ఘోషితః. समष्टि अर्थशास्त्रस्य प्रतिमानैः आर्थिक समृद्धयोः स्थिरीकरणाय राजकोषीय नीतिनां सुदृढीकरणे तयोः

0: योगदानं समादृतम्। केन्द्र प्रशासनेन सर्वेभ्यः राज्येभ्यः केन्द्रशासित प्रदेशेभ्यश्च चिकित्सा संस्थाभिः प्रदत्तानां सेवानां सौविध्यानां च शुल्कं प्रमुखतया प्रदर्शनं सुनिश्चेतुम् आग्रहो विहितः। केन्द्रीय स्वास्थ्य सचिवया पुण्य सलिला श्रीवास्तव इत्यनया अस्मिन् विषये सर्वेषां राज्यानां केन्द्रशासित प्रदेशानां च मुख्य सचिवेभ्यः पत्रं लिखितम्। स्वास्थ्य सेवा शुल्क निर्धारणे पारदर्शितायाः महत्वं प्रतिपादयन्ती सा उक्तवती यत् शुल्कानां स्पष्टं प्रदर्शनं रोगेभ्यः तेषां परिवारेभ्यश्च चिकित्सायाः संभावितव्ययं ज्ञातुं समुचितान् निर्णयान् स्वीकर्तुं तथा चिकित्साव्ययस्य योजनां निर्मातुं साहाय्यं करिष्यति। केन्द्रीय पर्यावरण वन जलवायु परिवर्तन मंत्री भूपेन्द्र यादव अद्य प्रोक्तवान् यत् विकसित भारतम् @2047 इति राष्ट्रिय संकल्पस्य सिद्धये आर्थिक प्रगतेः सहैव पर्यावरण सुरक्षायाः समन्वयः अत्यन्तम् आवश्यकः अस्ति। नवदेहल्यां वन सेवा अधिकारिणां मध्यावधि प्रशिक्षण समारोहम् अलंकुर्वन् मंत्री देशस्य कानन संरक्षणे वन्य प्राणी सुरक्षायां प्राकृतिक न्यासानां पालने च तेषां अनिर्वचनीयं समर्पणाभिसन्धानम् अभ्यनन्दत। भाजपा महिला मोर्चा इत्यनया अद्य नवदेहल्यां विरोध प्रदर्शनम् आयोजितम्। अनया जवाहरलाल नेहरू विश्वविद्यालये छात्राभिः सम्बद्धानां कथितानां यौन दुर्व्यवहार प्रकरणानाम् आधारेण आन्तरिक मणिपुरस्य कांग्रेस सांसदस्य डॉ अंगोमचा विमोल इत्येतस्य विरुद्धं कार्याचरणं कर्तुं याचना विहिता। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 స్వరమై పలికే శివ సినీ భక్తి గీతాలు వింటారు. 7:00 ఆహారం ఆరోగ్యం గురించిన కొన్ని వివరాలు వింటారు. 7:05 అలానే 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితులలో జొన్న సాగు ప్రాముఖ్యత మరియు సాగుకు సూచనల గురించి నంద్యాల ఆర్ఏఆర్ఎస్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ ఇషా పర్విన్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్దశేష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ రాత్రి 8:40 చిత్రమందిర్లో సినిమా పాటలు వింటారు. ఈరోజు స్నేహ పుట్టినరోజు సందర్భంగా స్నేహ నటించిన కొన్ని పాటలు వింటారు. ఈ రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో వినవచ్చు. రాత్రి 9:00 అలానే 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ రాత్రి 9:15 స్పాట్ లైట్. అదేవిధంగా ఈ రాత్రి 9:30 అలనాటి మధురాలు ఓల్డెన్ గోల్డ్ మెలోడీస్ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు మీకు ఇష్టమైన అలనాటి పాత సినిమా పాటను కోరుకోవచ్చు. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 08596 22 3393. ఫోన్ నెంబర్ మరొకసారి 0855 926 2333. ఈ రాత్రి 9:30 నుండి 10:00 వరకు. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీతం, ఆకాశవాణి విజయ

వార కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11 గంటలకు హిందీలో వార్తలు వింటారు. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం వింటారు, 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారు ఆలపించిన హనుమాన్ భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఆదర్శ రాజ్యపాలన గురించి డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 రైతుకు సందేశం పెసర సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. రేపు ఉదయం 7:00 ఆహారం ఆరోగ్యం గురించిన కొన్ని వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో కంటి శుక్లాల నివారణ చర్యలు, నేత్ర వైద్యులు డాక్టర్ ఫణీంద్రారెడ్డి గారితో పరిచయం, అనంతరం దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం మరియు విశిష్టత గురించి శ్రీ పోచంబొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. 7:45 హిట్ మీద హిట్, సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. రేపు ఉదయం 8:35 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్నశేష వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:05 మనస్సు పలికే లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం రేపు ఉదయం 9:05. రేపు ఉదయం 9:30 మహిళాభారతి శ్రీల కార్యక్రమంలో రొమ్ము క్యాన్సర్ అవగాహన దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం చక్కని జీవన విధానంలో భక్తి పాత్ర శ్రీమతి కె సుజాత గారి ప్రసంగం మొదలగు అంశాలు ఉంటాయి. ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఉదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం స్వరమై పలికే ఈరోజు సోమవారం సందర్భంగా శివ సినీ భక్తి పాటలు వింటారు. ముందుగా

మీరు విన్న ఈ పాట శ్రీమంజునాథ. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడింది. కార్యక్రమంలో తర్వాత శంకరాభరణం, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట విందాం.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా, గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 10:30 నుండి 11:00 వరకు ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

మీరు వింటున్నారు స్వరమై పలికే శివ సినీ భక్తి గీతాలు. కార్యక్రమంలో తరువాత సాగర సంగమం ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా, గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 10:30 నుండి 11:00 వరకు ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 5233316 అనే చిరునామా

0: మాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
1: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

మీరు వింటున్నారు స్వరమై పలికే శివ సినీ భక్తి గీతాలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. కార్యక్రమం తర్వాత భక్త కన్నప్ప ఈ చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన పాట వింటారు.

స్మరవయం పలికే కార్యక్రమంలో చివరిగా ఢమరుకం ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట వింటారు.

మీరింతవరకు స్వరమై పలికే శివ సినీ భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆహారం ఆరోగ్యం గురించిన కొన్ని వివరాలు వింటారు.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం ఆహారం ఆరోగ్యం గురించిన కొన్ని వివరాలు. మనిషి జీవితంలో ఆరోగ్యం ఎంతో విలువైనది. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేం కదా. మరి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం మనం తీసుకునే ఆహారమే కదా. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, ఆరోగ్యమే మహాభాగ్యమని. ఈ మాటలో ఎంత గొప్ప అర్థం ఉంది కదా. మరి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం, ఎలాంటి అలవాట్లు పాటిస్తున్నాం అనే విషయాలు కూడా చాలా ముఖ్యం. మనకు శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు. ఇవి మనం తీసుకునేటువంటి అన్నం,

రొట్టెలు, చిరుధాన్యాల ద్వారా లభిస్తాయి. శరీర కణజాలాల పెరుగుదలకు ప్రోటీన్లు అవసరం. అదేవిధంగా పప్పులు, పెసలు, శనగలు, పాలు, పెరుగు, గుడ్లు వంటి పదార్థాల ద్వారా ప్రోటీన్లు లభిస్తాయి. వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అనగా కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి వాటి కోసం ఆకుకూరలు, ఇతర కూరగాయలు, పండ్లు తీసుకోవలసి ఉంటుంది. క్రొవ్వులు కూడా శరీరానికి అవసరమే. అయితే ఆరోగ్యకరమైన క్రొవ్వులను తగిన పరిమాణంలో తీసుకోవాలి. అదేవిధంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పానీయాలు మరియు నూనెలో ఎక్కువగా వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా మంచి ఆహారం కొరకు, అదేవిధంగా మంచి ఆరోగ్యం కొరకు రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలు, పీచు పదార్థాలు మరియు వివిధ ఖనిజాలకు మంచి వనరులు. వివిధ రకాల పప్పుధాన్యాలు మనకు ప్రోటీన్లను అందిస్తాయి. వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు మన భోజనంలో తరచుగా ఉండాలి. మరి ఆరోగ్యం మనకి ఒక్కరోజులో ఏర్పడదు. మనం ప్రతిరోజు తీసుకునేటువంటి చిన్న చిన్న నిర్ణయాలే దీర్ఘకాలంలో మనకు మంచి ఫలితాలను ఇస్తాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. రుచితో పాటు పోషకాలను కూడా దృష్టిలో పెట్టుకొని మంచి ఆహారాన్ని తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. మీరింతవరకు ఆహారం, ఆరోగ్యం గురించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమాపేశంలో గోయల్ మాట్లాడుతూ నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
1: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं, कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है. आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా

2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమాపేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం సరిహద్దు

0: పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యము. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశసేవ అనే నినాదంతో అంకిత భావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHWDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో, వినూత్న ఆవిష్కరణలతో, బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్దిని, పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1: I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years up to 2047. Let's put the two numbers side by side and they realize there's no country in the world which will probably double their GDP.
0: యువత శక్తి సామర్థ్యాలపై, వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్ట్లో సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకుగాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, ధర నిర్ణయాలు

0: ఎలా తీసుకుంటాయో తెలియచేసే నమూనాలను వీరు అభివృద్ది చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే వైద్య సేవలు, సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కల్పించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్టాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగులు ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
2: ఈనాటి కార్యక్రమంలో నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు.
3: ఈనాటి వ్యవసాయ పాఠశాలలో భాగంగా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల యొక్క సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆధునిక వ్యవసాయంలో చాలా రకాలైనటువంటి క్రిమిసంహారక మందులు, తెగుళ్ల నివారణ మందులు, కలుపు మందులు ఇటువంటివి విరివిగా వాడడం వలన భూసారం తగ్గడము, అంటే భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గడము, తద్వారా భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ల యొక్క ఉధృతి పెరగడము, తద్వారా పంటలకు నష్టం జరగడము, రైతులు ఇంతకుముందు లేనటువంటి సమస్యలను కూడా ఇప్పుడు అధికంగా ఈ సమస్యలను ఎదుర్కోవడము, అంటే భూమిలో తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు బాగా పెరగడము, తద్వారా అదుపు చేయలేని పరిస్థితి రావడము, దీనివల్ల పంటలకు చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆధునిక వ్యవసాయంలో, సేంద్రియ పదార్థాలు వాడనటువంటి వ్యవసాయంలో ఈ నేల ద్వారా వ్యాప్తి చెందే యొక్క తెగుళ్ల యొక్క యాజమాన్యము చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ ఎరువులు అధికంగా వేయడము, తర్వాత బ్యాలెన్స్ లేకుండా వేయడము, అంటే సమతుల్యత దెబ్బతినడము భూమిలో, అదేవిధంగా ఒకే పంటని ఎక్కువ సంవత్సరాలు వేయడము, అంటే ప్రత్తి వేస్తే అదే భూమిలో అదే కమతంలో ప్రతి సంవత్సరం ప్రత్తే వేయడము, మిరప వేసే రైతులు మిరప వేయడము, వరి వేసే రైతులు వరియే వేయడము, పంట మార్పిడి అనేది లేకపోవడము, వీటి కారణంగా ప్రతి సంవత్సరము ఈ నేలలో ఈ తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ పెరుగుతూ వచ్చి ఒక దశకు వచ్చేసరికల్లా పంట పూర్తిగా నష్టపోయే స్థితులు కూడా ఉంటుంది. దీనికి తోడుగా మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లకి ఉధృతి కావడానికి దోహదపడుతున్నాయి. ఇకపోతే రసాయనిక ఎరువులే ఉపయోగిస్తూ ఎటువంటి సేంద్రియ ఎరువులను వాడకపోవడము, ఈ విధంగా జరగడం వలన మొక్కకు మేలు చేసే, అదేవిధంగా మొక్కకు వేరు వ్యవస్థ దగ్గర ఉండి మొక్కకు రక్షణ ఇచ్చేటువంటి సూక్ష్మజీవులు బాగా తగ్గిపోవడం వల్ల కూడా ఈ తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ బాగా ఉధృతి చెంది ఆ వేరు ద్వారా, అదేవిధంగా కాండం ద్వారా మొక్కను చేరడము, తద్వారా నష్టం చేయడము జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క తెగుళ్ల యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు వహించాలి. మామూలుగా మొక్కకు పైన కంపించేటువంటి తెగుళ్ల యాజమాన్యము కొంత సులువైన పద్ధతి, అంటే రసాయనాల ద్వారా గానీ వివిధ యాజమాన్య పద్ధతుల ద్వారా గానీ తేలిగ్గా చేయొచ్చు. అదే వేరు ద్వారా లేదా నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు అయితే కొంచెం కష్టతరమైనవి. ఎందువలన అనగా మనము చేస్తున్నటువంటి రసాయనాలు భూమిలో ఈ తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్న అంత ప్రదేశాన్ని అది మొత్తం తడవడం అనేది జరగదు. కాబట్టి ఎక్కడైనా మిగిలిపోయినటువంటి శిలీంధ్రము అది మళ్లీ అభివృద్ధి చెంది త్వరితగతిన మళ్లీ పంటను చేరడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి యొక్క సూక్ష్మజీవులు రకరకాలైన

ఉన్నటువంటి రక్షణ పొందగలిగేటువంటివి, అంటే నిద్రావస్థలో ఉండగలిగేటువంటివి, ఎక్కువ సంవత్సరాలు జీవించగలిగేటువంటి లక్షణాలు, అంటే వాటి యొక్క అంగాలను అభివృద్ది చేసుకుంటాయి. ఆ విధంగా రూపాంతరం చెందుతాయి. ఈ రూపాంతరం చెందినటువంటి సూక్ష్మజీవులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవించి మరలా ఎప్పుడైతే ఆ భూమిలో పంట వేసినప్పుడు మరలా ఆశించి నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా వేసవి సమయంలో, అంటే పంట కోత అనంతరము వేసవి సమయంలో బాగా దుక్కి చేయాలి. ఈ లోతు దుక్కి చేయడం వలన ఈ భూమి లోపల, అంటే భూమి పైపొరల్లో దాగి ఉన్నటువంటి సూక్ష్మజీవుల తెగులు కారకమైనటువంటి నిర్మాణాలు, ఏవైతే బీజాలు, ఇవి ఈ సూర్యరశ్మికి, అధిక సూర్యరశ్మికి ఇవి చనిపోతాయి, వాటి యొక్క జీవం అనేది కోల్పోతాయి. ఇది ఒక ప్రధానమైన అటువంటి అంశము. చాలా మంది రైతులు ఈ వేసవి సమయంలో దుక్కి చేయడం అనేది పాటించడం లేదు. దీనివల్ల కూడా కొన్ని పంటల్లో ఈ తెగుళ్ల ఉధృతి, అంటే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల ఉధృతి కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే ఈ సమస్య ఉందో అక్కడైనా ఆ మేరకు ఆ భూమిలో రైతులు వేసవి దుక్కి చేసినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇకపోతే అదే వేసవి సమయంలో దుక్కి చేయలేని పరిస్థితులలో పాలిథీన్ షీట్ని మనము దున్నిన తర్వాత పాలిథీన్ షీట్ని గనక కప్పి ఉంచినట్లయితే భూమి యొక్క ఉష్ణోగ్రత బాగా పెరిగి, అంటే 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ అయ్యి, అందులో దాగి ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ. ఇకపోతే విత్తనం అనేది కూడా చాలా ప్రాధాన్యతమైంది. విత్తనం ద్వారా ఈ సూక్ష్మజీవులు భూమిని చేరొచ్చు, లేదా భూమిలో ఉండి మనకి పంటని ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది కూడా చాలా ప్రాధాన్యమైనది. ఈ విత్తన శుద్ధి అనేది ఆయా పంటని బట్టి మనము విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు దాళ్వా కాలానికి శనగ పంటని వేస్తూ ఉంటారు. ఈ శనగ పంట చాలా, అంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లు చాలా ఉంటాయి ఇందులో. కాబట్టి ఈ విత్తనంలో దాగి ఉన్నటువంటి తెగుళ్లు భూమిని చేరిన తర్వాత బాగా అభివృద్ధి చెంది మొలక రాకుండా చేయడం జరుగుతుంది. ఫలితంగా భూమి వంటి పంటలో గ్యాపులు ఏర్పడతాయి, అంటే ఖాళీలు ఏర్పడతాయి. ఫలితంగా దిగుబడి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి తోడుగా పరిస్థితులు గనక అనుకూలించినట్లయితే ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెంది నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. అలాగే ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. ప్రత్యేకించి నత్రజని ఎరువు. నత్రజని ఎరువు అధికమైనప్పుడు కొన్ని రకాలైనటువంటి భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు ప్రబలుతాయి. ఉదాహరణకు వరిలో మాగుడు తెగులు, అంటే పాము పడ తెగులు, అదేవిధంగా వరిలో కాండం కుళ్ళు తెగులు, ఇటువంటివి భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు కూడా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, వరిలో ఆశించేటువంటి బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కూడా ఈ భూమిలోనూ అదేవిధంగా పంట అవశేషాల్లోనూ జీవించి ఉండి మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు, అంటే వర్షాలు బాగా పడినప్పుడు పిల్లకలకు ఆశించటము, తద్వారా మొక్క పంటకంతటికి ఆశించటము, మరలా వర్షాలు అధికమైనప్పుడు ఇంకా అధికంగా వ్యాపించటము జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి యొక్క తెగుళ్లని, అంటే విత్తన శుద్ధే కాకుండా ఈ తెగుళ్లని, ఈ కాండం కుళ్ళు తెగులు ఇటువంటి వాటిని లోతు దుక్కి చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈ బీజాలు బయటికి పడి అవి ఎండిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ భూమిలో అధిక తేమ ఉండటం వల్ల కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఫిజేరియం వడలు తెగులు, వివిధ పంటల్లో, అంటే టొమాటో గాని, మిరప గాని, ప్రత్తి గాని, ఇటువంటి వాటిల్లో ఫిజేరియం వడలు తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఇది తేమ అధికమైనప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి తగు మాత్రమే సాగునీటిని ఇచ్చుకోవాలి, అంటే అవసరం మేరకు సాగునీటిని ఇచ్చుకోవాలి. తర్వాత సాగునీటిని ఇచ్చేటువంటి పద్ధతిని కూడా మార్చుకోవాలి, అంటే మొక్కకు మాత్రమే సాగునీరు వెళ్లే లాగా, లేదా ఒక వరుసలో ఉన్నటువంటి మొక్కలకు సాగునీరు వెళ్లే విధంగా, అంటే పూర్తిగా ముంచినట్టుగా కాకుండా తగు మోతాదులో ఒక వరుసల్లో మాత్రమే లేదా మొక్కకు మాత్రమే వెళ్లే విధంగా సాగునీరు ఇచ్చుకున్నట్లయితే ఈ ఫిజేరియం వడలు తెగులు అనేది ప్రబలకుండా ఉంటుంది. తర్వాత ఈ నీరు ఇచ్చే విధానంలో కూడా అధికంగా తేమ నిలబడకుండా చూసుకోవాలి. తేలిక నేలలైతే మనకి తేలికపాటి తడులు లేదా ఒక మోస్తరు తడి ఇచ్చినా పర్వాలేదు. బరువులైన నేలలైనప్పుడు అధికంగా తేమ గనక నిలబడ్డట్టయితే ఈ ఫిజేరియం వడలు తెగులు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీటి తడుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. అదేవిధంగా కొన్ని నేల ఉష్ణోగ్రతలు పెరిగితే పెరిగేటువంటి తెగుళ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మొక్కజొన్నలో మ్యాక్రోఫోమినా ఎండు తెగులు అనేది, ఇది నేల ఉష్ణోగ్రత పెరిగితే

పెరుగుతుంది. అంటే 35 డిగ్రీల కంటే ఎక్కువ గనక ఉష్ణోగ్రత ఉన్నట్లయితే దీని ఉధృతి పెరుగుతుంది. కాబట్టి నేల ఉష్ణోగ్రతను తగ్గించాలి, అంటే తేలికపాటి సాగునీటిని ఇవ్వాలి. సాగునీటిని ఇవ్వడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత తగ్గి ఆ యొక్క తెగులు కారకమైనటువంటి శిలీంద్రం ప్రబలకుండా ఎక్కడిదక్కడే సమసిపోతుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేల ఉష్ణోగ్రతను తగ్గించడము, అలాగే తేమను తగ్గించడము కొన్ని రకాలైనటువంటి తెగుళ్లలో ఇటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఇకపోతే కొన్ని రకాలైనటువంటి జీవ శిలీంద్ర నాశనులు వాడటం కూడా ప్రధానమైనటువంటిది. ఎందువలన అనగా ఈ జీవ శిలీంద్ర నాశనులు భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లకి బాగా సమర్థవంతంగా పనిచేస్తాయి. కాకపోతే భూమిలో సేంద్రియ కర్బనం అనేది ఉండాలి. అంటే సేంద్రియ కర్బన శాతము 0.5 కంటే ఎక్కువ గనక ఉన్నట్లయితే, కర్బన శాతం బాగా ఉన్నట్లయితే ఈ మేలు చేసేటువంటి సూక్ష్మక్రిములు అంటే పంట యొక్క వేరు వ్యవస్థని అంటిపెట్టుకుని ఉండి మొక్కకు రక్షణ కల్పించేటువంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. కాబట్టే రైతు సోదరులు కనీసము ఈ సేంద్రియ ఎరువులని వివిధ రూపాల్లో ఇవ్వగలగాలి. ఎట్లా అంటే పశువుల ఎరువుల రూపంలో కానీ, లేదంటే చెక్క అంటే వేరుశనగ చెక్క, ఆముదం చెక్క, గానుగ చెక్క ఇటువంటి చెక్కతో మనం గనక ఈ ట్రైకోడెర్మా విరిడే ఇట్లాంటి వాటిని అంటే జీవ శిలీంద్ర నాశనం కలిపి గనక భూమికి అందించగలిగినట్లయితే ఈ శిలీంద్ర నాశిని బాగా అభివృద్ది చెంది తెగులు కారకమైనటువంటి శిలీంద్రాలని సమర్థవంతంగా అరికట్టగలుగుతుంది. ఇటువంటి సేంద్రియ పదార్థాలు ఉన్నప్పుడే దీని యొక్క ఫలితం మనకు కనిపిస్తుంది. సేంద్రియ పదార్థం భూమిలో లేనప్పుడు మనకి ఈ ట్రైకోడెర్మా విరిడే లేదా ట్రైకోడెర్మా ఆస్పిరిల్లం, ఇప్పుడు మనం అంటున్నటువంటి ట్రైకోడెర్మా ఆస్పిరిల్లం కలిపినా కానీ మనకి ప్రయోజనం అనేది ఎక్కువ కనిపించదు. కాబట్టి ఇటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో సేంద్రియ ఎరువులు కూడా ఈ కంపెనీ వాళ్లు అమ్ముతూ ఉన్నారు. 50 కేజీలు 25 కేజీలు బస్తాల రూపంలో సేంద్రియలు అమ్ముతున్నారు. అదేవిధంగా వానపాముల ఎరువు కూడా అమ్ముతూ ఉన్నారు. వీటిలో కలిపి కూడా ఈ యొక్క జీవ శిలీంద్ర నాశనులు వేసుకోవచ్చు. దీనితో పాటు సూడోమనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఇటువంటి జీవ శిలీంద్ర నాశనులు కూడా భూమిలో కలయదున్నట్లయితే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఉదజని కూడా చాలా ముఖ్యమైనది. అంటే కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఉదజని సూచిక బాగా తక్కువ ఉన్నప్పుడు ప్రబలుతూ ఉంటాయి. ఉదాహరణకు మనకి క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఆవాలు ఇటువంటి వంటి పంటలలో మనకి వేరు బుడిపిలనేటువంటి తెగులు వస్తుంది. ఇది ప్లాస్మోడియోఫోరా బ్రాసికి అనేటువంటి శిలీంద్రం వల్ల కలుగుతుంది. ఈ యొక్క తెగులు కారకమైనటువంటి శిలీంద్రము ఉదజని సూచిక 5.2, 5.5, 6 ఈ ప్రాంతంలో ఈ యొక్క ఎక్కువగా ప్రబలుతుంది. కాబట్టి ఇటువంటి దానికి మనం ఉదజని సూచికను పెంచగలగాలి. పెంచాలి అనంటే దానిలో లైమ్ అనేటువంటిది కలిపి ఉదజని సూచికని 7.2 ఆ విధంగా మనం గనక పెంచగలిగినట్లయితే ఈ యొక్క ఆ తెగులు ఎక్కడికక్కడే సమసిపోయి దానికి పెరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక తెగులు నివారణ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క ఈ జీవ శిలీంద్ర నాశనుల ఉపయోగంలో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. అయితే ఆయా పంటలను బట్టి వీటిని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బయో ఫెర్టిలైజర్ ల్యాబ్స్ అలాగే బయో పెస్టిసైడ్స్ ల్యాబ్స్ కూడా మనకి వచ్చున్నాయి. ద్రవ రూపంలోనూ ఘన రూపంలో కూడా ఈ జీవ శిలీంద్ర నాశనులు లభ్యమవుతున్నాయి. కాబట్టి వీటిని వినియోగించి మనకి ఈ తెగుళ్లని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఎరువులతో పాటు ఇటువంటి బయో ఫెర్టిలైజర్స్ లేదా బయో ఫెర్టిలైజర్స్ అనే వాటిని పశువుల ఎరువులో కలిపి కూడా వేసుకున్నట్లయితే మంచిది. అలాగే నేను చెప్పాను, భూమి పూర్తిగా రోగగ్రస్తమైనప్పుడు మనకి తెగులు ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అటువంటి పక్షంలో అంటే ప్రతి సంవత్సరం ఒకే పంటను వేయడం వల్ల మనకి తెగులు కారకమైనటువంటి శిలీంద్రము సంవత్సరం పెరగడం వల్ల పూర్తిగా రోగగ్రస్తమైనప్పుడు మనము పంట అవశేషాలను భూమిపైన పరిచి ఒక నిప్పు పెట్టి తగులబెట్టడం వల్ల కూడా ఈ భూమి పై పొరలో ఉన్నటువంటి తెగులు కారకమైనటువంటి శిలీంద్రాలు కానీ బ్యాక్టీరియా కానీ అవి నశింప చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కూరగాయ పంటల్లో కూడా కొన్ని బ్యాక్టీరియా ఎండు తెగుళ్లు ఉంటాయి, బ్యాక్టీరియా వేరు కుళ్ళు తెగుళ్లు ఉంటాయి. ఇవి కూడా మనకి ఎక్కువ సంఖ్యలో భూమి పై పొరల్లో ఉంటాయి, దాగి ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి అంటే అవసరాన్ని బట్టి అంటే పంట అవశేషాలను ఎప్పుడు పడితే అప్పుడు నాశనం చేయకూడదు. అక్కడ ఎక్కడైతే భూమి రోగగ్రస్తమైంది అనుకుంటారో అక్కడే ఈ పంట అవశేషాలను పరిచి చేసినట్లయితే బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాలైనటువంటి
ఈ పంటలు ఉంటాయి, అంటే పసుపు లాంటి పంటలు, వీటిలో దుంపకుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఈ దుంపకుళ్ళు రావడానికి, ప్రబలడానికి కొన్ని రకాల

క్రిములు అంటే పురుగులు కూడా ఉపయోగపడతాయి. అంటే ఈ పురుగులు ఆశించి చేసినటువంటి రంధ్రాల వలన, ఈ రంధ్రాల ద్వారా ఈ యొక్క దుంపలోకి ఈ శిలీంద్రము ప్రవేశిస్తుంది కాబట్టి అటువంటి క్రిమి సంహారక మందులు వాడి అటువంటి క్రిములను కూడా అంటే పురుగులను కూడా ఎప్పటికప్పుడు అరికట్టగలగాలి. చాలా రకాలైనటువంటి పురుగులు అంటే వేరు ద్వారా వ్యాప్తి చెందేటువంటి పురుగులు ఈ విధంగా చేస్తుంటాయి. ఉదాహరణకి అరటిలో కూడా దుంపకుళ్ళు అనేది ఫిజేరియం అనేటువంటి శిలీంద్రం వల్ల కలుగుతుంది. దుంప ఎప్పుడైతే ఈ పురుగుల ద్వారా ఇది నష్టం చేయబడిందో అటువంటి దుంపకు ఈ శిలీంద్రాలు ఆశించి ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పురుగుల నివారణ కూడా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకొరకు కూడా మనము పురుగుల నివారణ కొరకు కూడా పురుగు మందులు వాడాలి. అయితే ఇందుకొరకు కూడా అంతర్వాహికంగా పనిచేసేటువంటి పురుగు మందులను వాడినట్లయితే భూమి లోపల ఉన్నటువంటి ఈ పురుగులు కూడా నివారింపబడి తద్వారా దీని ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు కూడా నివారించబడతాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వేరుకుళ్ళు నేల ఉష్ణోగ్రతను బట్టి కూడా చెప్పాను ముందుగా చెప్పిన విధంగా. ఈ విధంగా భూమి ఉష్ణోగ్రతలను మార్చుకోవడం వల్ల కూడా మనము తెగుళ్ళని నివారించుకోవచ్చు. నేను చెప్పాను విత్తన శుద్ధి అని చెప్పి ఒక చెప్పాను. ఈ విత్తన శుద్ధిలో ఏంటంటే ముఖ్య ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకి తొలి దశలో అంటే ఒక 15-20 రోజుల వరకు కూడా ఈ తెగుళ్ల బారి నుండి అరికట్టుకోవచ్చు. ఇకపోతే పంట బాగా పెరిగిన తర్వాత నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లను అరికట్టుకోవడానికి నేలను సరిగా అంతర్కృషి చేయాలి. అంతర్కృషి చేసి ఇందులో ఉన్నటువంటి కలుపును కూడా నివారించగలగాలి. కొన్ని రకాలైనటువంటి కలుపులు ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లకి వారధిగా పనిచేస్తాయి. కాబట్టి ఈ వారధిగా పనిచేసేటువంటి కలుపును కూడా ఎప్పటికప్పుడు నివారించుకోగలగాలి. ఈ విధంగా నివారించినట్లయితే వ్యాప్తి అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఇకపోతే మొక్కల సాంద్రత అనేది కూడా, మొక్కల సాంద్రత మనము ఎక్కువగా పెట్టినా తెగులు వ్యాపించవచ్చు. కొన్ని సమయాల్లో మొక్కల సాంద్రత తగ్గినప్పుడు కూడా వ్యాపించవచ్చు. కాబట్టి మొక్కల సాంద్రత కూడా చాలా ముఖ్యమైనది. వేరుశెనగ, శనగ ఇటువంటి పంటలలో మొక్కల సాంద్రతను బట్టే మనకి ఈ తెగులు నివారణ లేదా తద్వారా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత అలాగే మొక్కల దూరము అంటే సిఫారు చేసిన దూరంలోనే ఉంటాము. వీటన్నిటి వల్ల కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ముందుగా చెప్పిన విధంగా ఈ ఆస్కోకైటా తెగులు అనేది శనగలో ఈ యొక్క సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రబలయ్యేటువంటి అవకాశం ఉంది అన్నమాట. అలాగే ఈ నత్రజని ఎరువులు చెప్పాను, నత్రజని ఎరువులు అధికమైనప్పుడు చాలా రకాలైనటువంటి తెగుళ్లు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకోసమని మనము సమతుల్యం పోకుండా ఉండడం కోసము నత్రజని అధికంగా వేయకుండా తగు మోతాదులో వేస్తూ పొటాష్ ఎరువును కూడా అందించాలి. ఈ పొటాష్ ఎరువును అందించినప్పుడు మొక్కలో ఒక విధమైనటువంటి రోగ నిరోధక శక్తి వస్తుంది. ఈ రోగ నిరోధక శక్తి పెరగడం వలన మొక్క భూమిలో తెగులు కారకమైన ఉన్నప్పటికీ కూడా తట్టుకోవడానికి నిలబడి ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పొటాష్ ఎరువును, కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు అందించడం వల్ల కూడా మొక్క దృఢంగా పెరిగి తెగుళ్ళని తట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నేల తయారీ, కలుపు నివారణ, అంతర్కృషి ఇటువంటి పనుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పనిముట్లు, వాడే పనిముట్ల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా ఎండు తెగుళ్ళు, బ్యాక్టీరియా వేరుకుళ్ళు తెగుళ్ళు ఈ పనిముట్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కొడవలి, నాగలి ఇటువంటి పనిముట్లు అంతర్కృషి కోసం గాని, కలుపు నివారణ కోసం గాని వాడేటువంటి, కోత కోసం కొరకు గాని వాడేటువంటి పనిముట్లను కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే దీని కొరకు ఫార్మాల్డిహైడ్ అనేటువంటి ద్రావణంలో వీటిని ముంచి అటు తర్వాత మంచినీటితో కడిగి శుభ్రం చేసినట్లయితే ఈ నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళని వ్యాప్తిని అరికట్టగలుగుతాము. ఇక సాగునీరు, సాగునీటి ద్వారా కూడా ఈ నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఉదాహరణకు ఈ వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, ఇది మరి పంట మీద, పంట అవశేషాల మీద, భూమిలో కూడా ఉంటుంది. నీరు, సాగునీరు గనక ఈ భూమి నుండి అంటే ఈ పొలం నుండి క్రింది పొలానికి వెళ్లినట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా కణాలు నీటి ద్వారా కూడా వెళ్లిపోతాయి. అదేవిధంగా ఈ ఫిజేరియము, రైజోక్టోనియా అలాగే మ్యాక్రోఫోమినా,
స్క్లీరోషియం ఇటువంటి శిలీంధ్రాలు కూడా ఈ సాగునీటి ద్వారా క్రింది పొలాలకు వెళ్లి అక్కడ కూడా వ్యాప్తి జరిగే చెందే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రత్యేకమైనటువంటి మురుగునీరు వ్యవస్థ కలిగి ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నది చాలా ప్రాంతంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మురుగునీరు పోయే కాలువలు లేకపోవడం.

0: తద్వారా తెగుళ్ల వ్యాప్తి జరగడము. ఇప్పుడు గోదావరి జిల్లాలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఈ సార్వకాలానికి చాలా విస్తారంగా ప్రబలిపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ సాగునీరు. అంటే సాగునీరుని కూడా ఈ తెగుళ్ల వ్యాప్తికి దోహదపడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు నీటిని బయటికి పెట్టడం, స్వచ్ఛమైన నీటిని సాగునీటిగా వాడటము, ఈ యొక్క బయటికి పెట్టినటువంటి నీటిని ప్రత్యేకమైనటువంటి మురుగునీరు కాలువల ద్వారా పంపించడము, ఇటువంటి చర్యలు చేపట్టాలి. ఇక చివరిగా రసాయనాల ద్వారా నివారణ. అంటే మనకి లక్షణాలు కనిపించిన వెంటనే, అంటే పంటలో ఒకటి లేదా రెండు మొక్కలు వడలు తెగులు లేదా ఎండినట్లు, వేరు ఎండినట్లు, ఈ యొక్క లక్షణాలను చూసి గమనించి, అంటే ఈ రైజోక్టోనియా అనేటువంటి యొక్క తెగుళ్ళు వేరుకుళ్ళు తెగుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళు అయితే వేరు యొక్క పైపొర ఎండిపోయి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దాని మీద బీజాలు కూడా కనిపిస్తాయి. దాన్ని బట్టి ఎండు తెగులుగా గుర్తించి మనము ఈ రసాయనాలను ఉపయోగించాలి. ప్రత్యేకించి ఈ రైజోక్టోనియా ఎండు తెగుళ్లకైతే మనము కార్బండాజిము లేదా కార్బండాజిము మరియు మ్యాంకోజబ్బు మిశ్రమ శిలీంద్రనాశనులు కూడా ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు కంపానియన్, సిక్సరు, సాఫ్, స్ప్రింట్ ఇటువంటి పేర్లతో లభ్యమవుతున్నాయి. వీటిని మనము నేల తడిచేలాగా పిచికారి చేసినట్లయితే ఈ రైజోక్టోనియా ఎండు తెగుళ్ళు అనే వాటిని అరికట్టుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మిరపలో ఫ్యుజేరియం వడలు తెగులు అంటాము, అలాగే టొమాటోలో ఫ్యుజేరియం వడలు తెగులు, ఇటువంటి వాటిల్లో కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లైటాక్స్ అనేటువంటిది, బ్లైమిక్స్ ఇటువంటి పేర్లతో లభ్యమయ్యేటువంటి దాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున నేల తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో రాక్సిల్, రాక్సిల్ ఈజీ ఇటువంటివి కూడా, అంటే భూమిని తడిచి ఆ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నివారణ కొరకు ఉపయోగపడేటువంటి ఉపయుక్తమైనటువంటివి వచ్చాయి. అదేవిధంగా మనకి పసుపులో అయితే దుంపకుళ్ళు తెగులు, మెటలాక్సిల్, మెటలాక్సిల్ ని 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనము నేల తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళుని ఎక్కువగా నివారించుకోవచ్చు. అలాగే నారుకుళ్ళు తెగుళ్ళు, పిథియం ఫైటోప్తరా అనేటువంటి నారుకుళ్ళు తెగుళ్ళు కూడా ఉంటాయి. వీటికి బోర్డో మిశ్రమము, కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇటువంటి వాటిని మనము భూమి తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ తాకిడి చర్య ద్వారా పనిచేసేటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్, కాపర్ హైడ్రాక్సైడ్, బోర్డో మిశ్రమము ఇటువంటి వాటిని వాడేటప్పుడు భూమి బాగా తడిచేలాగా చూసుకోవాలి. లేని పక్షంలో ఎక్కడైతే ఈ తెగులు కారకమైనది సూక్ష్మజీవులు మిగిలిపోయాయో అవి మళ్లీ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ప్రబలి మళ్లీ తెగులు ఆశించి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఈ నివారణ చర్యల్లో అంతర్కృషి చేసిన తర్వాత ఈ మందులను పిచికారి చేయడం కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమగ్రమైనటువంటి కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యము, అదేవిధంగా భూమి యాజమాన్యము, వేసవి దుక్కులు ఇటువంటివన్నీ కూడా సమగ్రంగా చేసి ఈ వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. జీవ శిలీంద్ర నాశనలు కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించి ఈ మధ్యకాలంలో మార్కెట్లో అలాగే కంపెనీ వాళ్ళు కూడా జీవ శిలీంద్ర నాశనలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి వీటిని కూడా ఉపయోగించి రైతు సోదరులు పంట మార్పిడి విధానం అనేది కూడా చాలా ప్రాధాన్యమైంది. ఎక్కడంటే ఈ మధ్యకాలంలో ఈ గత 10 సంవత్సరాల కాలంగా ఒకే పంటని ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సంవత్సరాల్లో పండించడం అనేది పరిపాటి అయిపోయింది. ఈ విధమైనటువంటి పంటల సరళి వలన కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు ప్రబలుతాయి. కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకొని, అంటే ప్రతి వేసినప్పుడు అది దీర్ఘకాలికమైంది కాబట్టి దానితో పాటు అపరాల పంటను గనక పంట మార్పిడి విధానంలో వాడుకున్నట్లయితే ప్రత్తిలో ఆశించేటువంటి తెగుళ్లని, అంటే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధాన్యపు పంటలు వేసినప్పుడు ధాన్యపు పంటల తర్వాత పప్పు ధాన్యపు పంటలను పండించి ఈ విధమైనటువంటి పంట మార్పిడి విధానం చేసినట్లయితే కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క భూమి యొక్క సేంద్రియ పదార్థాన్ని, అంటే భూమి బాగా బలమైందై ఉండాలి. అంటే దీనికి తేలిక నేలల్లో ఈ యొక్క వేరుకుళ్ళు తెగుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఇటువంటి తేలిక నేలల్లో సేంద్రియ పదార్థాన్ని అందించాలి. అంటే మనము బయట నుంచి ఆకులు ఇటువంటివి తీసుకొచ్చి పొలంలో కలయదున్ని సేంద్రియ పదార్థాన్ని పెంచడము, లేదా పచ్చి రొట్టె ఎరువులను భూమిలో కలయదున్ని మనము సేంద్రియ పదార్థాన్ని పెంచటము, ఈ విధంగా సేంద్రియ పదార్థాన్ని పెంచడం వలన చాలా రకాలైనటువంటి వేరు ద్వారా లేదా భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వేరు వేరు మార్గాల ద్వారా భూమి యొక్క సేంద్రియ కర్బనాన్ని పెంచగలిగినప్పుడు, ఆ భూమిలో ఉపయోగపడే సూక్ష్మజీవులను పెంచగలిగినప్పుడు ఈ ఎటువంటి ఈ నష్టం కూడా జరగకుండా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మనకి ఈ మిరప పంట కేవలం రసాయనాల ద్వారా అలాగే ఎరువుల ద్వారా మాత్రమే పండిస్తున్నారు. తర్వాత పంట దృఢంగా లేకపోవడం వలన, కాయ దృఢంగా లేకపోవడం వలన, కాయ కోత తర్వాత కూడా ఈ కాయకుళ్ళు తెగులు అనేది కళ్లాల్లో ఎండబెట్టిన తర్వాత కూడా కాయకుళ్ళు తెగులు వ్యాప్తి జరుగుతూ ఉంది. అంటే పైరులోనూ అంటే మొక్కలోనూ అదేవిధంగా కోసిన కాయలోనూ కూడా ఆ తట్టుకునే శక్తి అనేది లేకపోవడం వలన ఈ విధమైనటువంటి నష్టం జరుగుతూ ఉందని గుర్తించగలగాలి. రైతు సోదరులు ముందుగా 24,000 రూపాయలు క్వింటాల్ ఉన్నటువంటి మిరపకాయలు చివరికి 15,000 రూపాయలకు కూడా ఈ నాణ్యత లోపించడం వలన, తెగులు కారకమైనటువంటి నాణ్యత లోపించడం వలన ఇటువంటివి జరిగింది. అదేవిధంగా మనకి భూమి ద్వారా వ్యాప్తి చెందేవి కూడా కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఆ యొక్క ఉత్పత్తి యొక్క నాణ్యతను తగ్గిస్తాయి. కాబట్టి నాణ్యత తగ్గడం వల్ల రేటు కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రధానం అన్నిటికంటే ప్రధానమైన అంశం ఏంటంటే భూమి యొక్క స్వరూపం మారాలి, భూమి యొక్క రసాయనిక పదార్థం పెరగాలి, సేంద్రియ కర్బనం పెరగాలి. ఈ విధంగా జరిగినట్లయితే మనము పైన వాడేటువంటి సేంద్రియ ఎరువులను కాకుండా మనం రసాయనిక ఎరువులను తగ్గించుకోవచ్చు, తద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు. పైపాటుగా పిచికారీ చేసేటువంటి మందుల యొక్క ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఈ తెగుళ్ళని మనం తేలికగా అరికట్టి ఖర్చును తగ్గించుకొని నికర ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మందులు విపరీతంగా వాడడం వల్ల, అంటే రసాయనాలు క్రిమిసంహారక మందులు కానీ తెగులు కారకమైనటువంటి మందులు కానీ విపరీతంగా వాడడం వలన ఈ భూమిలో దాగి ఉన్నటువంటి తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు వాటిని తట్టుకునే శక్తిని కూడా పెంచుకుంటాయి. కాబట్టి ఈ విచక్షణ లేకుండా ఈ రసాయనాలను గనక ఉపయోగించినట్లయితే ఈ యొక్క తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు తట్టుకునే శక్తిని పెంచుకున్నప్పుడు వాటిని నివారించడం కష్టమైపోతుంది. అంటే మామూలుగానే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టడం సమస్య, ఇవి గనక మళ్లీ మందులకు తట్టుకునే శక్తిని పెంచుకుంటే మరలా వాటిని నివారించడం ఇంకా సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క మందుల విషయంలో కూడా విచక్షణతో వాడాలి. అదేవిధంగా కేవలం మందునే అనేటువంటి స్లోగన్ ని తీసిపడేసి పక్కన పెట్టి సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అని రైతులు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ మేలు చేసే సూక్ష్మజీవులు ఎప్పుడు పెరుగుతాయి అంటే మనకి ఎప్పుడైనా పశువుల ఎరువును కానీ గొర్రె ఎరువును కానీ లేదంటే కోళ్ల ఎరువును కానీ ఇటువంటి ఎరువులని, పచ్చిరొట్ట ఎరువులని, సేంద్రియ ఎరువులని ఇటువంటి వాటిని అందించినప్పుడే మనకి ఇటువంటి యొక్క పైరులో తట్టుకునే శక్తి వస్తుందని గుర్తించగలిగి కొంతమేరకైనా అంటే పశు సంపద తగ్గింది రైతుల దగ్గర, తగ్గినప్పటికీ కూడా వాటిని మనము ఈ యొక్క జీవన ఎరువులు కలిపి దాని యొక్క ఫలితాన్ని ఎక్కువగా పొంది తక్కువ జీవన ఎరువుని తక్కువ ఎరువులో కలిపి భూమికి అందించడం ద్వారా కూడా సూక్ష్మజీవులు బాగా పెరిగి అంటే మేలు చేసే సూక్ష్మజీవులు పెరిగి హానికారకమైనటువంటి సూక్ష్మజీవులని అరికడతాయి. కాబట్టి ఈ యొక్క నేలని ఆరోగ్యంగా ఉంచుకోగలిగినట్లయితే నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను కూడా మనము అరికట్టుకోగలుగుతామని రైతులు గుర్తించి సమర్థవంతంగా నివారించి వీటిని మంచి దిగుబడులు మంచి నికర ఆదాయము పొందాలని కోరుకుంటున్నారు. సో ఈ విధమైనటువంటి సమగ్ర యాజమాన్య చర్యలు పాటించి రైతు సోదరులు ఈ తెగుళ్ల నుంచి, ఈ ప్రత్యేకమైనటువంటి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకుని మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాను.
1: నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు.
2: ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వికసిత భారత్.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలు విందాం.
2: పిఎంఎఫ్ఎంఇ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్, ఇది ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్ తో రన్ అవుతున్న స్కీమ్. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ల కోసమే మనం ఈరోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. అండ్ నిర్మల్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనేది నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా గాని రాష్ట్రం గాని ఎక్కడ కూడా మనకి ఏంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి, అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ని బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కు సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేశాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, లైక్ మీరు ఆహార సంబంధిత పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధిత సేవ పరిశ్రమ అంటాం దాన్ని మనం. సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్, అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం. అందుకని మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి గ్రైండింగ్ చేసి దాన్ని ప్యాకేజ్ చేసి దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్ లోకి తీసుకొస్తాం. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్షల్లో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పొగలు వెదలు చల్లడము, లేకపోతే ఏదో మసివారిన ఇట్లా, అంటే మన అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసేదైనా కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకు వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటా ఉంటారు. 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లక్షల లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అన్నమాట. యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులంతా భరించలేరు కాబట్టి. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము పిఎంఎఫ్ఎంఇ స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా ఈఎంఐస్ కడుతూ, మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ, ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం గానీ బ్రాండింగ్ చేయడం గానీ అట్లాంటివన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిందనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ఉందన్నా గానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యంలో ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు, అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ధృవపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తామన్నమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఏముంటుంది అనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్ ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో ఈఎంఐస్ నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు కానీ లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకైనా కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటాము, ఆ లైసెన్స్లు కానీ ఉద్యమాధారం అంటే పరిశ్రమ ఎక్కడుంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తున్నారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు డిఆర్పీస్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు డిఆర్డీఏని గాని డిఆర్డీఏ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఎస్ఎస్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుంది అనమాట స్కీమ్. పిఎంఎఫ్ఎంఏ అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో కూడా చేసుకోవచ్చు. డిఆర్డీఏ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోజ్ జెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏ హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, డిఆర్డీఏకి వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా డిపిఆర్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది, మాకు డిఆర్పీస్ అవసరం లేదు, మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు ఎఫ్ఎంఈ పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత ఎలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అంటే అక్కడ సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్కి ఫార్వర్డ్ స్టేట్ లెవెల్ ఏజెన్సీకి డిఆర్పీలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్ డిస్టిక్ లెవెల్లోనే జీఎండిఏసీ అంటే జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు, జీఎండిఏసీ ఇస్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్ లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి జెన్యున్ గా ఉందా లేదా, డిపిఆర్ కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవుడే కాదా, ఇవన్నీ చూసి కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటనీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల రబ్ది పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించినవి కొటేషన్స్ పెడతా ఉంటారు, జీఎస్టీ లేనివి, లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్ గా పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటనీ లెవెల్లో వాటిని డిలీట్ చేస్తాము. అయితే డిఆర్పీకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి, కొటేషన్స్ అన్ని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు జీఎస్టీ ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా సపోజ్ ఇప్పుడు 8 లక్షల వాల్యూ ఉన్నదాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుందంటే ఇది కొంచెం వైయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటనీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తుని తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో అయ్యేదాన్ని 50-100 లక్షలు అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి మనం ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతా ఉంటాయి, అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు డిపిఆర్లో, అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు, రీజన్స్ మీకు ఐడియా ఉండదు, మళ్ళీ మీరు రీఅప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్ గా డీటెయిల్స్ ఇవ్వండి డిఆర్పీకి, డిఆర్పీ కూడా వాళ్ళు కరెక్ట్ గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర పంపిస్తారు, మేము బ్యాంక్ వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంక్ లో ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు. కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ గాని ఆర్టీజీఎస్ ద్వారా గానీ డబ్బులు ఇస్తారు, మెషినరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, డబ్బులు వెళ్తాయి కానీ మెషినరీ తీసుకోరు, ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే డిఆర్పిస్ ఫ్యూచర్ లో ఇన్స్పెక్షన్ కి వెళ్తారు, బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్ కి రావచ్చు, మెషినరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మెషినరీ గనక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళని కూడా మీరు, మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్ గానే ఉంటాయి, ఏ 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనేది నా ఉద్దేశం. అందరూ అలా ఉండరు. కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్ లో మీరు డిఆర్పికి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్స్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ అనేది స్టాగ్నేషన్ పీరియడ్ అనేది అంటాం, ఎందుకంటే 3 ఇయర్స్ సబ్సిడీ 35% రాగానే మీ ఖాతాలో జమ చేయడం జరగదు. దీనికి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇండస్ట్రీ పెట్టిన పర్పస్ ఏంటి, మీరు ఉపాధి పొందాలి, ఒక 4 ఉపాధి దొరుకుతుంది మీ వల్ల. అది ఎప్పుడు జరుగుతుంది, మీ పరిశ్రమ అనేది కంటిన్యూస్ గా మినిమం 3 ఇయర్స్ నడిచిన తర్వాత. ఈ పరిశ్రమకి సంబంధించినంత వరకు మీరు అప్లై చేసింది మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా మేము బ్యాంక్ పంపించిన తర్వాత మీకు 35% సబ్సిడీ క్లెయిమ్ అనేది బ్యాంకర్స్ పొందుపరుస్తారు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ క్లెయిమ్ అయిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లోకి వచ్చి మీకు జమ అవుతుంది, అంటే బ్యాంక్ సంబంధించిన మిర్రర్ అకౌంట్ అంటాము, దాంట్లో జమ చేస్తారు. ఆ డబ్బులు పరిశ్రమకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కరెక్ట్ గా 3 సంవత్సరాలు రీపేమెంట్ ఈఎంఐ చక్కగా కట్టుకుని ఆ రీపేమెంట్ అంతా కూడా బ్యాంకర్స్ కి టైం కట్టి మీ సిబిల్ స్కోర్ బాగా ఉండి మీరు అన్ని విధాలుగా లబ్ధి పొందితే అప్పుడు మా బ్యాంకరు డిఆర్పీలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది, బాగా నడుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్ మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్ లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్ లోకి. ఇది మొత్తం మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది, 35% ఆర్ 10 లాక్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ 1 crore rupees పెట్టుకున్నారు, 35% 35 lakhs అవుతుంది. అండ్ 35 lakhs ఇవ్వరు ఇండివిజువల్ కి, 10 lakhs మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 lakhs ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు, 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 lakhs లోన్ తీసుకుంటున్నారు, 10% 1 lakh rupees మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది, అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు, 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాత మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకుని పెట్టాలి. ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయం నేను చెప్పింది. వేర్ యాజ్ ఇంకా కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్ లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 crore ఇండస్ట్రీ అయింది అనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 crore గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పిస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన రెండు విషయాలు. ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉంది అనుకోండి, వీళ్ళు డిఆర్పికి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకి హైదరాబాద్ లో కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్ గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిఆర్పిస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ వారి కార్యాలయము న్యూ కలెక్టరేట్ లో ఉంటుంది, 214 215 రూమ్ నంబర్లు. మీరు పిఎంఎఫ్ఎంఈలో దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, సప్తశైలాద్రివాస గోవింద గోవింద. ఈనాడు తిరుమల గిరులలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మహోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శ్రీ శేషశైలేంద్ర శిఖావతం సం శ్రీ తింత్రిణి కీటక గేహజాతం శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నం. శేషశైల శిఖరాలలో స్వయం వ్యక్తమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని కనులారా దర్శించాలి అని, అలాగ దర్శించలేనటువంటి వారికి చెవులారా ఆ వైభవాన్ని వినాలి అనిపిస్తోంది కదా. అందువల్లనే ఆకాశవాణి ద్వారా ఈ అద్భుతమైనటువంటి వాచిక కైంకర్యాన్ని భగవానుడు శ్రవణం ద్వారా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది, చక్కగా వినడం ద్వారా మనకు చెవుల ద్వారా స్వామి మన హృదయంలోకి ప్రవేశిస్తాడు, అక్కడ చక్కని శుభమైనటువంటి పరిణామాన్ని కలిగిస్తాడు అని. శ్రవణ మంగళం శ్రీమదాతతం అని వినడం చేతనే శుభం కలిగిస్తాడట ఆ దేవదేవుడు. అందుతోనూ కూడా స్వామికి చాలా ప్రియమైనటువంటి వాడు శేషుడు. ఆ వైకుంఠంలో నిరంతరం అనుక్షణం కూడా వెన్నంటి ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. పాదుకలుగా అవ్వాలి అనుకుంటే పాదుకలవుతాడు, ఛత్రం కావాలంటే ఛత్రం అవుతాడు, గొడుగు కావాలి అనుకుంటే గొడుగు. ఇలాగా పాదుకలు ఉపధానం అనేక రకాలుగా భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడు. యథేష్ట వినియోగార్హం శేష శబ్దేన కథ్యతే అని, అంటే భగవంతుని యొక్క నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తాడు ఆ భగవద్దాసుడాయ. తను భేదమ్ముల శయ్యగా గొడుగుగా ధామమ్ముగా దిండుగా ఘనపీఠమ్ముగా పాదుకా ద్వయముగా కౌసేయ వస్త్రమ్ముగా నిన్ను సేవించెడు శేషభోగిపై నెంతే వేర్కను రేగు నీ కనక నీ కనయంబుల్ జయమంగళం వగుట దేవా వెంకటాద్రీశ్వరా. హానుభావు ఆ శ్రీనివాస విలాసంలో అంటారు ముదివర్తి వారు ముచ్చటగా, శయ్యగా గొడుగుగా ధామంగా అనేక విధాలుగా స్వామికి సేవ చేసే భాగ్యం మనకందరికీ సందేశం ఇస్తున్నారు. దాస్య భక్తికి ప్రతీకగా

0: పిలుస్తున్నాడు శేషుడు. ఆయనను వెన్నంటి ఉంటాడు. అందువలనే శేషశాజీ శేషస్తుత్యగ, ఆ శేషసేనుడు అశేషమైన భక్తజనుల యొక్క దివ్య ఆ భావాల్ని స్వామికి విన్నవిస్తాడు. ఆయనే పతంజలిగా వచ్చాడు, భగవద్ రామానుజాచార్యులుగా వచ్చారు. అనేకమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య విశేషాలని అనుగ్రహించారు. వ్యాకరణ భాష్యాన్ని, బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇలాగ మానవులకు అందరికీ కూడా 1000 పడగల శేషుడు, ఆ ఆదిశేషుడు, 1000 పడగల మీద ఉండేటువంటి ఆ శేషుడు 7 పడగలుగా వచ్చే ఆ రామావతారంలో లక్ష్మణుడుగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడయ్యాడు. ఇలాగా భగవంతుని నిరంతరం వెన్నంటి ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు 1000 నోళ్లతో స్వామిని కీర్తిస్తారట. భగవత్కీర్తనం అనేటువంటిది ఒక చక్కని అద్భుతమైనటువంటి విశేషమైన భక్తి సంప్రదాయం. స్తుతి అనేటువంటిది వేద వాంగ్మయం దగ్గర నుంచి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్తోత్రం చేయడం, తద్వారా మనలో గుణ వికాసం కలుగుతోంది. అందువలనే ఆ భగవత్ స్తోత్రం అనేది విశేషంగా ఉంటోంది అని. ఈనాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలు మనం పోయిన మాసంలోనే వీక్షించాం, దర్శించాం, విన్నాం. ఈ కాలాన్ని అనుసరించి సౌరమానము చాంద్రమానము అని, చంద్రుని అనుసరించి సూర్యుడిని అనుసరించి కూడా మనం కాలాన్ని లెక్కించడం జరుగుతుంది. దీనిలో చాంద్రమానంలో అధిక మాసం అని వస్తుంది, దాన్ని సర్దుబాటు చేస్తూ అధిక మాసం అంటారు. అప్పుడు 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భగవద్ అనుగ్రహం ఒకనొక కాలంలో ప్రతి మాసంలో కూడా దాదాపు సంవత్సరంలో 10 మాసాలు కూడా జరిగేవి అని కూడా చరిత్ర మనకు చెప్తోంది. భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలలో దర్శించడం, భావించడం, సేవించడం, కీర్తించడం, స్తుతించడం ద్వారా మానవుని యొక్క మనస్సు క్షాళితమవుతోంది, పవిత్రమవుతోంది. దృష్టి, మన దృష్టి కానీ, మన శ్రవణేంద్రియం కానీ, మన శారీరకమైనటువంటి సర్వ అవయవాలన్నీ కూడా పరమాత్మయందే అభిముఖమై సాగాలట. అందువలనే మనకు అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మహానుభావులు. ఆ తిరుమల మాడ వీధులలో స్వామివారు తూర్పు దక్షిణ మాడ వీధుల నుంచి క్రమంగా పశ్చిమ మాడ వీధి చివరికి వెళ్తూ ఉన్నారు. ఆ విశేషాలని ఇక్కడ అనేక మంది భాగవతోత్తములు నిరంతరం స్వామిని సేవిస్తుంటారు. ఆ విశేషాలని మన మధుసూదన్ గారు మరింత గొప్పగా అభివర్ణిస్తారు. వీక్షిద్దాం, శ్రవణం చేద్దాం. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామి పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని భక్తులంతా కూడా ఆదిశేషుని గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యము, ఎంత సుకృతము, ఎన్ని జన్మల్లో తమరు చేసుకున్నటువంటి పుణ్యము స్వామిని తమ పైన వేయించేయించుకొని ఉభయ దేవేరులతో ఆయన మోస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి భాగ్యాన్ని, దర్శన భాగ్యాన్ని ఆదిశేషుడు కల్పిస్తూ ఉన్నారు. స్వామి వేదాలలో విహరించేటువంటి స్వామి ఈ కలియుగంలో శ్రీవారి ఆలయానికి 4 వైపులా 4 మాడ వీధులు ఉన్నాయి. అందులో తూర్పున ఉన్నటువంటిది ఋగ్వేదంగా, దక్షిణాన ఉన్నటువంటిది యజుర్వేదంగా, పరమట వైపు ఉన్నటువంటిది సామవేదంగా, ఉత్తరం వైపు ఉన్నటువంటి అథర్వణవేదంగా మనకు వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పదకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా వేదములే శిలలై వెలసినది కొండ

ఉండి స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారట. ఈ విధంగా అనాది కాలం నుండి కూడా వారు ముందు ఉండి స్వామివారి యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు పెద్దశేష వాహన వైభవాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యం పొంది తరిస్తూ ఉన్నారు. అందుకే చెప్తారు, స్వామివారి యొక్క అనేక ఉత్సవాలలో కూడా స్వామికి కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణంలో ఈ ఆదిశేషుని ఆవాహనం చేస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయ తే నమః అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ. స్వామికి జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో ఆదిశేషుడు లేకుండా ఉండరు. అంటే ఆదిశేషుడు అనగా అర్థమేందంటే, ఆది అంటే మొదట, శేషుడు అంటే దాసుడు. వైకుంఠంలో కానీ భూలోకంలో కానీ భగవంతుడికి ఉండేటువంటి భక్తుల యొక్క గుంపులో మొట్టమొదటి వారు ఎవరన్నా ఉండారా అంటే అది ఆదిశేషుడే అని చెప్తూ ఉంటారు. అందుకే స్వామిని నిత్యము సేవించుకుంటూ తరిస్తూ ఉంటాడు. ఈ కొండకే శేషాచలము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ పర్వతం యొక్క స్వరూపం కూడా మనం చూస్తూ ఉంటే ఆదిశేషుడు అవతారంగా ఒక పెద్ద పాము పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడాచలమే ఇక్కడికి వచ్చి ఆదిశేషుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిశేషుడి పైన స్వామి ఆనంద నిలయాన్ని ఏర్పరచుకుని ఉభయదేవేరులతో ఉన్నారు. దివ్య చందన లిప్తాంగం, దివ్య మాలా విభూషితం, శ్రీభూమిభ్యాం సుఖాసీనం, రత్నసింహాసనే శుభే. ఆ స్వామి ఆనంద నిలయంలో నిత్యవాసం చేస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా అహరహ ఉపయాతై సేవ్యమాను అర్థి బృందై, గుంపులు గుంపులుగా స్వామిని దర్శించి ఆనంద నిలయంలోకి ప్రవేశించి గరుడాల వారి నుంచి రెండు చేతులు ఎత్తి శిరస్సును ఉంచుకుని, గోవింద వేడు ఏడుకొండలవాడ మా కోరికలు నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా మనం అడుగుతూ ఉంటాం. స్వామి అడగడమే ఆలస్యం, వెంటనే మన కోరికలను నెరవేర్చి పంపిస్తూ ఉంటారు. అందుకే భక్తులందరికీ కూడా స్వామి అంటే అంత ఇష్టం. ప్రియ ప్రజానాం దాత ఇవ అంటారు. ప్రజలందరికీ భక్తులందరికీ ఇష్టమైన వాడు ఎవరు అంటే దాత. ఎవరైతే కోరిన వెంటనే మనకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారో వారంటే స్వామికి భక్తులకి చాలా ఇష్టం. అందుకే స్వామివారి యొక్క ఆ వాహనంగానే కాదు, పూర్వకాలంలో ఈ ఒక కథ ఉన్నది ఈ యొక్క శేషవాహనం గురించి. స్వామివారి యొక్క ఆ నాభి దగ్గర ఉన్నటువంటి నాగాభరణం యొక్క చరిత్ర ఒకటి ఉన్నది. అంతకుముందు ఆదిశేషుడు నాగాభరణ రూపంలో స్వామి దగ్గర ఉండేవారు కాదంట. ఒకనొక దశలో విజయనగర సామ్రాజ్య రాజులు అనగా నరసింహ గజపతి రాజు అనుకుంటా, వారు తిరుమలకి విచ్చేసి స్వామివారిని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి అధికారులకి కొంత సొమ్మును ఇచ్చి మా పేరు పైన తిరుమల క్షేత్రంలో ఒక మండపాన్ని నిర్మించండి అని చెప్పి వారు ఇక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్ర చేసుకుంటూ రామేశ్వరం వెళ్ళారట. రామేశ్వరం వెళ్ళిన వెంటనే ఆదిశేషుడు కలలో వచ్చి, ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఎస్ సతతం సహస్ర ప్రణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహువుని పంకజల ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే అని చెప్పినట్టుగా, ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఓ రాజా మళ్ళీ నా పైన గోపురం అవసరమా, నాకు నన్ను ఒక ఆభరణంగా చేసి స్వామికి సమర్పిస్తే ఆ స్వామిని నేను సేవించుకుంటాను కదా అని కోరుకున్నాడంట. వెంటనే వారు తిరిగి వచ్చి ఇక్కడికి విచ్చేసి నాగాభరణం తయారు చేసి భగవంతుడికి సమర్పించినారు. అప్పటి నుండి స్వామిని సేవించుకుంటూ నిత్యము కూడా ఒక క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా స్వామివారి యొక్క ఆ సేవలో మునిగి తరిస్తూ ఉన్నారు. అలా ఆదిశేషుడు ఎన్నో కాలాల నుండి అనాది కాలము నుండి, అందుకే అనంతుడు ఉన్నారు, నాస్తి అంతః, ఆయనకు చివరి అనేటువంటిది ఉండదు. ఈ కలియుగంలో సూర్యచంద్రాదులు ప్రకాశించేంత వరకు, గంగాది నదులు ప్రవహించేంత వరకు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించేంత వరకు, అదే హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ఉన్నంత వరకు స్వామివారు భూమిపైనే ఉంటారు. స్వామిని సేవించుకునేదానికి ఆదిశేషుడు గరుత్మంతుడు, అదేవిధంగా ఆయన నమ్ముకున్న భక్తులంతా కూడా నిత్యము స్వామిని సేవించుకుంటూ ఉంటారు. కాబట్టి అంతటి మహావైభవంతో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ
ఉన్నాయి. ఒకవైపున భక్తులంతా కూడా కోలాటాలు, కొంతమంది నృత్యము, కొంతమంది స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేద

0: పారాయణం చేస్తున్నారు. జీఎంఆర్లు వారి యొక్క శిష్య బృందమంతా కలిసి నారాయణ దివ్య ప్రబంధాన్ని చక్కగా పాశురాలను పఠించి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మరోవైపున గోవింద నామాలతో తిరుమల గిరులన్నీ కూడా మారుమరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద అనేటువంటి నామంతో మనకు వినిపిస్తూ ఉన్నది. ఈ సందర్భాన్ని చూస్తే ఆనాడు కృష్ణ పరమాత్మను గోపికలంతా కూడా చేరి గోవింద అనుచరా సర్వే గోవింద ఆసక్త చేత సహా అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ గోవిందాన్ని చూసి అందులోనే చూసుకుంటూ ఉండేది. ప్రతి పదార్థంలోనూ, ప్రతి రాయిలోను, ప్రతి చెట్టులోను, ప్రతి జంతువులోను ఆ కృష్ణ పరమాత్మనే వారు చూస్తూ తరించారంట. అందుకే ఈనాడు కూడా ఆ గోపికలంతా కూడా దేవతాంశం కాబట్టి ఎప్పుడూ స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వారంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతే, ఈ భూలోకంలో మానవుల రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారంట. అందుకే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో నడిచేటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వారిలో దైవతత్వం ఉంటుంది. కాబట్టి వారిపైన ప్రేమగా మన స్వామి ఏ విధంగా దయతో ఉంటారో మనం కూడా ప్రేమతో ఉండాలా. అందుకే స్వామి వారి యొక్క ఉత్సవాలను వీక్షించిన వారికి ఇహ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క పెద్ద శేషణ వాహన వైభవాన్ని రామకృష్ణ శేషయ్య గారి మాటల్లో విందాం.
1: చాలా చక్కని, మనకు తెలియని విశేషాలు, ఆ ఆభరణం, ఆ మహారాజుకి స్వప్నంలో కనిపించే విశేషాన్ని మనం అందరూ చక్కగా తెలుసుకున్నాము. ఈనాడు పెద్ద శేషవాహనంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంకయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవీభూషాది దుష్టో సజేతి జగతాం శర్మ వైకుంఠనాథ అని ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని నేనే అని ఇక్కడ మనకు సూచిస్తూ ఆ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపంగా ఉండేటువంటి ఆ పురుషోత్తముడు ఈనాడు మనకు సులభంగా దర్శనమిస్తూ ఇదే వైకుంఠం, ఇదే ఈ నారాయణ తత్వాన్ని సూచిస్తూ ఉన్నారు. తయా సహాసీనమనంత భోగిన భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫనామని వ్రాత మయూఖమండల ప్రకాశమానోదర దివ్య ధామని నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతపవారణాదిభిః శరీర భేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేషస్ ఇతీరితే జనైః అని పెద్దల యొక్క మాట. విశేషమైన జ్ఞాన బల శక్తి స్థితులు కలిగినటువంటి వాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆ శేషుడైనటువంటి వాడు. అలాంటి ఆ ఆదిశేషుడు ఒకనొక సమయంలో వినతా కద్రువుల యొక్క సంతానంగా మనకు ఆ వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తాడు. కద్రువ యొక్క సంతానంలో అనంతుడు వాసుకి ఇలాగా ఆదిశేషుడు వీరంతా ఉంటారు. ఒక సర్పము సర్పాన్ని సంతానంగా పొందటం ఏమిటి అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుష్య స్త్రీ సర్పాన్ని కన్నది అని కూడా మనకు తెలియటం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో కద్రువ అనే ఆమె సంతానాన్ని కన్నది, సర్పాలను సరీసృపాలను. ఇలాగా వీరంతా కూడా లోకానికి ఉపద్రవం కలిగిస్తున్నారు అని అంటే ఆ జనమేదేవిని సర్పయాగంలో అయిపోతారు అని తపస్సు చేస్తాడు, మనస్సు బాగుండలేదని. అలాగ వచ్చి తపస్సు చేసి నారాయణ సాక్షాత్కారం పొందాడని కూడా ఒక గాథ. ఆ శేషాద్రి అని ఆ శేషులు తపస్సు చేసి సర్పరూపంలో ఈ కొండంతా కూడా సర్పాకారంలో ఉంటోంది అని, శిరోస్థానంలో ఉంటాడు స్వామి. అలాగా నృసింహుడు వీరంతా ఉన్నారు.

0: అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువలనే ఆ ఆదిశేషుడు ఆదినారాయణుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేశాడు. 1000 భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరించడానికి 2000 నాలుకలు ఉపయోగించారట ఆదిశేషుడు. బ్రహ్మగారు 6 నాలుకలు దిక్వలుతో స్తుతించాడు అని, చతుర్వేదాలని అందుకోసమే ఉపయోగించాడు అని, ఇలాగా అనేక రకాలుగా భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ పని శైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్లవారలకు ఈ గోవుందుడే ప్రాణమయి ధనమయి దిక్కై ఉన్నవాడు జగదాధారుండు శ్రీ శ్రీనివాసుని నిర్వ్యాజ కృపామృతార్ద్ర శుభదృష్టిల్ మమ్ము రక్షించుతన్. ఈ ఫణిశైలాధిపం అంటే ఆ శేషాచల కొండలలో అపురూపమైనటువంటి ఆ వృక్షజాతులు అనేకమున్నాయి అని, ఇవన్నిటినీ కూడా మనం ఈనాడు ఈ కొండలలో 7 కొండలలో దేవతలు ఋషులు అందరూ కూడా ఇక్కడ వృక్ష రూపంలో పర్వత రూపంలో ఉంటారు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 9 రోజుల పాటు నవాహిక బ్రహ్మోత్సవాలు, ఇందాక వారు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడే ప్రార్థించి కలియుగ ఆరంభంలో ఈ ఉత్సవాలని నిర్వహించడం విఖనో మునీంద్రుల ద్వారా నిర్వహించారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. దానిలో సంతోషాన్ని పొందిన స్వామి ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ దర్శన మాత్రం చేతనే అనుగ్రహించవయ్యా, శ్రవణాదిష్టవర్షిణం నీ నామాన్ని విన్నంత మాత్రం చేత, నీ కళ్యాణ గుణాలను స్తుతించినంత మాత్రం చేత వారికి సకల శుభాలను అనుగ్రహించు అని అగస్త్యాది మహర్షాదులు, బ్రహ్మాది దేవతలు, ఇలాగా మహాశంఖన మహారాజు అని ఇలాగ మహారాజులు అందరూ కూడా మేము ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప సాధన చేస్తే కానీ నీ దర్శనం కాలేదయ్యా, కానీ ఈ అలసులు మందబుద్ధులు దీర్ఘరోగులు కలియుగంలో ఉన్నటువంటి వారి స్థితిని చెప్పారు, ఇలాంటి వారంతా కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అనంటే నీ నామ గుణ కీర్తనం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. హే దేవా, శ్రీనివాస, వెంకటేశ, ఇలాంటి దయా అమృత తరంగాలు వర గోవింద కథాసుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాజానురక్తిం ప్రవిస్తర దుర్దంత దుర్ధర. మనకు భాగవతంలో అంటారు వర గోవింద కథాసుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక, ఆ గోవింద నామ సంకీర్తన అనే అమృత వర్షం కురవాలట, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అని మనకు చెప్తారు కదా, అలాగ నోరు ఉన్నందుకు నారాయణుని యొక్క దివ్య నామ అక్షర స్మరణ చెయ్యాలి అని. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఈ బ్రహ్మోత్సవం. మనం ఎక్కడ ఉన్నా కూడా దూరం కాదు, దగ్గర కాదు, మన మనస్సులో భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తన చేస్తూ ఉంటే అక్కడే పరమాత్మ ఉంటాడు అని మనకు అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు ఈ తిరుమల క్షేత్రంతో సంబంధమైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ భక్తుల యొక్క విశేషాలు, భాగవతోత్తముల యొక్క విశేషాలని, దీనిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కూడా మన మధుసూదన్ గారు అందిస్తారు. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారు పెద్ద శేషవాహనంలో ఎలా కనిపిస్తున్నారంటే 7 పడగలు ధరించి ఉన్నాడు ఆ శేషుడు. రేపటి రోజున చిన్న శేషవాహనంలో వస్తారు. చిన్న శేషవాహనంలో 5 పడగలు మాత్రం ఉంటాయి. స్వామివారి యొక్క వైభవాన్ని ఎంతగానో కీర్తిస్తూ ఉభయ దేవేరులతో స్వామి వజ్ర వైడూర్య ఆ ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా స్వామి ప్రకాశిస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. స్వామి చెప్తూ ఉన్నారు, మత్పాదౌ శరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తద జానుం సంస్పృశతీత జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్టత్ దయాసాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభుః. స్వామి ఎందుకు ఈ కొండపైన వేంచేసి ఉన్నారు అంటే భక్త సంరక్షణ కోసమే. స్వామి చెప్తారు, వైకుంఠం వా పరిత్యక్షే న భక్తాన్ త్యక్తుముత్సహే, వైకుంఠాన్నేనే విడిచి ఉండగలను కానీ నా భక్తులను నేను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పి స్వామే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే స్వామి తన యొక్క హస్తాన్ని అలా కాళ్ళ వైపు చూపిస్తున్నారు, పాదాల వైపున, మా నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. మత్పాదౌ శరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తత, మీకు నన్ను సేవించుకున్నట్లయితే ఈ యొక్క సంసారం అనేటువంటిది చిన్న కాలువగా తయారవుతుంది. నిజంగా సంసారం అనేటువంటిది సముద్రంగా మనం అంతా కూడా భావిస్తూ ఉంటాం. అందుకని స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకు ఎందరో భాగవతోత్తములంతా కూడా చేసి దర్శింపజేసినారు. స్వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్థి నిర్వాపణాద్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే అభవన్ సాక్షిణ ప్రహ్లాదస్య విభీషణస్య కరిరాటు పాంచాలి అహల్యా ధ్రువ. వీరంతా కూడా భాగవతోత్తములు పరమాత్మను సేవించి వారంతా కూడా తరించినారు. వాత్సల్యంలో ప్రహ్లాదుడికి స్వామి ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించినారు నరసింహస్వామి. ఆ తర్వాత యుగంలో విభీషణుడికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చి ఆదుకొని ఆయన చక్రవర్తిని చేసినారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికే స్వామి మహావిష్ణువే శంఖుచక్రాలు కూడా ధరించకుండా వేగంగా భూలోకానికి విచ్చేసి ముసల్ని సంహరించి �ఆ గజేంద్రుణ్ణి రక్షించినారు. అదేవిధంగా పాంచాలి ఆవిడ్ని కూడా స్వామి రక్షించిన ఔదార్యం చేత అగశోషణాత్తు. అదేవిధంగా ఆ అహల్య యొక్క అపరిమితమైనటువంటి ఎంతో తీరనటువంటి ఆ పాపం నుండి ఆవిడను రక్షించినాడు శ్రీరామచంద్రుడిగా. ఆ తర్వాత అగణితమైనటువంటి పదాన్ని ఉత్తమమైనటువంటి పదాన్ని స్వామి సమర్పించినారు ఆ మహావిష్ణువుగా ధ్రువుడికి. ఈ విధంగా స్వామిని సేవించుకున్న వాళ్లకు ఎవరికీ కూడా లోటు ఉండదు. ఆ పరమాత్మే కలియుగంలో కల్పవృక్షంగా కామధేనువుగా మనకు సర్వస్వము స్వామి అయి తిరుమల క్షేత్రంలో నిత్యనివాసం చేస్తూ వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవార్లు కూడా వారు తక్కువ కాదు. ఒకవైపున శ్రీదేవి అమ్మవారు, మరోవైపున భూదేవి అమ్మవార్లు, ఉభయ దేవేరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ పెద్దశేష వాహనంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క వైభవాన్ని చూసిన వాళ్లకు, ఆకాశవాణి ద్వారా విన్న వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్దికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. వార్తల వివరాలు. సుప్రీంకోర్టు తలుపులెల్లప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం విషయంలో వారు లేవనెత్తాలనుకున్న సమస్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. విచారణలో ఉన్న అంశాలపై సమావేశం కావడం అధికారాల విభజన సూత్రానికి విరుద్దమని తెలిపారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ
1: सुप्रीम कोर्ट के द्वार सबके लिए खुले हैं. कोई भी पिटीशन किसी भी कोई भी चाहे वो आम नागरिक है या कोई माननीय सदस्य है किसी इलेक्टेड बॉडी का कोई भी है. भारत का हर नागरिक का उसका अधिकार है वो हमारे पास आए. हम कानून की व्यवस्था और कानून के अनुरूप सुनवाई करेंगे और जो जिसको बनता है उसको जरूर उसका अधिकार वो देंगे.
0: యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్దికి దోహదపడాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ 140 కోట్ల జనాభా కలిగిన భారత్లో యువత అధికంగా ఉందని గుర్తు చేశారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుండగా భారత్లో సగటు వయసు 30 ఏళ్లలోపే ఉందన్నారు. రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.
2: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 23 years, up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: ఇదిలా ఉండగా 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $30 trillion స్థాయికి చేరుకుంటుందనే నమ్మకాన్ని కూడా కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జంతర్ మంతర్ ను నిరసనలు తెలిపే ప్రదేశం నుండి డీనోటిఫై చేస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, బైఠాయింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి 3 ప్రదేశాలను గుర్తించామని ఆయన వెల్లడించారు. అవి రామ్లీలా గ్రౌండ్, బురారి గ్రౌండ్, ఈస్ట్ ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్గా తెలిపారు. ఇక నుంచి ఆ 3 ప్రాంతాల్లోనే ఆందోళనలు, ప్రదర్శనలు, బైఠాయింపులు చేసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సూచించారు. ఇందుకోసం త్వరలోనే వేరువేరుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను విడుదల చేస్తామని తెలిపారు. జపాన్లో ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన 3 సేవలకు చెందిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ క్రీడాకారులు 6 స్వర్ణ పతకాలు, 11 రజత పతకాలు, 10 కాంస్య పతకాలు గెలుచుకుని భారతదేశం మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిపారు. క్రీడాకారుల క్రమశిక్షణ, కృషి, జట్టు స్ఫూర్తిని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో మిషన్ ఒలింపిక్ వింగ్, కోచ్లు, సహాయక సిబ్బందిని కూడా ఆయన అభినందించారు.
3: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं. कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है. आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं.

0: पर परिवार सभी का योगदान है। मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन करता हूं।
1: దేశీయ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అహ్మదాబాద్లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడలు 2026ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఈ క్రీడలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు సుస్థిరమైన క్రీడా వ్యవస్థను రూపొందిస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ స్మారక పురస్కారం రాబర్ట్ ఈహాల్, మైకెల్ వుడ్ఫోర్డ్లకు లభించింది. స్థూల ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వారు చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే విధానాలను మరింత సమర్థంగా రూపొందించేందుకు ఆర్థిక నమూనాలను పునర్నిర్మించవచ్చని ఈ ఇద్దరు పరిశోధకులు నిరూపించారు. ద్రవ్యోల్బణం, ఉత్పత్తి, వినియోగం వంటి స్థూల ఆర్థిక అంశాల మధ్య గణాంక సంబంధాల ఆధారంగా మాత్రమే నమూనాలను రూపొందించకుండా సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వాటిని నిర్మించడంపై వీరు దృష్టి సారించారు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు, సాంకేతికత పరికరాలు వంటి అన్ని రంగాలలో స్వావలంబన, ఆధునీకరణ సాధించడంపై దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత సైన్యం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, భారతదేశం తన రక్షణ అవసరాలలో గణనీయమైన వాటాను దేశీయంగానే తయారు చేస్తోందని తెలిపారు. సైనికులకు మంచి ఆహారం, సరైన పరికరాలు, నాణ్యమైన శిక్షణ, తగిన సౌకర్యాలు కల్పించడం వంటివి వారి మనోధైర్యాన్ని పెంచడంలో సహాయపడతాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ జెట్కో 16వ సమావేశం సందర్భంగా జెట్కో బిజినెస్ ప్లేనరీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, నిరంతర సంప్రదింపులు, పటిష్టమైన సంస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా భారత్ యూకే ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇది ఇరు దేశాల వ్యాపారాలకు కొత్త అవకాశాలను అందిస్తుందన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ ద్వారా లభించిన అవకాశాలను విస్తృత వాణిజ్యం, పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ఉద్యోగ కల్పనగా మలుచుకోవాలని భారత్ యునైటెడ్ కింగ్డమ్లోని వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశంలోని ఆసుపత్రుల్లో అందించే సేవలు, సౌకర్యాలకు వసూలు చేసే ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. చికిత్సకు ముందే రోగులకు వారి వైద్య ఖర్చులను ప్రణాళిక చేసుకోవడానికి ఈ విధానం సహాయపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. ఈ విషయమై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా, రోగుల అవసరాలకు అనుగుణంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ఈ విధానం బలపరుస్తుందన్నారు. ఆర్థికాభివృద్దిని పర్యావరణ భద్రతతో అనుసంధానించాలని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారుల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ వారసత్వాన్ని పరిరక్షించడంలో అధికారుల కృషిని అభినందించారు. పౌర భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ వృక్ష విస్తీర్ణాన్ని పెంచడం, చిత్తడి నేలల పరిరక్షణ, ప్రకృతి దృశ్యాల పునరుద్దరణలో భారతదేశం సాధించిన పురోగతిని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణం. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఛత్తీస్గఢ్లలో రేపటి వరకు ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా రాబోయే 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తర ద్వీపకల్పం, అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సీఎస్ఎల్ నిర్మించిన 3వ జలాంతర్గామి ఐఎన్ఎస్ మంగ్రోల్ ను భారత నౌకాదళం ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో ఈరోజు ప్రారంభించింది. ఈ స్వదేశీ యుద్ద నౌక తీర ప్రాంత నిస్సార జలాల్లో జలాంతర్గామి ముప్పులను గుర్తించి ఎదుర్కొనే నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన ముందడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.

0: పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్దికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు ప్రముఖ సినీ నటి స్నేహ పుట్టినరోజు సందర్భంగా స్నేహ నటించిన చిత్రాల్లోని కొన్ని పాటలను మనం ఈరోజు చిత్రమంజరి కార్యక్రమంలో విందాం. ముందుగా ఏమండోయ్ శ్రీవారు ఈ చిత్రం కోసం కార్తీక్ చిత్ర పాడిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు చిత్రమంజర్ల సినిమా పాటలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై. చిత్రమంజర్ల తరువాత సంక్రాంతి. ఈ చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట వింటారు.

శ్రోతలకు గమనిక. ఈరోజు రాత్రి 9:30 అలనాటి మధురాలు గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. శ్రోతలు మీకు ఇష్టమైన సినిమా పాటను, పాత సినిమా పాటను 08596223393 అనే ఈ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీకు ఇష్టమైన మధురమైన పాత సినిమా పాటను కోరుకోవచ్చు. ఈరోజు రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. స్నేహ పుట్టినరోజు సందర్భంగా స్నేహ నటించిన చిత్రాల్లోని సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ప్రియమైన నీకు ఈ చిత్రం కోసం చిత్ర బృందం పాడిన ఈ పాట విందాం.

చిత్రమందిర్లో చివరిగా వెంకీ ఈ చిత్రం కోసం పుష్పవనం కుప్పస్వామి కల్పన పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు చిత్రమంజరిలో సినిమా పాటలు విన్నారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: కేంద్రం అలనాటి మధురాలు. మధురమైన పాత సినిమా పాటలు వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. కార్యక్రమంలో ముందుగా మొదటి కాలర్ని చూద్దాం. హలో
1: సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్, ఏం పేరండి మీ పేరు?
1: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలకొల్పల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి సార్.
0: నరేంద్ర రెడ్డి గారు,
1: బాగున్నారు సార్?
0: బాగున్నానండి. బాగున్నారా మీరు?
1: బాగున్నాం సార్.
0: మార్కాపురం ఆకాశవాణి కేంద్రం కార్యక్రమాలన్నీ వింటుంటారా?
1: ఇప్పుడు మార్పు చేసినారు కదా సార్ కార్యక్రమాలన్నీ.
0: అవునవును,
1: బాగున్నాయి సార్.
0: ఓకే, సంతోషం అండి. మీకు ఏ సినిమాలో పాట కావాలని కోరుకుంటున్నారు
1: సార్? ఆత్మబంధు సినిమాలో చీరగట్టి సింగారించని పాట కావాలి సార్.
0: ఓకేనండి, మీకోసం ఆత్మబంధు చిత్రంలో ఘంటసాల గారు ఆలపించినటువంటి మీరు కోరుకున్న పాట వస్తుంది, విని ఆనందించండి. ధన్యవాదాలండి. రైట్.
2: చక్క

0: కార్యక్రమంలో తర్వాత కాలాన్ని చూద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు సార్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రొద్దుటూరు నుంచి. ఓకేనండి, అలనాటి మధురాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు?
1: శ్రీకృష్ణ.
0: చాంగురే బంగారు రాజా, జిక్కి గారు ఆలపించింది. మా మార్కాపురం కార్యక్రమాలన్నీ వింటుంటారా? ఓకే, వినండి. మాకు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చాలా అంతా చక్కగా మార్కాపురం కేంద్రం నుంచి అన్ని కార్యక్రమాలు వస్తుంటాయి. వినండి, ఉత్తరాలు రాయండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. మీరు కోరిన పాట వస్తుంది, వినేయండి.
1: ఓకే సార్.
0: ఓకే.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా, గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 10:30 నుండి 11:00 వరకు ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్, గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్ చూద్దాం. హలో, నమస్తే అండి, వెల్కమ్ టు అలనాటి మధురాలు మార్కాపురం స్టేషన్. మీ పేరు చెప్పండి సార్, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సింగసానిపల్లె నుంచి డేవిడ్ గారు.
1: అవును సార్.
0: డేవిడ్ గారు, మా కార్యక్రమాలన్నీ వింటుంటారా?
1: అన్ని వింటుంటారు సార్ నేను.
0: ఓకే, అయితే మా మార్కాపురం కేంద్రానికి మంచి శ్రోత మీరు.
1: చాలా మంచి శ్రోతం సార్.
0: ఓకే ఓకే, సరే ఈరోజు ఏ సినిమాలో పాట విందాం? భక్త తుకారం నుంచి. ఏ పాట అండి? ఓకేనండి, చాలా మంచి పాట కోరుకున్నారు. భక్త తుకారం చిత్రం నుంచి ఘంటసాల గారు ఆలపించిన ఘనాఘన సుందర అనే పాటను మీకోసం ప్రసారం చేస్తున్నాము, విని ఆనందించండి.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్ చూద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, బాగున్నారా?
1: బాగున్నా,
0: బాగున్నామండి. వెల్కమ్ టు అలనాటి మధురాలు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. అవును అవునండి, మీ పేరు సార్? శుభ సాయంత్రం అండి మీకు కూడా. ఈరోజు ఏ సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు?
1: లక్ష్మీ నివాసం.
0: ఓకే,
1: ఘంటసాల బృందం పాట.
0: ఓకే, చాలా చాలా వివరాలు చెప్పేస్తున్నారు మీరే, సంతోషం.
1: నేనంతకుముందు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో చిత్రగీతాలతో కూర్చుని వ్యాఖ్యాన కార్యక్రమాలు ప్రధానికి సంప్రదించేవాడిని అండి.
0: ఓకే ఓకే, సో మీలాంటి శ్రోతలు మాకు చాలా అవసరం అండి. మీలాంటి శ్రోతలు మాకు చాలా అవసరం. చాలా సంతోషం అండి. ఓకే ఓకేనండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా? ఓకే ఓకేనండి, సరే మీరు కోరిన పాట వస్తుంది, వినేద్దాం.
1: అయ్యా చిన్న,
0: చెప్పండి.
1: జగన్నాథరామస్తారి గారు, పాలకొండ రాజమండ్రి గారు, తర్వాత శ్రీకాకుళం భాస్కర్ గారు, నాగేశ్వరరావు గారు, నరేంద్ర రెడ్డి గారు, నందర శంకరయ్య గారు, మా మాతాపూర్ ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారం వినేవారు, అందరి కోసం ప్రసారం చేయండి సార్. చల్ల విష్ణుస్వామి గారి కోసం కూడా.
0: అలానేనండి, మన మార్కాపురం శ్రోతలందరి కోసం, మీకోసం ఈ పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

పాటలు వంచి కూడబెట్టరా, ఉన్న నాడు తెలివి కలిగి పొదుపు చేయరా.

0: అలనాటి మధురాలు కార్యక్రమంలో తర్వాత కాలర్ చూద్దాం. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే సార్, వెల్కమ్ టు అలనాటి మధురాలు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీ పేరు, వివరాలు చెప్పగలరా?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాష సార్.
0: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, దేవుడి దయా, పెద్దవారి ఆశీస్సులు.
0: ఓకేనండి. ఈ రోజు ఏ సినిమాలో పాట విందాం?
1: ఈ రోజు వినాలనుకుంటున్న పాట కళ్యాణి సినిమాలో నుంచి,
0: ఓకే,
1: లలిత కళారాధనలో విలిగే చిరు దివ్యను నేను.
0: ఓకేనండి. సుశీల్ గారు ఆలపించినటువంటి మంచి చక్కని పాటను కోరుకున్నారు
1: సార్. ఈరోజు
0: చెప్పండి.
1: మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ స్టేషన్ డైరెక్టర్ గారికి, టెక్నీషియన్స్ అందరికి దసరా నవరాత్రులు రెండో రోజు శుభాకాంక్షలు.
0: ఓకే, ఓకేనండి. మా కార్యక్రమాలన్నీ వింటున్నారా
1: అందరికి కూడా సార్?
0: మా కార్యక్రమాలన్నీ వింటున్నారా
1: సార్? వింటూ ఉంటాం సార్. మా ఫ్రెండ్స్ కూడా కొద్దిగా మామూలుగా వాట్సాప్ లో పంపిస్తుంటారు రికార్డింగ్ చేసి.
0: ఓకే.
1: అంటే సార్, మాకు ఒకటని కాదు సార్, ఇలా చెప్తున్నానని అనుకోబకండి. ఎఫ్ఎం అంటే చాలా ఇష్టం, మనం అన్ని వింటూ ఉంటాం, ఫోన్ చేస్తుంటాం.
0: ఓకేనండి. సరే, మీకోసం కళ్యాణి సినిమాలో పి సుశీల్ గారు ఆలపించినటువంటి మీరు కోరుకున్న ఈ మంచి పాట వస్తుంది, వినేద్దాం.
1: సరే సార్.
0: ఓకేనండి, థ్యాంక్ యూ.
1: హాయ్ సార్.
0: ఓకేనండి, అలానే.

0: అలనాటి మధురాలు కార్యక్రమంలో చివరి కాలం చూద్దాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెం పోలయ్యను మాట్లాడుతున్నాను సార్. బాగున్నారు సార్?
0: బాగున్నామండి. పోలయ్య గారు, మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్ ఉన్నాం సార్.
0: ఈరోజు ఏ పాట విందామనుకుంటున్నారు?
1: ఈరోజు దసరా దేవి చరణాత్రాలు, రెండవ రోజు గాయత్రి అలంకారము.
0: ఓకే,
1: వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ.
0: ఓకే,
1: బట్టి విక్రమార్క మూవీ నుంచి ఓ నెల రాజా వెన్నెల రాజా మా వెన్ను తట్టి పిలిచింది నీవేనా.
0: ఓకేనండి, సమయం తక్కువగా ఉంది, మీకోసం ఈ పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: ఓకేనండి. చిన్నప్ప అశోక్, సల్మాన్ రాజ్ గారు, డ్రైవర్ బాబు గారు.
0: ఓకేనండి, అందరి కోసం ఈ పాట వస్తుంది, వినేద్దాం.
1: థ్యాంక్ యూ సార్.

0: మీరింతవరకు అలనాటి మధురాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం క్లాసికల్ మ్యూజిక్ శాస్త్రీయ సంగీతం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటారు. శ్రీ మండపాక రవి మృదంగం కార్యక్రమంలో ముందు

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటున్నారు. శ్రీ మండపాక రవి మృదంగం కార్యక్రమంలో పరాకేల నను పాలింప కేదారగౌళ రాగం ఆదితాళం శ్రీ శ్యామశాస్త్రి కృతి.

0: ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం విన్నారు శ్రీ మండపాక రవి మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.